శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 18వ రోజు, 2026వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుండి టీవీ చూసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వినండి శివభక్తి గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో. ఇప్పుడు విందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రభావం మన మీద ఇసుమంతైనా ఉండదు. మనశ్శాంతితో ప్రశాంతంగా జీవనం గడపడానికి శాంత స్వభావం కలిగిండుట అత్యావశ్యకం. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అరిషడ్వర్గాన్ని దూరంగా ఉంచి శాంత స్వభావంతో జీవించగలిగినప్పుడే మనశ్శాంతి మనకు చేరువవుతుంది. మనశ్శాంతి లభించుటకు ప్రధానంగా నాలుగు విషయాలు హేతువులుగా పతంజలి తెలుపుట జరిగింది. అందులో మొదటిది సజ్జనులతో సహవాసం. సజ్జన సాంగత్యం వలన నిస్సంగత్వం, దానివలన నిర్మోహత్వం, దానివలన నిశ్చలతత్వం అలవడతాయి. దానివలన జీవన్ముక్తి కలుగుతుందని శంకరాచార్యులు తెలిపినారు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్లుగా సజ్జనులతో సహవాసం చేస్తే భ్రమర కీటక న్యాయంగా మనము సజ్జనులమవుతాం. ఈ సద్గుణం వలన మన మనస్సు నిర్మలమై ప్రశాంతత ఏర్పడుతుంది. ఇదే మనశ్శాంతి. ప్రపంచం దుఃఖమయమనే మాట సత్యం. ఎందుకంటే మనమెంత సౌఖ్యాన్ని అనుభవించినా అది క్షణంలో అయిపోయినట్లుగా ఉంటుంది. క్షణకాలం బాధపడవలసి వస్తే మహాదుఖం మన మీద పడ్డట్లుగా ఉంటుంది. సమాజంలో ఎన్నో రకాల పరిస్థితుల వల్ల దుఃఖపడుతున్నవారు అనేకులుంటారు. మనం వారి వద్దకు వెళ్ళి ధైర్య వచనాలు చెప్పి ఓదార్చినట్లయితే, తగిన సహాయం చేసినట్లయితే వారికి ఊరట కలుగుతుంది. వారికి కలిగిన ఈ సుఖం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, మన శాంతినిస్తుంది. ఇది రెండవది. కర్తాకారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. అంటే ఒక పనిని అది మంచిది కానీ చెడ్డది కానీ చేసినవాడు, చేయించినవాడు, చేయవలసిందిగా ప్రేరేపించినవాడు, వాడు చేస్తుంటే ఆమోదించినవాడు, ఈ నలుగురికి ఆ పని ఫలితంలో సమానమైన భాగం ఉంటుంది. మంచి పనైతే పుణ్యం, చెడ్డదైతే పాపం. మనకు తెలిసి ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే మనం వారిని, వారి కృషిని అభినందించాలి, ప్రశంసించాలి, ఇంకా బాగా చేయవలసిందిగా ప్రోత్సహించాలి. చేతనైతే తగిన సహాయ సహకారాలు అందించాలి కూడా. అలా చేసినట్లయితే ఒక సత్కార్యంలో మనము భాగస్వాములమైనామనే తృప్తి మిగులుతుంది. ఆ తృప్తి మనకు ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇది మూడవది. ఇక నాలుగవది, దుష్కృత్యాలు చేసేవారి పట్ల ఉపేక్ష. భారతంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ధర్మానికి అధర్మం వలన, సత్యానికి అసత్యం వలన హాని కలుగుతున్నప్పుడు దాన్ని నణిచివేయగలిగిన సామర్థ్యం కలవారు చూస్తూ ఊరుకోకూడదు. అలా ఉపేక్షించి ఊరుకున్నట్లయితే వారికే నష్టం వాటిల్లుతుంది. మనం సమర్థులమైతే ఆ అధర్మాన్ని ఆపాలి. సామర్థ్యం లేకుంటే అక్కడ నుండి మౌనంగా తప్పుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ దుర్మార్గాన్ని ప్రోత్సహించకూడదు. అలా తప్పుకుంటే ఈ దుర్మార్గంలో, ఈ పాపంలో నాకు భాగం లేదన్న తృప్తి మనకుంటుంది. ఇది ఒక విధమైన ఆనందమే, మనశ్శాంతే. ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా జీవనం గడపడానికి ప్రయత్నించాలి. ఎవరి జీవితానికైనా పరమార్థం శాంతి ఆనందాలే కదా.
1: శ్రోతలు ఇంతవరకు శ్రీ బి సుధాకర శర్మ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45కు వస్తుంది. మరికాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55కు సంస్కృతంలో వార్తలు వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.
2: సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం
3: ఆకాశవాణి. కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి

ప్రయత్నాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ

0: ఉండి ఆపరేషన్ ఇటువంటి సాధ్యమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ విషయాన్ని జరిగినా తనవైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ చూస్తున్నాం. వాస్తవం
1: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా మన శారీరం అరిసిపోకుండా ఉండాలన్నా స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే దీని భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా

0: ధ్యారాని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. अष्टमः भारत इण्डोनेशिया संयुक्त आयोगस्य उपवेशनं ह्यः नवदिल्ल्यां सम्पन्नम्. विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण तस्य इण्डोनेशिया देशस्य समकक्षीयेण सुगियोनो इत्यनेन च सभायाः सहाध्यक्षता कृता. भारत इण्डोनेशिया देशौ राजनैतिक रक्षा सुरक्षा समुद्रीय व्यापार निवेश औषधीय स्वास्थ्य सेवा डिजिटल ऊर्जा संपर्क अंतरिक्षम शिक्षा दूतावास संस्कृति क्षेत्रम इत्यादीनां विविध क्षेत्रेषु सहकारं सुदृढं कर्तुं चर्चितवन्तौ. उभौ नेतारौ परस्पर हितानां क्षेत्रीयस्य वैश्विकस्य च विषयेपि विचाराणाम् आदान प्रदानम् अकुरुताम्. डॉक्टर जयशंकरः स्वस्य प्रारंभिक भाषणे उक्तवान् यत् उभयोः राष्ट्रयोः मध्ये संयुक्त आयोगः चतुर्णां वर्षाणाम् अन्तरालस्य अनन्तरम् आहूयते. अस्मिन् उपवेशने द्वैपाक्षिक सम्बन्धेषु महती प्रगति अभवत्. लोकसभायाः अध्यक्षः ओम बिरला वर्यः अद्य चंडीगढ़ नगरे कॉमनवेल्थ संसदीय संघस्य सीपीए इत्यस्य भारत क्षेत्रस्य त्रिदिवसीय
2: ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05కు వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15కు ప్రసారం అవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30కు అనీస్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15కు ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు ప్రసారమవుతుంది సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ వినయ్ దంపాల్ గారి సలహాలు సూచనలు. 8:45కు ఈరోజు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ మరియు స్పెయిన్ సర్జన్ డాక్టర్ బి వినోద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు. ఈ ఉదయం 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలకు నచ్చిన పాటలు వినవచ్చు. 10:00 ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలలో భాగంగా 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు గగన విజయం విశేష అష్టావధానం మరియు ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమాన్ని వింటారు. 11:00 నుండి ప్రారంభం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 నుండి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు వింటారు ముంబై కేంద్రం నుండి. 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువవాణి ప్రసారమవుతుంది. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారం. 6:35 వింటారు సినీ రంజని. వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి 6:50. 7:00 వింటారు ప్రసార వివరాలు. తెలుగులో వార్తలు 7:05 ప్రసారం. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటారు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 ప్రసారం అభిరుచి. తొమ్మిది గంటలకు ఆంగ్లంలో వార్తలు, పది గంటలకు మధుర గీతాలు అలరిస్తాయి. పదకొండు గంటలకు హిందీలో వార్తలు, పదకొండు గంటల ఐదు నిమిషాలకు

మరో వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ప్రభుత్వ పాలనపై ప్రత్యేక కార్యక్రమం 8వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 మరికొద్ది క్షణాల్లో ప్రసారం తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పథంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ

ందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్టం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్టంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య

చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షం

మాదక ద్రవ్యాలు ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి

నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్దతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని అభ్యర్థులకు తమ

0: 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాత్ లహరి ఆనందం ఆరోగ్యం వినోదం విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలికిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వింటారు దేశ ఔన్నత్యాన్ని పౌరుల వినిపించే ప్రబోధ గీతం, అలాగే ఈ ఉదయం 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఇక ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు వివరాలు తెలియజేస్తారు.

ప్రభాత్ లహరి కార్యక్రమంలో ముందుగా విందాం దేశ ఔన్నత్యాన్ని పౌరుల బాధ్యతను వినిపించే ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్. వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: జిఆర్పి జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
8: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బల, నడువల తామర, సైబాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సైబాల్.
10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
11: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
11: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్. వింటున్నారు ప్రభాతలహరి. ప్రభాతలహరిలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రాముఖ్యత గురించి. చరిత్రలో ప్రతిరోజుకి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. మరి జూన్ 8వ తేదీ ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా? భారతదేశపు సివిల్ రేడియో నెట్వర్క్ ను జూన్ 8, 1936 అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా నామకరణం చేశారు. అప్పటి వరకు ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అని పిలిపించుకున్న సంస్థ జూన్ 8, 1936 నుండి ఆల్ ఇండియా రేడియోగా మార్పు చేయబడింది. అలాగే ఈ రోజుకున్న మరో ప్రాముఖ్యత, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేగా జూన్8ని జరుపుకుంటున్నాం. ఈరోజు మెదడు క్యాన్సర్లు మరియు కణితుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను వివరిస్తూ రోగ నిర్ధారణకు సంబంధించిన భయాన్ని తొలగించి బాధితులకు అండగా ఉండేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 8:45 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రెయిన్ మరియు స్పెయిన్ సర్జన్ డాక్టర్ వినోద్ గారితో పరిచయ కార్యక్రమాన్ని అందిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వినండి, విని ఆరోగ్య సలహాలను పాటించండి. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

0: డమరుకం చిత్రంలోని పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత్ లహరి. ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు వినండి అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: ఈ రోజు మనము డయాబెటీస్ గురించి, డయాబెటీస్ కారణాల గురించి, డయాబెటీస్ లక్షణాల గురించి, తర్వాత డయాబెటీస్ నార్మల్ అబ్నార్మల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొదటిగా డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గాని లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గాని జరుగుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నిల్వలు, గ్లూకోజ్ నిల్వలు పెరగడము, దాంతో వచ్చే సమస్యలనే మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ రావడానికి కారణాలు మనకు, డయాబెటీస్ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ జన్యుపరంగా రావడం. జన్యుపరంగా అంటే మదరు, ఫాదర్, బ్రదర్స్, సిస్టర్స్, తర్వాత మేనమామలు, అమ్మమ్మ, నానమ్మ, అంటే ఇట్లా రక్త సంబంధుల్లో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత ఏజ్. ఏజ్ ఏంటంటే ఇంతకుముందు కట్ ఆఫ్ వాల్యూ 40 తర్వాత చూసేవాళ్ళం షుగర్ అంటే, ఇప్పుడు 20-30 ఏజ్ మధ్యలో కూడా చూస్తున్నాము. 20 ఏజ్ లో కూడా, చాలా చిన్న ఏజెస్ లో కూడా షుగర్ చూస్తున్నాము. ఈవెన్ నెలలు నిండిన బేబీస్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది షుగర్. చిన్న ఏజెస్ లో కూడా, 20 ఏజ్ లోపల కూడా వచ్చే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత మనకు 20-30 ఏజ్ లో తప్పించుకున్నాం అనుకోండి, 40 వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు కూడా ఒక కారణము షుగర్ రావడానికి. అంటే మనకు అధిక బరువు అనేది కూడా మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ రావడానికి. తర్వాత మానసిక ఒత్తిడి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, తర్వాత నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. రీసెంట్ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే రైస్ ఎక్కువ తినే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మనకు ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ గా ఉంది. తర్వాత ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు స్టేట్సే 1 ఉన్నాయి. అంటే మోర్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్, అది కూడా ఒక 1 ఆఫ్ ద రీజన్. మనం రైస్ ఈటర్స్ కాబట్టి రావడము, జన్యుపరంగా రావడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఒకటి మనకు శారీరక శ్రమ తక్కువగా ఉండడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి. మనం ఇన్పుట్ అంటే తినుడు ఎక్కువగా ఉండి మన వర్కప్ తక్కువగా ఉందనుకోండి, వీళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. తర్వాత ఈ డయాబెటీస్ ఎలా కనుక్కుంటాం మనం? అంటే మనం రక్త పరీక్ష తీసి చూసేంత వరకు, మూత్ర పరీక్ష తీసి చూసేంత వరకు మనకు తెలీదు షుగర్ ఉందని. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయి లేకపోతే డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయి, మనం షుగర్ టెస్ట్ చేసుకొని చూస్తేనే బాడీలో షుగర్ ఉంది లేదు అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనకు లక్షణాలు, లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? పాదాల్లో తిమ్మిర్లు, పాదాలు మంటలు, తర్వాత నరాలు గుంజుడు, కాళ్ళు గుంజుడు, తర్వాత మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్, కంప్లీట్ బాడీ పెయిన్స్ రావడము, నెక్, మెడ నొప్పులు, తర్వాత తల తిరగటము.

గుండె దడదడం, పీడము, కళ్ళు మసక బారడము, బరువు తగ్గడము, వెయిట్ లాస్, తర్వాత వీక్నెస్, బాగా సివియర్గా వీక్నెస్, మనం రెగ్యులర్ చేసే పనే చేయలేకపోవడము, మూత్ర భాగాల్లో దురద, లేడీస్లో అయినా సరే జెంట్స్లో అయినా సరే బాడీలో దురద, మళ్ళీ చిగుళ్ళ వాపులు ఉండడము, దంత సమస్యలు, చర్మ సమస్యలు, తర్వాత భుజం నొప్పి, సివియర్ భుజం నొప్పి, పెరియార్థరైటిస్ షోల్డర్ అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాము, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలా ఇన్ని రకాల లక్షణాలు ఉండే అవకాశం ఉన్నాయి. అందరికీ ఈ లక్షణాలు రావాలని లేదు, ఒకటి రెండు లక్షణాలు ఉన్నా వాళ్ళు డౌట్ వచ్చి చెక్ చేసుకోవడమే బెటర్. రక్తం తీసి చూసేంత వరకు బాడీలో షుగర్ ఉందా లేదా తెలియదు. సో మనకు కంపల్సరీగా 30 ఏజ్ దాటిన తర్వాత రొటీన్ పర్పస్ లో కూడా షుగర్ చెక్ చేసుకొని చూడడం బెటర్. మళ్ళా ఎలా చెక్ చేసుకోవాలి, ఒకటి గ్లూకోజ్ టెస్ట్ ఉంటుందండి. గ్లూకోజ్ మనము టిఫిన్ ప్లేస్ లో గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది. పొద్దున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు, పడిగడుపున రక్తం తీసుకుంటారు, మూత్రం తీసుకుంటారు, తర్వాత 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇస్తారు, అంటే టిఫిన్ కి ఈక్వల్ గా. దాని తర్వాత గంట తర్వాత ఒక పరీక్ష, మళ్ళీ గంట తర్వాత ఒక పరీక్ష. దాంట్లో వచ్చేసి 200 దాటితే షుగర్ అంటాం, తిన్న తర్వాత 140 to 199 అయితే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం, ఐజిటి అంటాం, బార్డర్ లైన్ డయాబెటీస్. అదే పడిగడుపున అయితే మనకు 110 దాటితే షుగర్ అంటాము, 90 to 110 అంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. సో ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందని. అది కాకుండా గ్లూకోజ్ టెస్ట్ కొద్ది కంబర్సమ్, కాస్ట్లీ. దానికన్నా మనకి ఎలా అంటే ఫాస్టింగ్ పోస్ట్ అని చేసుకోవచ్చు, తినకముందు తిన్న తర్వాత రక్త పరీక్ష. పొద్దున పడిగడుపున తినకముందు అయితే 110 దాటితే షుగర్, తిన్న తర్వాత గంటన్నరకి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ ఏ టైంలో తీసుకుంటామో తీసుకుని దాని తర్వాత గంటన్నరకు చెక్ చేసినాం అనుకోండి, మనకు 140 దాటితే షుగర్. అదే మనకు 110 to 140 మధ్యలో ఉంటే బార్డర్ లైన్, ఇప్పుడు లేదు షుగర్, ఇమీడియట్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది అని. ర్యాండమ్ బ్లడ్ షుగర్ కొంతమంది తిన్న తర్వాత 3-4 గంటల తర్వాత చేపిస్తారు, అట్లా చేపించినా గానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 120 దాటితే షుగర్. యూజువల్ గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ కన్నా మనం ఫాస్టింగ్ పోస్ట్ లో చేసుకొని చూడడం బెటర్. లేకపోతే హెచ్బిఏ1సి అంటాం, గడిచిన 3 నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది, ఆ రిపోర్ట్ కూడా మనకు కన్ఫర్మేషన్ చేస్తుంది. ఒకవేళ అది 7 దాటింది అంటే మనకు షుగర్ ఉన్నట్టు. సో హెచ్బిఏ1సి గానీ ఫాస్టింగ్ పోస్ట్ లో బ్లడ్ షుగర్ గానీ లేకపోతే గ్లూకోజ్ టెస్ట్, ఇవన్నీ నిర్ధారణ పరీక్షలు. తర్వాత డయాబెటీస్ లో రకాలు, రకాలు ఏంది, Type 1 డయాబెటీస్ అంటాము, Type 2 డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ Type 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు టాబ్లెట్స్ పనిచేస్తే తర్వాత ఇన్సులిన్కి వెళ్ళాలి. చిన్నపిల్లల్లో డయాబెటీస్ Type 1 డయాబెటీస్ అంటాం. Type 1 డయాబెటీస్ అంటే మనకు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి, సో బయట నుండి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మొత్తం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలో షుగర్ తెలవడం, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటే. వీళ్లకు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఒక 30% ఛాన్స్ మళ్ళీ షుగర్ పేషెంట్స్ వీలవ్వడానికి. తర్వాత మనకు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఇంకొకటి బార్డర్ లైన్ డయాబెటీస్ ఐజిటి ఐఎఫ్జి అంటాం. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 to 140 మధ్యలో ఉందనుకోండి తిన్న తర్వాత, దాన్ని ఐజిటి అంటాం. అదే పొద్దున ఫాస్టింగ్ లో మనకు 90 to 110 మధ్యలో ఉందనుకోండి, అది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. ఈ రెండు ఒకవేళ రెండు ఐజిటి ఐఎఫ్జి కూడా ఒకటే పేషెంట్ లో కూడా ఉండొచ్చు. ఒకవేళ బార్డర్ లో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు షుగర్. దాదాపు ఐజిటి బార్డర్ లైన్ షుగర్ పేషెంట్స్ కూడా నార్మల్ షుగర్ పేషెంట్ మాదిరిగానే పత్యం చేయాల్సి ఉంటుంది. తర్వాత షుగర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. డిప్రెషన్, మానసిక ఒత్తిడికి గురి కాకుండా సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్స్ లో ఉంటే షుగర్ వల్ల మనకు వచ్చే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో షుగర్ ఎలా అంటే 40% మనకు మందులు పనిచేస్తాయి, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. మనకు షుగర్ అనేది పేషెంట్ చేతిలోనే 60% ఉంటుంది, 40% మందులలో ఉంటుంది. యూజువల్గా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండము, ఎప్పుడో 1 ఇయర్ తర్వాత వస్తాం. అన్ని రిపోర్ట్స్ చూస్తే ఎవ్రీ మంత్ మనకు 200 to 300 ఉంటుంది, దానికి ఏదో రీజన్ చెప్పుకుంటాం, ఫుడ్ తినలేదు, మొన్న మనకు ఫుడ్ బయట చాలాసార్లు జంక్ ఫుడ్ అవి తినాల్సి వచ్చింది, లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి, సండేస్ ఉండే, స్పెషల్ డేస్ ఉండే, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించి మళ్ళీ మనం చెక్ చేసుకున్నప్పుడు 280 ఉంటుంది. 280 నెక్స్ట్ మంత్ తగ్గించుకుందాం లేదని అదే మాదిరిగా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ రిపోర్ట్ చూస్తే అన్ని 280 to 300 ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం కూడా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో ఒకటి డయాబెటీస్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏమేమి చేస్తే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా మనకు 30 to 40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. సో మనకు 30 to 40 ఇయర్స్ లైఫ్ కావాలి అంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం వీలైతే సాయంత్రం, రోజు 40 నిమిషాలు గంటసేపు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా మనకు మానసికంగా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. యోగా కూడా ఒక 40 మినిట్స్, పొద్దున ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు. అదే కాకుండా మనకు అంటే చాలా మంది కొద్ది యాక్టివ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనకు పొలం చేసే వాళ్ళు ఏమంటారు, దినమంతా ఎండలో పొలంలో బొచ్చడి పని ఉంటుంది అంటారు, అయినా సరే వాళ్ళు కూడా సపరేట్గా షుగర్ కోసము ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలి.

0: సాయంత్రం అయితే సాయంత్రం, పొద్దునైతే పొద్దున ఒక 1 అవర్ వాకింగ్. వాకింగ్ ఒకటైనా మనం సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఏదో రూపంలో చెమట తీయాలి. కొద్దిగా యాక్టివ్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు యోగా. యోగా ఏంటంటే మనకు మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది, యోగాతోనే మానసికంగా దృఢంగా తయారవుతాము, నిద్ర మంచిగా ఉంటుంది. వాకింగ్ తోనే మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుండెకు ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనకు ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. షుగర్ ఎట్లా అంటే ఒక్కోసారి మనకు 300 షుగర్ ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. మనకు బాడీలో లక్షణాలను బట్టి నా బాడీలో షుగర్ నార్మల్ ఉంది అబ్నార్మల్ ఉంది అనే ఆలోచన తీసేయాలి. మనకు ఒక్కోసారి 300 షుగర్ ఉండి తల తిప్పడం కానీ కాలు లాగడం కానీ ఏమీ ఉండకపోవచ్చు, మన రెగ్యులర్ పని మనం చేసుకుంటా ఉండొచ్చు. 225 ఉండి బాగా తిప్పడం కూడా జరగచ్చు. సో మనకేంటంటే షుగర్ రెగ్యులర్గా మనం రక్తం తీసి చూసేంత వరకు బాడీలు ఎంత ఉంది షుగర్ తెలియదు. సో రెగ్యులర్ చెకప్ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రెగ్యులర్గా మనం షుగర్ చెక్ చేసుకొని చూస్తేనే బాడీలో మనకు షుగర్ నిల్వలు ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనం రెగ్యులర్ పనులు చేసుకోగలుగుతున్నామని షుగర్ నెగ్లెక్షన్ మాత్రం చేయొద్దు. ఇలా ప్రతిసారి ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఎవ్రీ టైం నార్మల్ పెట్టుకుంటా ఉంటే షుగర్ సంబంధించి కాంప్లికేషన్లు కిడ్నీ మీద, కన్ను మీద, గుండె మీద, నరాల మీద, పంటి మీద, చర్మ వ్యాధులు ఇవి ఏమీ రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో షుగర్ ట్రీట్మెంట్ వచ్చేసి 40% మనకు ట్యాబ్లెట్స్, 60% ఆహార పద్ధతి, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, డయాబెటిక్ ఎడ్యుకేషన్ ఇవి వస్తుంది. అంటే వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు డయాబెటీస్ రోజు రోజుకి పెరుగుతుంది, అంటే పర్సంటేజ్ ఇంతకుముందు మనకు 12-15% ఉండే, ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 25-30% అయింది. అంటే ప్రతి 10 మందిలో 3 షుగర్ రావడం చూస్తున్నాం. సో వెరీ కామన్. కాబట్టి ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ అంటే మనకు జీవన శైలి సంబంధించిన ప్రాబ్లం. సో డెఫినెట్గా అధిక బరువు ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వయసు అయితే పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకోండి, యోగా వాకింగ్ అలవాటు చేసుకోండి. ఇవన్నీ షుగర్ రాకముందే మనం వాకింగ్ యోగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం మానసిక ఒత్తిడిని జయించి షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ షుగర్ వచ్చిన తర్వాత షుగర్తో పాటు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 40% పేషెంట్స్కి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, షుగర్ బీపీ ఉండి మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షుగర్ అనేది డే 1 నుండి మనం నియంత్రణ చేసుకోవాలి. నియంత్రణ చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఆహార నియమాలు కూడా చాలా మంచిగా పాటించాలి. ఆహార నియమాలు వచ్చేసి తీపి, అన్ని రకాల తీపి బంద్ చేసేయాలి. ఛాయ్లో చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, తేనె, బెల్లం, అన్ని రకాల తీపి పదార్థాలు బంద్ చేయాలి. మధ్యాహ్నం ఒకటే పూట రైస్ తీసుకోవచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ బ్రేక్ఫాస్ట్. నైట్ 80% అన్నం తినకుండా చూసుకోండి. నాన్ వెజ్ కూడా నైట్ వద్దు. యూజువల్గా నైట్ ఏంటంటే లైట్ ఫుడ్ అంటాం, ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత మాక్సిమం 1-1.5 అవర్ తర్వాత పడుకుంటాం. అదే మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకోమంటాము. లంచ్ మధ్యాహ్నం తీసుకుంటే మనకు కొద్దిగా అటు ఇటు వాకింగ్ అవుతుంది కాబట్టి జమ కాకుండా ఉంటుంది. సో మధ్యాహ్నం ఒక పూట రైస్, నాన్ వెజ్ మధ్యాహ్నం తీసుకోండి. పొద్దున సాయంత్రం మాత్రం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి. అయితే ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా ఒకటి పెట్టుకోండి. నైట్ డిన్నర్ ఒక్కోసారి నైట్ 10 o'clock కూడా ఒక 4 బిస్కెట్లు తినేసి పడుకోవచ్చు. ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి. తర్వాత హై ఫైబర్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఓట్ బిస్కెట్స్ ఇవి కూడా వస్తున్నాయి. సో మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. షుగర్ పేషెంట్ బిస్కెట్స్ అంటిస్తారు. తర్వాత ఛాయ్లో చక్కెర బదులు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్, అవి కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకోవచ్చు. రోజుకి 4 టాబ్లెట్ల వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా పాయసం చేసుకున్నాం 1-2 టాబ్లెట్లు వేసుకోండి. అంటే లిమిటెడ్గా వాడుకుంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావు. పండ్లు వచ్చేసి సేపు ఒకరోజు, సంత్ర ఒకరోజు, మోసంబి ఒకరోజు, పైనాపిల్ ఒకరోజు, పొప్పడి పండు ఒకరోజు తీసుకోవచ్చు. మామిడి పండ్లు, సపోటాలు, అరటి పండ్లు, జామ పండ్లు వద్దు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదాం, అక్రోట్ లాంటివి తీసుకోవచ్చు. తర్వాత మనకు నిమ్మరసము, మజ్జిరసం ఎక్కువగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్. కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం వాడద్దు. నిమ్మరసం, మజ్జిరసం, వాటర్ తీసుకోవచ్చు. తర్వాత తేనె, బెల్లం కూడా షుగర్ ఐటమ్సే, వాటితో కూడా షుగర్ పెరుగుతుంది. మక్క రొట్టెలు, మక్క ఐటమ్స్, మైదా ఐటమ్స్ వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవాలి. వీటు అంటే మనకు ఆహార నియమాలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈవెన్ ఇంజెక్షన్ ఇన్సులిన్ వాడుకొని కూడా ఆహార నియమాలు పాటించకపోతే, వాకింగ్ యోగా చేయకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కంట్రోల్ కావు. సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, రెగ్యులర్ చెకప్ ఇంపార్టెంట్, ఆహార నియమాలు ఇంపార్టెంట్, తర్వాత వాకింగ్ ఇంపార్టెంట్, యోగా ఇంపార్టెంట్. ఎక్కడన్నా మనం 4-5 డేస్ మిస్ అయినా కానీ వాకింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడమే. ఒక గ్రౌండ్ పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, 4 తిరుగుతూ మనము వాకింగ్ యోగా చేసుకోవచ్చు. చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. షుగర్ పేషెంట్ షుగర్ రాగానే మన క్యాబిన్లో చూస్తుంటాం పేషెంట్స్ ఒకటేసారి బాగా మానసిక ఒత్తిడి గురైపోతారు. సార్ నాకెందుకు వచ్చింది, ఇంత ఎర్లీ ఎందుకు వచ్చింది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడమే, 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంది షుగర్ వచ్చిన తర్వాత. సో ఒకటే, మనకు షుగర్ వచ్చింది అని భయపడకండి. వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు డెఫినెట్ గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి గ్రహించండి. ఈ టైప్ లో ఫాలో అవుతే మాత్రం 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉంటుంది మీకు.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటిస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సమయం 7:45. శ్రోతలకు ఒక గమనిక, ఈ ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
6: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
10: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు ఈ గమనిక. ఈ ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు

0: మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం అభినందన. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందా బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 34వ భాగం.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు, బాగున్నారా?
4: బాగున్నాను.
5: భారతి బాగున్నావా?
6: బాగానే ఉన్నాను మేడం.
5: ఓకే, రొటీన్ చెకప్ ఏనానా ఈ రోజు?
6: లేదు మేడం, మీరు రెగ్యులర్ గానే రమ్మన్నారు.
5: ఓకే,
6: బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకోమన్నారు. ఇంట్లో చెక్ చేస్తున్నాము, నార్మల్ గానే వస్తుంది.
5: ఓకే, ఇప్పుడు సాయంత్రం చెక్ చేస్తున్నారా అమ్మ?
6: ఆయన ఉంటే 2 పుట్టలా చెక్ చేస్తున్నారు మేడం.
5: ఓకే, కాళ్ళ వాపులు అట్లా ఏమన్నా అనిపిస్తుందా? ఇంతకు ముందు కొంచెం వాపులు ఉండే, ఇప్పుడు నేను చెప్పిన విధానంగా కాళ్ళు ఎత్తి పెట్టుకోవడం అలాంటివి చేస్తున్నారు?
6: అలా పెట్టుకుంటున్నాను మేడం.
5: ఓకే,
6: ఇప్పుడంతా ఇబ్బందిగా ఏమి అనిపించట్లేదు.
5: కదలికలు ఎలా ఉన్నాయి?
6: తెలుస్తుంది మేడం, బాగుంది.
5: ఓకే, సరే నేను ఒకసారి చెక్ చేస్తాను, పడుకోండి స్కాన్ బెడ్ మీద. హార్ట్ బీట్ అది మంచిగా ఉన్నది నాన్న, ఉమ్మనీరు అది పర్వాలేదు, కానీ చెప్తాను నేను. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి బరువు. పిండం బరువు 1.4 కిలోలు ఉన్నది, 100 గ్రాములే తక్కువ ఉన్నది భారతి. ఇక కాకపోతే నీరు కొంచెం లోవర్ సైడ్ ఉంది. సో వర్ధన్ గారు, ఉమ్మనీరు కొంచెం పెరగాలి. ఎందుకు అనంటే యూజువల్గా ఈ టైంలో మనము 12 నుంచి 15 సెంటీమీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తాము. 10 సెంటీమీటర్లు ఉన్నది, మిగతా పొజిషన్ కానీ, రక్త సరఫరా కానీ, కదలికలు కానీ మంచిగానే ఉంది. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి, 1.4 కిలోలు ఉంది, 100 గ్రాములు తక్కువ ఉన్నది. సో ఫుడ్ విషయంలో కొంచెం ప్రాపర్ కేర్ తీసుకోవాలి, అండ్ నీళ్లు కూడా మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నది వేసవికాలం, మరి ముఖ్యంగా
6: మేడం మీరు చెప్పినట్టే తింటున్నాను, వాటర్ కూడా ఎక్కువే తాగుతున్నాను మేడం. మరి ఎందుకు తగ్గిందంటారు?
5: అంటే ఎప్పుడైనా ఉమ్మనీరు తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లం.
6: ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది అంటారు కదా మేడం?
5: చక్కగా సరిపోతుంది. బీపీ మాత్రలు స్టాప్ చేయొద్దు. పొద్దున సాయంత్రం బీపీ చూసుకోండి, కాళ్ళ కింద ఎత్తు పెట్టుకునేటట్టు చూసుకోండి, ఎడం పక్క పడుకోండి. ఎడం పక్క తిరిగి పడుకున్నట్లయితే రక్త సరఫరా అనేది మనకి కాళ్ళ నుంచి గుండెకి మనకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది, కాబట్టి రక్త సరఫరా అనేది బేబీకి తల్లికి మంచిగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. వాటర్ మెలను అంటే పుచ్చకాయ, ఖర్బూజా, తర్వాత అనారు, జామ పండు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ నీరు కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా మంచి నిద్ర అనేది ఉండాలి, వ్యాయామం కూడా చేసుకోవాలి. ఈ సమ్మర్లో సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయండి. కొబ్బరి నీళ్లు తాగే ప్రయత్నం చేయండి, కొబ్బరి లేనిది ప్రిఫర్ చేయండి. అలాగే మజ్జిగ తీసుకునే ప్రయత్నం చేయండి, బీపీ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. బయటకు ఒకళ్ళ ప్రయాణం చేయాలనుకుంటే వదులు దుస్తులు ధరించాలి, కాటన్ డ్రెస్సెస్ వేసుకునే ప్రయత్నం చేయండి, గొడుగు పక్కన పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి, ఎండకు వెళ్ళే ప్రయత్నం

0: చేయకండి. అత్యవసర పరిస్థితి ఉంటేనే చక్కగా వాటర్ బాటిల్, కోకోనట్ వాటరు, గొడుగు పక్కన పెట్టుకొని కాటన్ డ్రెస్సెస్ వేసుకొని సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని బయటికి వచ్చే ప్రయత్నమే చేయండి.
1: చెప్తే కొన్నిసార్లు వినదు మేడం, ఇంట్లో బోర్ అవుతుంది బయటకు
0: వెళ్దాం కదా వినం మేము.
2: కాదు మేడం, మీరు ఒక మాట చెప్పండి, నేను ప్రెగ్నెంట్ లేడీ కదా. మీరే అన్నారు ఎన్విరాన్మెంట్ అంతా మనకి అనుకూలంగా ఉండేలా ఉంటేనే బేబీ హెల్దీగా ఉంటుంది. 24 అవర్స్ ఇంట్లోనే ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది, కడుపులో ఉన్న బేబీకి కూడా బోర్ కొడుతుంది కదా మేడం.
1: వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి కదా.
0: ఎస్, అంటే మనకేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎండలు బాగున్నాయి, టెంపరేచర్ బాగా ఉన్నది, అది కూడా చూసుకోవాలి. అలాగే మనకి కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటాము, అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కాఫీ కానీ టీ కానీ ఇవి తీసుకోవద్దు. చక్కగా పాలు, బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. కొంతమంది సమ్మర్ రాగానే వేడి చేస్తుంది, బాయిల్డ్ ఎగ్ తీసుకోకూడదు అనే అపోహతో ఉంటారు, కానీ ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి, పాలు తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి, నీళ్ళు తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, కుకుంబర్, కీరదోసకాయ ఇవి ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి.
2: మీ చెప్పిన ఫుడ్ అంతా ఫాలో అవుతున్నాను మేడం. మాక్సిమం ఒక 90% అయితే మీ చెప్పిన ఫుడ్డే తింటున్నాను.
0: మరి 90% కవర్ చేయాలి కదా. ఇంకా
2: అందుకేనేమో మేడం వాటర్ తగ్గింది అంటున్నారు కదా. నెక్స్ట్ చెకప్కి వచ్చేసరికి అది కూడా నేను చూసుకుంటాను మేడం.
0: వీటితో పాటు మెడిసిన్స్ ఖచ్చితంగా వేసుకోండి. ఐరన్ ట్యాబ్లెట్స్ తినక ముందు వేసుకోండి, కాల్షియం తిన్న తర్వాత వేసుకోండి, రెండు కలిపి వేసుకోవద్దు. నీరు కొద్దిగా బోర్డర్ లైన్ ఉంది కాబట్టి, తర్వాత వేసవి కాలం కాబట్టి సేఫ్ సైడ్ ఆర్జినన్ ప్యాకెట్స్ అనేవి, శాషెస్ అని యాడ్ చేస్తాను, అవి కూడా గ్లాస్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తీసుకోండి.
2: మేడం నాకు ఇంకొక డౌట్, ఇందాక మీరు 8th month అని చెప్పారు, కానీ నేను ఇంకా 7th month ఉన్నాను కదా మేడం.
0: ఓకే, యాక్చువల్లీ భారతి, డాక్టర్ ఎప్పుడు కూడా ఏంటంటే మా క్లాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్యాలిక్యులేషన్ అంటే డే ఆఫ్ కన్సెప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. డే ఆఫ్ కన్సెప్షన్ ఎప్పుడు అవుతుంది, మామూలుగా ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెంట్ అని ఆ స్త్రీకి కానీ ఆ కుటుంబం కానీ ఎప్పుడు తెలుస్తుంది?
2: పీరియడ్స్, లాస్ట్ పీరియడ్స్ డేట్ కౌంట్ చేసుకుంటాం కదా.
0: పీరియడ్ మిస్ అయిన తర్వాత తెలుస్తుంది అంతే కదా. ఇప్పుడు ఈరోజు మనకి పీరియడ్ రావాలి, నాకు పీరియడ్ రాలేదు, 5 డేస్ దాటింది లేకపోతే 1 వీక్ దాటింది, స్త్రీ ఆతృత పడుతూ ఉంటుంది, అప్పుడు టెస్ట్ చేసుకుని వస్తుంది. సో లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అని అంటాం. అంటే ఈ లాస్ట్ పీరియడ్ మిస్ అయిన తర్వాతే మీ బ్రెయిన్లో ప్రింట్ అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మాకు ఫర్టిలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది భారతి? ఓవులేషన్ టైంలో జరుగుతుంది. అండము విడుదలైనప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయింది అంటే. అంటే ఆ డే ఆఫ్ కన్సెప్షన్ నుంచి కౌంట్ అవుతుంది. మరి అక్కడ 15 రోజులు ఉన్నట్టే కదా.
2: అవును మేడం,
0: రైట్. రెండోది ఏంటి, మేమెప్పుడు నెలకి ఎన్ని వారాలు ఉంటాయి?
2: 4 వారాలు.
0: 4, ఒక్కొక్కసారి 5 వారాలు కూడా ఉంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ప్రతి ఒక్క కన్సల్టెంట్ కానీ డాక్టర్ కానీ వారాలు లెక్క చూస్తారు. యాక్చువల్లీ స్త్రీ ఏమనుకుంటుంది, 1వ నెల, 2వ నెల, 5వ నెల, 7వ నెలకి పిల్లలు పుట్టినా బతుకుతారట, ఇంత అలా ఉంటుంది మీ కాన్సెప్ట్. మేము వారాలు లెక్క చూస్తాం. వారం అనేది ఒక గైనకాలజిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అంటే వారంలో బేబీ యొక్క మైల్ స్టోన్స్ లోపట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారాలు అనేది 40 వారాలు. మీరు 10 నెలలు అంటారు, మేము 10 నెలలు అంటాం కదా. అంటే 9 నెలల, అంటే మామూలుగా మేమేం తీసుకుంటాం, 9 నెలల 1 వీక్, 9 months and 1 week. ఓకే, అంటే 10 lunar months, 40 వారాలు. ఎలాగా? ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, మనకి ముందు 3 నెలల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. అవి ఎన్ని వారాల వరకు వస్తాయి? 1 వారం నుంచి 12 వారాలు కంప్లీట్ అయ్యే వరకు.
2: మళ్ళీ మూడు నెలలు
0: అని అంటే మనకి నెలకి 4 వారాలు. సో 12 వారాలు కంప్లీటెడ్. సో 3 నెలలు కంప్లీటెడ్.

0: మనకు అలా చూసుకుంటే ప్రతి 4 వారాలకు 1 నెల కంప్లీట్ అవుతున్నట్టే కదా.
1: అవును.
0: సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, మళ్ళీ 13-14 వారాల నుంచి 27 వారాల దాకా ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు 12 వారాలకి 3 నెలలు అయిపోయింది, మరి 16 వారాలకి ఏం నెల అయిపోయింది?
1: 6 నెలలు అయిపోవాలి కదా.
0: 16 వారాలకి
1: 13 + 4
0: 12 వారాలు అయిపోయింది, ప్లస్ 4 16 వారాలు, అంటే
1: 4 నెలలు
0: కంప్లీటెడ్. ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 20 వారాలు, సో 5th month కంప్లీటెడ్. ఇంకొక 4 వీక్స్ యాడ్ చేస్తే 24 వీక్స్, 6th month కంప్లీటెడ్. ఇంకొక 4 వీక్స్ యాడ్ చేస్తే 28 వీక్స్, మరి 7th month కంప్లీటెడ్ కదా.
1: అవును మేడం.
0: మరి ఇప్పుడు నువ్వు 30 వారం కదా, అంటే మనకి 28 + 4 32 వీక్స్ కంప్లీటెడ్, అంటే 8th month కంప్లీటెడ్. సో ఇప్పుడు నువ్వు 30 వీక్స్ కంప్లీటెడ్, సో నా భాషలో నేనేం చెప్తాను, 8th month చెప్తా.
1: అందుకనే స్కానింగ్ లో వచ్చిన డేట్ కి మనకున్న డేట్ కి డిఫరెన్స్ ఉంటుంది.
0: ఉంటుంది, బట్ ఎవరిలో డిఫరెన్స్ ఉంటుంది, ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు నువ్వు నెల తప్పిన దగ్గర నుంచి చాలా ముఖ్యం. అందుకే డేటింగ్ స్కాన్ అనేది చాలా ముఖ్యం భారతి. ఎప్పుడైనా కూడా మీరు నెల తప్పిన ముందు 3 నెలలు పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో అవి మినిమం రెగ్యులర్గా రావాలి. అవి రెగ్యులర్గా లేవు, మీరు 4 నెలల నుంచి పీరియడ్ రావట్లా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరకు వచ్చారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అప్పుడు మీ డేటు డెలివరీ డేటు ఈ అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఉంటుంది కదా డేటింగ్ స్కాను, అది ఎన్ని వారాలు ఉంటుందో దాన్ని మేము క్యాలిక్యులేషన్లో తీసుకుంటాం. ఒకవేళ సపోజ్ ఆ స్కాన్ పేషెంట్ మిస్ అయింది, డైరెక్ట్గా ఎన్టీ స్కాన్కి వచ్చింది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, అది 12 వారాలకి, అది మేము పట్టుకుంటాం. కాకపోతే ప్రతి స్కాన్కి ప్లస్ ఆర్ మైనస్ 1 వీక్ డిఫరెన్స్ ఉంటుంది డెలివరీ డేట్కి.
1: ఇప్పుడు అర్థమైంది మేడం.
0: ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఇప్పుడు 32 వారాలంటే 8వ నెల అయిపోయింది, 32కి ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 36 వారాలు, అంటే 9 కంప్లీటెడ్. 36కి ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 40 వారాలు. మరి మీరు చెప్పిన 10 నెలలు అంతే, మేము చెప్పిన 40 వారాలు అంతే కదా భారతి.
1: ఇప్పుడు అర్థమైంది మేడం. ఇందాక మీరు చెప్తుంటే అంటే ఎక్కడైనా పొరపాటు పడ్డారా మీరు అని నాకు అనిపించింది, కానీ నాకు ఇప్పుడు క్లియర్ అయింది మేడం.
0: సో 2 పద్ధతులు ఏంటంటే, ఎప్పుడైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ యొక్క బైస్టులు రెగ్యులర్గా ఉంటే స్కాన్కి అర్లీ స్కాన్స్కి తనకి అంత డిఫరెన్స్ డెలివరీ డేట్ రాదు. ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండి నప్పుడు మనకి నెలలా కరెక్ట్గా లేనప్పుడు ఖచ్చితంగా ఆ పేషెంట్లో మాత్రం అర్లీ ప్రెగ్నెన్సీ స్కానే క్యాలిక్యులేటెడ్గా డెలివరీ డేట్ తీసుకుంటాం. అది కూడా మిస్ అయితే ఎన్టీ స్కాన్ తీసుకుంటాం, అది కూడా మిస్ అయితే టిఫా స్కాన్ తీసుకుంటాం. సో టర్మ్ అనేది ఎప్పుడు కూడా 37 వారాల నుంచి 42 వారాలని టర్మ్ అంటాం. సో ఖచ్చితంగా ఏ గర్భిణీ స్త్రీ అయినా అట్లీస్ట్ 37 వారాలైనా కంప్లీట్ కావాలి. 37 వారాలంటే 9 నెలలు కంప్లీటెడ్ ప్లస్ 1 వీక్, 9 మంత్స్ కంప్లీటెడ్ 1 వీక్, అంటే 10వ నెల వచ్చి వారం కంప్లీట్ అయిందని అర్థం.
1: ఓకే మేడం, క్లియర్గా అర్థమైంది.
0: రైట్ భారతి,
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 34వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
3: బృందావన్ హాస్పిటల్. పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా? ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
4: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఇంతవరకు మీరు
5: బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

പ്രഭാതലഹരി കാര്യക്രമം ഇന്നിട്ടോടെ സമാപ്തം. ఆకాశవాణి సమయం 8:15 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: public amenities. The Indian Express quoting the government says, despite second price revision of LPG gas cylinder since crisis in West Asia, oil marketing companies are still losing 700 rupees. And finally, in a historic first for Punjab, celebrated music composer and singer A.R. Rahman delivered a live performance at the Atari border on Sunday, paying tribute to the border security force through a stirring rendition of his patriotic song, Jai Ho, notes the Tribune. And with that, it's back to you, Anuja.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. West Bengal set to become 36th state or union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. National Testing Agency releases exam city intimation slip for NEET UG 2026 re-examination scheduled to be held on the 21st of June. Lok Sabha Speaker Om Birla to inaugurate Commonwealth Parliamentary Association India Region Zone 2 conference in Chandigarh today. New Delhi says Indonesia is a key pillar of India's Act East policy. Iran fires waves of missiles at Israel for first time since April ceasefire. And in tennis, Germany's Alexander Zverev secures his maiden Grand Slam title. And with that, we end the morning news. Have
2: Akashwani se peshe khabar.
3: Akashwani Nizamabad Kendram. Samayam 8 గంటల 30 నిమిషాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో బీపీ షుగర్ థైరాయిడ్ ఇంకా వివిధ హార్మోన్ లోపాల వల్ల వచ్చే వివిధ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. వినండి.
4: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా డయాబెటీస్ సంఖ్య పెరిగింది, అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒబెసిటీ, ఇది పిల్లలు పెద్దలను తేడా లేకుండా అందరిలో ఒబెసిటీ కనబడుతుంది. మరి ఈ సమస్యలకు కారణాలేంటి, మరి వీటి నుంచి ఎట్లా మనం చికిత్స పొందవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
6: నమస్కారం సార్.
5: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఈ డయాబెటీస్ అనేటువంటిది, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులైనటువంటి చాలా ఎక్కువైపోయారు. ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి కొంచెం వివరిస్తారా?
6: సార్, షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందరికి ఇప్పటికీ చాలామంది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా కానివ్వండి, లేకుంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి. అన్నింటికన్నా ముఖ్యం ఇప్పుడు చిన్న వయసులో చాలామందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము, లేకుంటే విపరీతమైన స్ట్రెస్, అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కారణాల వల్ల మానసికంగా బాగా ఒత్తిడిలో ఉన్న వల్ల కూడా విపరీతంగా షుగర్స్. చాలామంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఫిజికల్గా, అంటే పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడే వాళ్ళకు కూడా షుగర్ మేము చూస్తూ ఉంటాము, 300-400 షుగర్స్ అని వస్తూ ఉంటారు. ఎందుకని అడుగుతా ఉంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్. విపరీతంగా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైతే అండి, మన బాడీలో ఏమవుతాయంటే స్టీరాయిడ్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అందరికీ కూడా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం అన్నట్టు. ఆ హార్మోన్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతా ఉంటాయి అన్నట్టు స్ట్రెస్ ఉన్నప్పుడు. చాలా రోజులు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, చాలా రోజులు ఆ టెన్షన్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా రోజులు ఆ స్ట్రెస్ స్టీరాయిడ్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది మన పెయ్యి పైన ప్రభావం పడి షుగర్స్ని విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. మనం అందరం కోవిడ్ సమయంలో వింటూ ఉన్నాము, అప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి, స్టీరాయిడ్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి అనేది. అవి బయట నుంచి ఇచ్చే స్టీరాయిడ్స్. ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం లోపల ఎక్కువ మోతాదులో స్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అన్నట్టు. చాలామంది షుగర్స్ అట్లాగే బయటపడతాయి. అందుకే అన్నీ ముఖ్యం అన్నట్టు. అంటే ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనం టాబ్లెట్లు గోళీలు వేసుకున్నంత మాత్రం మనకి సరిపోతుంది అనుకోవద్దు. మనము షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటే మనం కూడా నాలుగిటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు కానీ, మైదా పదార్థాలు కానీ మొత్తానికి మ్యాక్సిమం అవాయిడ్ చేసి కొద్దిగా వీలైనంత మనం తినే దాంట్లోనే కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా కూరగాయలు ఎక్కువ తీసుకోవడం సింపుల్గా చెప్పాలంటే దాంతోపాటు డైలీ ఒక కనీసం 30 నుంచి

0: 45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనకి కొద్దిగా మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయడం. మరీ ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మరీ నెమ్మదే కాకుండా ఎవరి పేస్లో వాళ్ళు అంటే ఒకరిదొకరిని చూసుకోవడం కాకుండా కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమంది స్లోగా చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయడము. మూడవది నిద్ర. ఒక్కొక్కరి పెరుగుణం బట్టి కొంతమందికి 6 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమందికి 8 గంటలు అవసరం పడుతుంది. మనం పొద్దున్న లేచిన తర్వాత మనము హాయిగా ఉన్నామా లేదా యాక్టివ్గా ఉన్నామా లేదా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని మనకు అనిపిస్తే ఆ నిద్ర మనకు సరిపోతున్నట్టు. నాలుగవది మన టెన్షన్లు ఉంటే ఏదైనా కారణాల వల్ల టెన్షన్ ఉంటే ఆ టెన్షన్లు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే గోళీలు అనేవి సరిగా పనిచేస్తాయి. లేదు అంటే ఈ నాలుగిటిపైన మనం దృష్టి పెట్టకుండా ఉట్టి గోళీలు వేసుకున్నాం అనుకోండి, అది రాను రాని ఏంటంటే ట్యాబ్లెట్లు డోసు పెరుగుతూ ఉంటుంది. తర్వాత రాను రాని ఇంకొక 7 నుంచి 8 సంవత్సరాలతో ముఖ్యంగా కంట్రోల్ లేదనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ పైకి వచ్చేస్తారు.
1: డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే అసలు షుగర్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం ఎట్లా?
0: షుగర్ అనేది జనరల్గా మనకి 100 మందిలో 50% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, సార్ మాకు 400 షుగర్ ఉంది కానీ నాకేమి ఇబ్బంది కాలేదు సార్, అనుకోకుండా రక్త పరీక్షలు చేసుకున్నాను, హెల్త్ ప్యాకేజ్ లాగా చేసుకున్నాను, షుగర్ బయట ఎలా సాధ్యం సార్ అని అడుగుతారు అన్నట్టు. షుగర్ అనేది ఒకరోజు వచ్చేది కాదండి, చాలా రోజుల నుంచి నెమ్మదిగా షుగర్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. కాబట్టి ఒక్కొక్కరి పేయి తత్వం బట్టి ఆ షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో మన పేయి కూడా దాని తగ్గట్టు అలవాటైపోతుంది. అందుకే చాలామందికి లక్షణాలు ఉండవు. జనరల్గా మిగతా 50% మందికి లక్షణాలు ఏముంటాయంటే బరువు తగ్గడం, ముఖ్యంగా షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటో బరువు తగ్గుతూ ఉంటారు. కానీ చాలామంది గుర్తించరు, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి వాళ్ళు బరువు తగ్గుతున్నట్టు చాలామంది తెలియదు. ఎవరో మన చుట్టాలో లేకుంటే ఎవరో వచ్చి చూసినప్పుడు ఏంది ఇట్లా చిక్కిపోయినా అన్న తర్వాతనే చాలామందికి డౌట్ వస్తున్నారు, నాకు షుగర్ ఏమో వచ్చిందేమో అని. దాంతోపాటు లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ మూత్రం పోయే దగ్గర దురద రావడము ఇలాంటి సమస్యలు కూడా చాలామందికి అలా ప్రాబ్లము చర్మం డాక్టర్ దగ్గరికి లేకుంటే గైనకాలజీ దగ్గరికి పోయిన తర్వాతనే షుగర్ ఉందని బయటపడుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువ రావడము, కొంతమందికి దామ ఎక్కువ వేయడము, ఇలాంటి అన్ని లక్షణాలు. అంటే 50% మందికే షుగర్ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి, మిగతా 50% మందికి ఉండవు కాబట్టి, ఎవరైనా కానీ మన దేశంలో 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే, లేకుంటే లావుగా ఉంటే, లేకుంటే వాళ్ళు ఏమైనా బీపీ గోళీలు వాడుతున్నారు అంటే, లేకుంటే వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే కొవ్వుకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు అంటే, వీళ్ళు ఇబ్బంది ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒకసారి 35 సంవత్సరాల తర్వాత చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్, ఎక్కువ కూడా ఏముండదండి. ఇప్పుడున్న టెస్ట్లలో పడిగడుపున షుగరు, తిన్న తర్వాత షుగరు 2 గంటలకు చేయమంటాము. ఇంకా అంతకన్నా మంచి టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ పౌడర్తో టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 75 గ్రాములు గ్లూకోజ్ పౌడర్ తీసుకొని తర్వాత 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మనకి ఇంకా 100% కరెక్ట్ చెప్పగలుగుతాం మనం షుగర్ వచ్చిందా లేదనేది. దాంతోపాటు మూడో టెస్ట్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. HbA1c అంటే ఏంటంటే మనకి పోయిన 3 నెలల షుగర్ రిపోర్ట్. సో ఈ చిన్న చిన్న టెస్ట్లు చేయడం ద్వారా ఏంటంటే మనకి షుగరు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అంటూ. అందుకే సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఉత్తమం.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8019999990.
1: ఇక మనము ఇంకో అంశం ఏమనుకున్నామంటే థైరాయిడ్ గురించి అనుకుంటున్నాం. ఈ రోజులలో చాలామంది థైరాయిడ్తో కూడా బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు ఏంటి, అట్లాగే థైరాయిడ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
0: థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. అంటే హైపోథైరాయిడిజం అంటాం, హైపర్ థైరాయిడిజం అంటాం. చాలామంది భయపడతారు థైరాయిడ్ అనగానే, కానీ అన్నిటికన్నా చిన్న సమస్య థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అంటే మన గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి, అది ఎక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ ఎక్కువైపోతే శరీరంలో, తక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. చాలామందికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ రక్తంలో తగ్గిపోవడం, శరీరంలో తగ్గిపోవడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నట్టు. అయితే దానికి సంబంధించి జనరల్గా సేమ్ ఇది కూడా షుగర్ లాగానే 50% నుంచి 70% మందికి ఏం లక్షణాలు ఉండవు. అందుకే కొంతమంది ఏంటంటే అందరికీ చేయకున్నా కూడా మిగతా వాళ్ళకి లక్షణాలు, ముఖ్యంగా మా పెయ్యంతా ఉబ్బిపోవడము, లేకుంటే విపరీతంగా నిద్ర రావడము, బాగా అలసటగా కావడము, చాలా ఎక్కువ గురక పెట్టడము, ఎప్పుడు నిద్ర మబ్బు రావడము, నిద్రపోవడము, మోషన్స్ అంటే ఒడ్డుకి సరిగా రాకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఏమవుతుంది, హైట్ పెరగరన్నట్టు, అంటే చిన్నపిల్లల్లో హైట్ పెరగట్లేదు, ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోయింది, డల్ అయిపోయారు, చర్మం అంతా ఎండిపోయింది, పొడిపొడి అయిపోతుంది, అట్లాంటి లక్షణాలు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. ఇది హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇంకొక రకమైన థైరాయిడ్ ఉంటుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులు ఉత్పత్తి అవ్వడం వల్ల కొద్దిగా బక్కగా అయిపోవడము, లేకుంటే మోషన్స్ ఎక్కువ రావడము, లేకుంటే కాలు చేతులు వెనకడము, కళ్ళు ఉబ్బడము, గుండె డబ్బడబ్బ కొట్టి, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే థైరాయిడ్ అనగానే ముఖ్యంగా లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అని, అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఎవరైనా కానీ అది ఎవరింట్లో అయినా కానీ థైరాయిడ్ అనగానే పిల్లలు పుట్టరు అనే ఒక భయంతో ఉండిపోతారు. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పండి. థైరాయిడ్ ఒకవేళ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ ట్యాబ్లెట్స్తోని ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్ డోసు మెయింటైన్ చేస్తే అందరిలాగానే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అనేది కాదు. అది ఖచ్చితంగా చాలా మిస్ఇన్ఫర్మేషన్, అంటే చాలామందికి అది ఒక అపోహ అన్నట్టు. అపోహ మాత్రమే కానీ అది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పు. లాస్ట్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే కూడా చాలామంది ఏదేదో భయపడిపోయి థైరాయిడ్ ఉంటే ఇది తినకూడదు, అది తినకూడదు, క్యాబేజ్ తినద్దు, కాలీఫ్లవర్ తినద్దు, టొమాటో తినద్దు, మిల్ మేకర్ తిన, అవన్నీ ఏం లేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ని పదార్థాలు తినచ్చు. క్యాబేజ్ కాలీఫ్లవర్ తినద్దు అంటే జనరల్గా మనం అది పచ్చి తినద్దు అంటాం, కానీ పచ్చి ఏమైనా తినం ఎట్లన్నా, అందరూ వండుకొని తింటాం కాబట్టి క్యాబేజ్ అయినా తినచ్చు, కాలీఫ్లవర్ అయినా తినచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత ఒక మనం ఏదైనా ట్యాబ్లెట్ మార్నింగ్ పడిగడుపున వేసుకున్న తర్వాత నీళ్ళు తాగచ్చు, ఏమైనా టీ కాఫీ తాగాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఏమైనా తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా బెటర్ అంట. అప్పుడే ఆ ట్యాబ్లెట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతే థైరాయిడ్కి, దీని తప్ప ఇంకా డైట్ రెస్ట్రిక్షన్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8011999990.
1: థైరాయిడ్ చాలా మందికి హైపోథైరాయిడిజం, అట్లాగే హైపర్ థైరాయిడిజం గురించి మీరు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు మనం ఎక్కువగా చూసేటటువంటిది హైపోథైరాయిడిజం. సో ఇది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని గురించి మీరు అన్నట్టు చాలా సింపుల్గా, దీని ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్నింగ్ ఒక చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారనేటువంటి అపోహలు పక్కకు పెట్టాలంటారు.
0: అంతేనండి.
1: బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఉబకాయం, ఇది చిన్నపిల్లల్లో చాలా అందరిలో కనబడుతుంది. ఉబకాయం యొక్క లక్షణాలు, దీనికి కారణాలు కొంచెం వివరించండి.
0: ఉబకాయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. ఇంతకుముందు ఇప్పుడు మా జనరేషన్ కానీ, ఇప్పుడు మాకన్నా సీనియర్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చాలామంది ప్లేగ్రౌండ్లలో లేకుంటే ఏదో ఒక రకమైన గేమ్ ఆడుతూ ఉంటున్నారు. ఆడుకోవడం వల్లనో లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఈ కాలంలో అట్లా లేదు. చాలామంది ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఊబకాయంతో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం అంటాం, అంటే ఫోన్ కానీ టీవీ పైన ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం వల్ల. దాంతోపాటు ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ అయిపోయింది. ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్స్, మైదా ఐటమ్స్, ఇవి ఏదైనా కానివ్వండి, ఇవి ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం లోనవుతున్నారు. అయితే ఇప్పుడు ఊబకాయం అనగానే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద వాళ్ళలో కూడా ఊబకాయం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి అందరికీ ఒక అవగాహన వచ్చిందన్నట్టు. ఊబకాయం అనగానే నేను ఇంజెక్షన్ తీసుకోగానే మ్యాజిక్ మొత్తం నార్మల్ అయిపోతా అని చాలామంది అకపోతానున్నారు. ఊబకాయం ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా కష్టపడాలండి. మనము సింపుల్గా చెప్పాలంటే మనము చేసే పనికన్నా ఒక 30% పెంచాలి. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువసేపు కూర్చునే పరిస్థితుల్లో మనం ఉన్న, మన జాబ్ వల్లనో దేని వల్లనో మనం కూర్చుంటున్నాము అంటే కనీసం 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ మనం తినే దాంట్లో 30% తగ్గించండి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం, మైదా పదార్థాలు తగ్గించడంతో పాటు తినే దాంట్లో 30%. అంతేగాని బాగా స్ట్రిక్ట్గా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా స్ట్రిక్ట్గా మొత్తం ఫుడ్ను మార్చుకుంటే ఏమవుతుందంటే మనం కొన్ని రోజుల తర్వాత తినలేము, చాలామంది మానేస్తారు అన్నట్టు. సో తినే దాంట్లో 30% తగ్గించుకోవడం సింపుల్గా ఏంటంటే 4 తింటే 3 ఇడ్లీలు, 3 తింటే 2 చపాతీలు, 3 తింటే 2 దోశలు, తినే దాంట్లో కొద్ది తక్కువ. ముందు ముందు పచ్చికూరగాయలు తిన్నామనుకోండి, తినే ముందు కొద్ది దోసకాయనో మొలకలో 5-6 క్యారెట్ పీసెస్ తిన్న తర్వాత భోజనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే మనం తినే దాంట్లో ఆటోమేటిక్గా మనం 4 ఇడ్లీలు తినే బదులు ఆటోమేటిక్గా లేకుంటే 3 ఇడ్లీలు తినేస్తాము. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, తిండి అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇది చేయాలండి. ఇవన్నీ చేసి ఒక 3 నెలలు చూస్తామన్నట్టు, అంటే తను ఎంత కష్టపడుతున్నారు అని దాన్ని బట్టి అసెస్మెంట్ చేసిన తర్వాత, లేదు బాగా నియంగానే బాగా కష్టపడిన తర్వాత కూడా అసలు ఇంత

0: కూడా కొద్దిగా బరువు తగ్గట్లేదంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే అందరికీ కూడా అవసరం పడదు. పేషెంట్ కండిషన్ ముఖ్యంగా బాగా లావు ఉన్నారు, బీఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రిఫర్ చేస్తాం. ఇంజెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం పడదు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఊబకాయం తగ్గించాలని స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం కూడా అంటే టీవీ అండ్ ఫోను కలిపి గంటన్నర కన్నా ఎక్కువ చూడొద్దని చెప్తాం పిల్లల్లో, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు అంటే ఇవన్నిటికీ కారణాలు వేరే క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఊబకాయంతో పాటు దాంతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా డయాబెటిక్స్ గురించి, అట్లాగే థైరాయిడ్ గురించి, అట్లాగే ఊబకాయం గురించి మా శ్రోతలకు చక్కటి విలువైన సమాచారం అందించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, థాంక్యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
2: ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఈరోజు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ మరియు స్పైన్ సర్జన్ డాక్టర్ బి వినోద్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ మానేటి భూమేశ్వర్ గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు గారు. వినండి.
1: ఈరోజు మనం ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అట్లాగే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

0: స్టార్ట్ చేశారు 2000 లో. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏంటంటే, బ్రెయిన్ ట్యూమర్ అనేది అబ్నార్మల్ గా మన బాడీలో
1: కంతులు
0: కంతులు. సో బాడీలో టిష్యూస్ ఉంటాయండి, ఆ బాడీలో టిష్యూస్ పెరగడం లాంటిది. సో గ్రోత్, సో అబ్నార్మల్ గా గ్రోత్ అయితే అని బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు, అబ్డమల్ అవ్వచ్చు, చేతులు అవ్వచ్చు, అట్లానే బ్రెయిన్ లో కూడా అయితే, బ్రెయిన్ లో అవ్వచ్చు అండ్ స్పైన్ లో కూడా అవ్వచ్చు.
1: అంటే కంతులు సర్వసాధారణము, బాడీలో ఎక్కడన్నా రావచ్చు
0: రావచ్చు. దాంట్లో మా డిపార్ట్మెంట్ పరంగా బ్రెయిన్ అండ్ స్పైన్ లో రావచ్చు, అది కూడా రావచ్చు. దీంట్లో ఏంటంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఓన్లీ బ్రెయిన్ లో రావడం ఆర్ ఓన్లీ స్పైన్ లో రావడం. అండ్ తర్వాత ఇంకో టైప్ ఆఫ్ ట్యూమర్స్ ఏంటంటే, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఎగ్జాంపుల్, ఫీమేల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇంకా ఇవి అక్కడ ట్యూమర్ స్టార్ట్ అయ్యి అవి బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు, అలా కూడా ఉంటాయి. సో అప్పుడు మనకు ప్రైమరీ అనేది లంగ్స్ లో ఉంటుంది, అవి స్ప్రెడ్ అయ్యి బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ కు వస్తాయి. ఆ టైప్ ఆఫ్ ట్యూమర్స్ కూడా ఉంటాయండి. సో ఈ ట్యూమర్స్ మనకు బినైన్ అంటారు అండ్ మాలిగ్నెంట్ అంటారు. దీంట్లో బినైన్ అంటే ఏంటంటే, ఇవి కొన్ని కొన్ని సార్లు స్ప్రెడ్ కాకపోవచ్చు, అంటే ఐ మీన్ మనం సర్జరీ చేస్తే అక్కడే మనం స్టాప్ చేయొచ్చు. మాలిగ్నెన్సీ అనేది అంటే అండి, అవి అగ్రెసివ్ గ్రోత్ ఉంటాయి దాంట్లో. ఎలా అంటే, దానికి సర్జరీ అయితే చేయాల్సిందే, తర్వాత మనం రేడియేషన్ ఇవ్వాల్సిందే, కాకపోతే అవి గ్రోత్ అనేది అంత ఈజీగా ఆగవు, పెరుగుతూనే ఉంటాయి. అది ఆ టైప్ ఆఫ్ ట్యూమర్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఈ సిమ్టమ్స్ ఏంటంటే, డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్డ్, అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏ ఏరియాతో ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఏరియాలో మనము దాని ప్రకారంగా సిమ్టమ్స్ వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్, ముందు బాగా నవ్వుచింది అనుకోండి, పర్సన్ కి ఏంటంటే పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు, అంటే

0: తగ్గిస్తారు, కొన్ని కొన్నిసార్లు తగ్గిపోతుంది
1: తగ్గిపోతుంది,
0: కానీ రికరెంట్గా వస్తుంది అనుకోండి అది మనము జాగ్రత్త పడాలి.
1: ఓకే,
0: అప్పుడు మనం కన్సల్టెంట్ న్యూరో సర్జన్ న్యూరాలజీ గారు వెళ్ళి చూపించుకుంటే బెటర్. అండ్ ఇంకా సింప్టమ్స్ ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుంది, టెంపరల్ లోబ్ అని ఉంటుంది, కొన్ని కొన్ని మనం కొన్ని సింప్టమ్స్ ఎట్లా అంటే మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి, అదొక టైప్ ఆఫ్ సింప్టమ్. కొంతమంది ఏంటంటే స్పీచ్ మాట పడిపోవడము, అంటే కొన్ని కొన్ని పక్షవాతంలో కూడా వస్తాయి సింప్టమ్స్, అవి కూడా మనం జాగ్రత్త ఉండాలి, ఆ సింప్టమ్స్ కూడా రావచ్చు. లెఫ్ట్ సైడ్ ఒకలా ట్యూమర్ ఉందనుకోండి, రైట్ సైడ్ కాల్చేర్ వీక్నెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, అదొక సింప్టమ్. ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు తిమ్మిర్లు వస్తాయి మనకు,
1: అవును,
0: అన్ని తిమ్మిర్లు మనకు డిస్క్ ప్రాబ్లం అనుకుంటారు కొంతమంది,
1: అవును,
0: అదే కాలు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయంటే మనం బ్రెయిన్కి వెళ్ళిపోవాలి సింప్టమ్స్, అలా కూడా ఉంటాయి. మళ్ళీ విజన్ ప్రాబ్లమ్స్,
1: కంటి చూపు
0: ఒకళ్ళ ప్రాబ్లం ఉందనుకోండి మనము వెనకాల భాగాలు అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు చెప్పొచ్చు, అంటే సింప్టమ్స్ కూడా మనం లోకలైజ్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే నడుచుకుంటూ వస్తారు కదండి, ఆ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ కొంతమందికి వస్తాయి, అప్పుడు మనం చిన్న మెదడు అంటాం కదండి అక్కడ సస్పెన్స్ చేయొచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ సింప్టమ్స్, అదొకటి. తర్వాత మనము ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి.
1: బాగుంది డాక్టర్ గారు, మరి ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది?
0: చాలా మందికి వచ్చే క్వశ్చన్. నేనేమంటా అంటే బ్రెయిన్ ట్యూమర్ రావడానికి రీజన్స్ చాలా ఉండొచ్చు, మెయిన్గా అయితే మనకు జెనెటిక్స్.
1: అచ్చా,
0: జెనెటిక్స్ అంటే దానికి జీన్స్ పరంగా వస్తాయి, కొంతమంది ఫ్యామిలీ పరంగా కొన్ని కొన్ని ట్యూమర్స్ స్ప్రెడ్ అవుతుంది, కొంతమంది అంటే మనకు ఇండస్ట్రీస్లో ఏరియాస్ ఉంటారు కదా కొంతమంది కెమికల్స్ పెస్టిసైడ్స్ అవి ఎక్స్పోజర్, అండ్ కొంతమంది ఏంటంటే మనము రేడియేషన్స్ ఇప్పుడు సిటీ స్కాన్ అయితే మనం చాలా మంది అడుగుతుంటారు మనం హాస్పిటల్ రాగానే, సార్ సిటీ స్కాన్ చేయండి సిటీ స్కాన్ చేయండి అని. ఆ చేయడం వల్ల ఏంటంటే మనకు రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది మనకు, దానివల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే కొంతమందికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను, వాళ్ళు సజెషన్ ఇస్తాను కొంతమందికి, యంగ్ కానీ యంగ్ ఫీమేల్ కానీ యంగ్ మేల్ బాయ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చెప్తాను మీ సిటీ స్కాన్ అవసరం అయితే నేను చేసుకోవాలి, లేకుంటే చేయకూడదు, లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చేసుకోవాలి, పెయిన్ లైఫ్ అండ్ డెత్ రిస్క్ టైంలో, అలా అలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కొన్ని మనం అవాయిడ్ చేయొచ్చు అదొకటి. ఇది కాజెస్.
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. అయితే మరి ఇన్వెస్టిగేషన్స్ అంటే మనము దీనికి సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? మరి
0: ఫస్ట్ ఏదైనా హెడేక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పేషెంట్ బాగున్నాడు అనుకుంటే మనం ఎంఆర్ఐకి వెళ్ళిపోతాం డైరెక్ట్. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ ఎట్లా ఉంటాయంటే సీరియస్ కండిషన్లు వస్తాయి, అవి ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు క్లాట్ అవ్వచ్చు, బ్రెయిన్లో క్లాట్ అవ్వచ్చు, లేకుంటే ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అట్లాంటి ట్యూమర్ కూడా అవ్వచ్చు. ఎమర్జెన్సీ అనుకుంటే మనం ఎమర్జెన్సీ సిటీ స్కాన్ చేపిస్తాం. సిటీ స్కాన్లో మనం కొన్ని కొన్నిసార్లు మనం దాంట్లో అనుకోవచ్చు ఇది పక్షవాతం ఉండొచ్చు, లేకుంటే బ్రెయిన్ ట్యూమర్ కూడా రావచ్చు అని అనుకుంటాం. సో ఫర్దర్గా మనం ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఎంఆర్ఐ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్. ఎంఆర్ఐలో కూడా మనం ప్లెయిన్ కాదు, మళ్ళీ దానికి కాంట్రాస్ట్ అయితే ఉంటుంది, మళ్ళీ మందు వేసేస్తారు. సో ఎంఆర్ఐలో కూడా మనం ఇప్పుడు నేను చెప్పిన ఇంత సింప్టమ్స్ వల్ల కూడా డయాగ్నోస్ చేయొచ్చు. తర్వాత ఎంఆర్ఐలో మనం ఏంటంటే ఎంఆర్ఐలో సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి, కాంట్రాస్ట్ స్టడీ అని ఉంటాం, మందు వేసేస్తారు అదొకటి. ఎంఆర్ఐలో కొన్ని ఎంఆర్ఎస్ ఉంటుంది, ఒక ట్యూమర్కి ఒక కెమికల్ బయోకెమికల్ ఉంటుంది అనమాట, దాని ప్రకారం కూడా మనము ఈ ట్యూమర్ ఉండొచ్చు అని మనం డయాగ్నోస్ చేయొచ్చు అదొకటి. సో ఇవి ఇన్వెస్టిగేషన్ అండి. తర్వాత మనం ట్రీట్మెంట్ పరంగా వెళ్తే మాత్రం సర్జరీ మనము ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి.
1: ఓకే,
0: మాక్సిమం మనకు సింప్టమ్స్ వస్తున్నాయంటే ట్యూమర్స్ పెద్ద సైజే ఉంటాయి
1: అంతే,
0: సర్జరీ పరంగా వెళ్ళిపోవాలి. సర్జరీ చేసిన తర్వాత ఏంటంటే పేషెంట్కి మనం కౌన్సిలింగ్ చేస్తాం, ప్రస్తుతానికి మాక్సిమం ఏదైనా మాక్సిమం ట్యూమర్ మాక్సిమం తీయడానికి ప్రయత్నం చేస్తాము. తీసిన తర్వాత మనం వాళ్ళకు రేడియేషన్కి పంపిస్తాం.
1: ఓకే,
0: రేడియేషన్కి ఖచ్చితంగా పంపాలి, ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనకు ట్యూమర్ సెల్స్ అని చిన్నగా ఉంటాయి మనకు, అవి అంటే మైక్రో పార్టికల్స్ అవి
1: అంతే,
0: సో కనిపించకపోవచ్చు. మనము రేడియేషన్స్ ఇచ్చినాం అనుకో ఆ ట్యూమర్స్ కూడా మనము
1: రిమూవ్ చేసినట్టు
0: చేయొచ్చు. అదొకటి, సైకిల్స్ ఉంటాయి దానికి, 30 సైకిల్స్ ఉంటాయి. జనరల్గా అయితే మనము వీక్లీ 5 డేస్ అట్లా 6 వీక్స్ అట్లా పెట్టుకుని 30 సైకిల్స్ మనం కవర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ కొన్ని కొన్ని కీమోథెరపీ వాడతారు, అంటే డ్రగ్స్
1: అవును,
0: అవి కొన్ని ట్యూమర్స్ వాడతారు, లైక్ హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే దానికి అంటే నేను చెప్పాక ఇందాక మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని, ఆ ట్యూమర్స్కి అంటే ఎక్కువ గ్రోత్ అయ్యే సెల్స్ ఉంటాయి కదండి, దాంట్లో మనము కీమోథెరపీ కూడా వాడచ్చు. కొంతమంది అడుగుతారు సార్ రేడియేషన్ ఇస్తారు కదా, మరి ఇప్పుడు వేరే క్యాన్సర్స్ కి మనము డ్రగ్స్ టాబ్లెట్ ఇస్తారు కదా, అట్లా బ్రెయిన్ కి వాడచ్చు అంటే వాడచ్చు, అది కూడా కొన్ని డ్రగ్స్ కొన్ని ట్యూమర్స్ వాడచ్చు, అవి కూడా ఉంటాయి.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే మరి ఇప్పుడు ఏ యుగం వచ్చేసింది, అట్లాగే మనం చాలా ఆధునికంగా వెళ్ళిపోయాము, శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా బాగా ముందుకెళ్ళిపోయాము, వైద్యంలో కూడా చాలా డెవలప్మెంట్ అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన

0: ఆధునిక చికిత్సా పద్ధతి ఏ విధంగా ఉందంటారు?
1: బ్రెయిన్ ట్యూమర్లో చాలా ఉన్నాయి మనకు. ఒకటి ఇమ్యూనోథెరపీ అంటాం.
0: ఓకే.
1: ఇమ్యూన్ అంటే ఇప్పుడు బాడీలో ఇమ్యూన్ సెల్స్ తీసుకొని మళ్ళా పేషెంట్కి ఇవ్వడం, అది అవి కూడా ఉంటాయండి. తర్వాత ఇది మన SRS స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం, ఆ టైప్ ఆఫ్ సెల్స్, అవన్నీ అడ్వాన్స్ అనమాట. ఇది ఒకటి. తర్వాత ఫోకస్ అల్ట్రాసౌండ్, తర్వాత మనము కొన్ని కొన్నిసార్లు డై ఇస్తాం పేషెంట్కి. సర్జరీ చేసేటప్పుడు డై ఇచ్చి ఆ ట్యూమర్ ఏరియా ఏదైతే ఉంది కదండి, అది మనకు కలర్ ఇస్తుంది. ఆ కలర్ ఎంత ఉంది, ట్యూమర్ అయితే ఎక్కడ ఉందో, ఆ స్పేస్ ఉందో, ట్యూమర్ ఆక్యుపైంగ్ స్పేస్, ఆ ఏరియాలో మనకు కలర్ ఒక గ్లో ఇస్తుంది. సో అట్లా కూడా మనం తీయచ్చు అది కూడా. అదొక రీసెంట్ అడ్వాన్సెస్. తర్వాత ఇంకోటి లిట్ అంటాము, లేజర్. లేజర్ ఇంటర్స్టిషియల్ థర్మల్ థెరపీ లిట్ అనేది ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాం. స్పెషలైజ్ గా మనము ఆ ట్యూమర్ అనేది లోకలైజ్ చేసి అందులో ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాం. అట్లా కూడా మనం ట్యూమర్ ట్రీట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఇది టార్గెటెడ్ థెరపీ ఉంటాయి, దాంట్లో కూడా డ్రగ్స్ ఇస్తాం మళ్ళీ అదొకటి. సో ఇవన్నీ వేఫర్స్ అంటారు, అవి కూడా రీసెంట్ అడ్వాన్సెస్ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే GPS ఇన్ ద బ్రెయిన్ అంటాం కొన్ని కొన్నిసార్లు.
0: ఓహో,
1: కొత్త అంటే ఇది అదొకటి. GPS అంటే న్యూరో నావిగేషన్, అవి కూడా మనం ట్యూమర్ లోకలైజ్ చేసి అవి కూడా రీసెంట్ అడ్వాన్సెస్ అండి. ఇంకోటి ఎండోస్కోపిక్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఎండోస్కోపిక్ అనేది మనం కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్న తర్వాత చాలా మంది అడుగుతారు, సార్ పేషెంట్ మనము ఫర్దర్ గా ఎట్లా ఏం చేయాలి, పేషెంట్ బతకాలంటే అంటే ఏం చేయాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తర్వాత లైఫ్ స్పాన్ మెయిన్ గా అడిగేది
0: అంతే, ఎన్ని రోజులు
1: సార్ అనేది. కొంతమంది ఏమడుతారంటే, సార్ ఇప్పుడు గ్రేడ్ 1 నుంచి స్టార్టింగ్ స్టేజ్ లో బ్రెయిన్ ట్యూమర్ ఉంది మనకు, తర్వాత మనకి ఎన్ని రోజులు ఉంటుంది ఏంది అనేది అడుగుతారు. కొంతమందికి ఇనిషియల్ అంటే బినైన్ ట్యూమర్స్ అంటాం కదండి, స్టార్టింగ్ స్టేజ్ ఉన్న ట్యూమర్ తీసేస్తాము మంచిగా అవుతారు. కొంతమంది ఏంటంటే అదే ట్యూమర్ స్టార్టింగ్ స్టేజ్ ఉన్న గ్రేడ్ 4కి వెళ్ళిపోతుంది. గ్రేడ్ 4 ఇస్ ద లాస్ట్ స్టేజ్. అవి కొన్ని కొన్ని సార్లు 1 మంత్ లో పెరగవచ్చు, 1 to 4. కొన్ని కొన్ని సార్లు 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా పట్టవచ్చు. డిపెండ్స్
0: అంతే, డిపెండ్ ఆన్ బాడీ.
1: దానికి ఈ ఏజ్ గ్యాప్ అనేది ఏం లేదు,
0: ఏం లేదు,
1: పెరగవచ్చు పెరగకపోవచ్చు అదొకటి. అండ్ అన్ని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, ఒకటేమో సర్జరీ, ఇంకోటేమో కీమోథెరపీ, రేడియోథెరపీ, అన్ని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్కి మ్యాక్సిమం ఆఫ్ ద అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ట్యూమర్ మనం ట్రీట్ చేస్తాం కదండి, మ్యాక్సిమం స్టేజ్ 4 ట్యూమర్ వాళ్ళకు మనం ఏంటంటే 24 మంత్స్ మాత్రమే చెప్పగలుగుతాం
0: అంతే.
1: అది అడ్వాన్స్ స్టేజ్ ట్యూమర్స్ వాళ్ళకు 24 మంత్స్, లేదు వాళ్ళు సర్జరీ మాత్రమే చేయించుకున్న వాళ్ళకైతే మనము 12 మంత్స్ to 18 మంత్స్ అట్లా, డిపెండ్స్ పేషెంట్ జనరల్ కండిషన్ బట్టి అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదొకటి.
0: బాగుంది డాక్టర్ గారు. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ డే అని ఒకటి స్పెషల్గా పెట్టి ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన పెంచడానికి ఎందుకు ఈ కార్యక్రమం చేయాల్సింది అంటారు?
1: సో ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది అవేర్నెస్ ఎందుకంటే జనాలకు అర్థం కావాలా, అన్ని హెడేక్స్ ఒకేలా కావు,
0: అవును,
1: అన్ని పక్షవాతాలు పక్షవాతం కాదు, అన్ని కంటి చూపు ఓన్లీ ఐ సైడ్ కాదు ప్రాబ్లం కాదు, అన్ని తిమ్మిర్లు అనేది మనకు డిస్క్ ప్రాబ్లం కాదు, ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్ కూడా రిలేటెడ్ ఉంటాయి. సో ఇవాళ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం అది కూడా ఆలోచించాలని నేను అందరికి
0: నిర్లక్ష్యం చేయొద్దు
1: అందరికి అవేర్నెస్ పరంగా ఈ ఆల్ ఇండియా రేడియో ద్వారా అందరికి తెలియజేస్తున్నాను.
0: అయితే
1: ముందు జాగ్రత్త అంతా ఏం లేదండి, మనం ఏదైతే నేను చెప్పాను కదా రీజన్స్, ఒకటి జెనెటిక్ కానీ మనకు అదొకటి ప్లస్ ఫ్యామిలీ పరంగా కానీ మనం స్క్రీనింగ్ చేసుకోవాలి.
0: ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అట్లే
1: అంటే మనకు బ్రెయిన్ ట్యూమర్లో ఆ కాన్సెప్ట్ అనేది మనం చెప్పడం లేదు.
0: బాగుంది డాక్టర్ గారు. అయితే చివరిగా ఈ బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా?
1: సో మనం ఏంటంటే మనం ఏదైనా చెప్పాం పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ రేడియేషన్స్ మీరు అన్నట్టు, ఇప్పుడు పెస్టిసైడ్స్ కానీ కెమికల్ ఇండస్ట్రీస్ అవన్నీ దూరం ఉండాలి, అండ్ రేడియేషన్ ఎక్స్పోజ్ కావద్దు. ఎగ్జాంపుల్ స్కాన్స్ ఎక్స్రేస్ అవన్నీ దానికి అదొక ప్రివెంటబుల్. ఇంకా జెనెటిక్ ఫ్యామిలీ పరంగా అయితే వి కాన్స్.
0: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మీరు ఎంతో బిజీగా ఉండి మా ఆహ్వానాన్ని మన్నించి మేము అడగగానే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మా శ్రోతలకు చక్కటి అవగాహన కల్పించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: శ్రోతలు ఇంతవరకు ఈరోజు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ మరియు స్పెయిన్ సర్జన్ డాక్టర్ బి వినోద్ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మేనేటి భూమేశ్వర్ గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికేస్తున్నాను స్వాగతం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు మీకు నచ్చిన పాటలతో. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. ఈ నెంబర్ కి మీ పేరు వివరాలు సంక్షిప్తంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు కూడా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు. మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల లోపు.

కార్యక్రమంలో మొదటి పాట కోసమైతే రిక్వెస్ట్ పంపించారు మానస, అశోక్, ఇంకా శర్వానంద్, చంద్రకళ, సహస్ర, వీరంతా ఆర్మూర్ నిజామాబాద్ నుంచి. వీరంతా కోరుతున్న పాట రంగదే చిత్రం కోసం సిద్ శ్రీరామ్ గానం చేశారు. ఈ పాటతో మొదలు పెట్టేద్దాం, వినేయండి.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమానికి మీరు మెసేజ్ చేస్తుండండి. ఈలోగా నేను వినిపిస్తాను మీకు కొన్ని ప్రకటనలు, వినేయండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్పల్ ఆప్కే సాథ్.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
7: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
6: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
8: డాక్టర్ ఏ వనిత,
7: కంటి పైపొర, కొలిక మండలి ఆపరేషన్,
8: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
7: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
8: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
7: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: రగాలు కార్యక్రమానికి మరొక్కసారి శ్రోతలందరికీ స్వాగతం పలికేస్తున్నాను. కార్యక్రమంలో దుర్వాది పాట కోసం మెసేజ్ పంపించారు. మోసవాడ చిత్రంలోని పాటను మా అందరి కోసం వినిపించండి అంటున్నారు. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపైన వినేద్దాం మోసవాడ చిత్రం నుండి ఈ పాటను.

హృదయ రాగాలు కార్యక్రమంలో తరువాతి పాట కోసం మెసేజ్ పంపించారు. మా కోసం ముత్తు చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక పైన వస్తోంది ముత్తు చిత్రం నుండి ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది. పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: GRP జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హృదయరాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి. నమస్కారాలు. 7 రోజుల తర్వాత మేము పాట గోరున మాకు వినిపించట్లేదు, ఎందుకని అని అడుగుతున్నారు. అలాగే మేము చాలాసార్లు మెసేజ్ చేస్తున్నాము, మా మెసేజ్లు చదవకుండా వేరే వాళ్ళ పాటలు వేస్తున్నారు, మమ్మల్ని హోల్డ్లో పెడుతున్నారు అని అడుగుతున్నారు. అలా ఏమి ఉండదండి, అందరి మెసేజ్లు చదువుతాము. ర్యాండమ్గా మనకు వస్తున్న మెసేజ్లన్నీ చదవడానికి ప్రయత్నిస్తాము. మీరు అడిగిన పాట మనకు అందుబాటులో లేనప్పుడు మాత్రమే అది అవాయిడ్ చేయడం జరుగుతుంది అని మీరు గ్రహించాలి. అలాగే మీరు 2 సినిమాల పేర్లు మెన్షన్ చేశారు, ఏదైనా ఒక పాట వినిపించండి అంటూ. మీరు అడిగిన మంగమ్మ శబ్దం చిత్రంలోని పాట అయితే వస్తోంది మీకోసం. ఈ మెసేజ్ని మనకి పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, ఆర్యన్, జయాంశ్ వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోసం వస్తున్న ఈ పాటను వింటున్నారా?

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమానికి మరో మెసేజ్ పంపించారు వేముల నరసింహరావు గారు. ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణాన శుభాకాంక్షలు, శుభాభివందనాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకు కూడా శుభాకాంక్షలు అందిస్తూ మీ కోసం వస్తోంది ఈ పాట, వినేద్దాం.

0: मुखान मोटीमला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: नडुवल कामरा
1: सही बोल
0: बुरद पुल्ला
1: सही बोल
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: మీరు వింటున్న ఈ పాట ఒంటరి చిత్రమైనది. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ నందిపేట మండల్ వన్నెల్ కే నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వస్తోంది ఒంటరి చిత్రంలోని ఈ పాట, వినియండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: నేనున్న ఈ పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోనిది. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు గణేష్, రాజు, శ్రీవాస, గణిత్.

మహేష్, రంజిత్ కుమార్, సత్య, వీరంతా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుండి. మాకోసం తప్పకుండా ఈ పాట వినిపించండి ప్లీజ్ అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది మీరు అడిగిన ఈ పాట, వినిద్దాం.

రిటర్న్ చేశారు. 103.2 మెగా హెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ, ప్రసన్న, రేణుకా చౌదరి వారి కుటుంబ సభ్యులు వీరంతా వినాలి అనుకుంటున్న పాట పసివాడు ప్రాణంచితం నుండి. ఈ పాటను మా అందరి కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది ఈ పాట, వినేయండి.

వినబోతున్న ఈ పాట ముఠామేశ్రి చిత్రంలోనిది. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి కరుణాకర్, నర్సయ్య, రమేష్, చందు, ఇంకా హోటల్ హరిప్రియ బృందం, పెండ్యాల సాయిరామ్ వారి మిత్రబృందం అంతా కోరుతున్న పాట ఇది. వారందరి కోసం వస్తోంది ఈ పాట, వినిద్దాం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ద్వారా. చాలా మంది శ్రోతలు మెసేజ్లు అయితే పంపిస్తున్నారు, తర్వాత మా పాట రావట్లేదు ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. నేను కార్యక్రమంలో ముందుగానే మీకు చెప్పాను, మీరు కోరిన పాటలు మన దగ్గర ఉన్న పాటలు అయితే తప్పకుండా వినిపిస్తాను అని. మీ పాట రాలేదు అంటే మన దగ్గర ఉండకపోవచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక కార్యక్రమంలో మనం చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. తపస్సు చిత్రంలోని పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వస్తుంది తపస్సు చిత్రం నుండి ఈ పాట. ఇన్ని ఎండి

వినే ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈ రోజు నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాహుల్ 3 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను ఏడాది పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట కార్యాలయంలో ఎస్ఐఆర్పై నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైట్హౌస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా పనిచేస్తున్న ఆయన ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం వింటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రధానావధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ శతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ అవసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవిల్లి శ్రీదేవి అవధానిని, ఛందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆశువు శ్రీ చిట్టితోట విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. వినండి విశేష అష్టావధానం గగన విజయం.

0: వార్త అంటే కేవలం జరిగిన సంఘటనను చెప్పడం కాదు, సమాజం గుండె చప్పుడును సైతం వినిపించడం, బాధలో ఉన్నవారి కన్నీటి చుక్కను ప్రపంచానికి చూపించడం, అన్యాయానికి గురైన వారి పక్షాన గొంతుకగా మారటం. అలాంటి లక్ష్యంతో, ప్రజల పక్షాన నిలబడాలనే సంకల్పంతో తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది మన విశ్వం టీవీ. నేటి వేగవంతమైన టెక్నాలజీ యుగంలో ఎన్నో మీడియా సంస్థలు వార్తల్ని అందిస్తున్నాయి. కాని విశ్వం టీవీ మాత్రం వార్తల్ని మాత్రమే కాదు, సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ప్రతి వార్త వెనక ఓ మనిషి జీవితం ఉందని, ప్రతి సమస్య వెనుక ఉన్న ఒక కుటుంబ వేదనను చాటి చెబుతుంది. ఎక్కడ సమస్యుంటే అక్కడ విశ్వం టీవీ ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విశ్వం టీవీ ప్రశ్నిస్తుంది, ఎక్కడ బాధితుడి కన్నీరుంటే అక్కడ విశ్వం టీవీ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలో విశ్వం టీవీ వివిధ రకాల కార్యక్రమాలు, గ్రౌండ్ రిపోర్టులు, ప్రత్యేక కథనాలతో ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఇటీవల గల్ఫ్లో చిక్కుకుని స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక బాధితుడి సమస్యను విశ్వం టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ కథనం ప్రజాప్రతినిధులు, దాతల దృష్టికి చేరి చివరికి ఆ బాధితుడు తిరిగి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకునేలాగా ప్రభావితం చెయ్యగలిగింది. ఒక వార్త ఒక జీవితాన్ని మార్చగలదని ఆ సంఘటన నిరూపించింది. మరో సందర్భంలో హైదరాబాద్ జవహర్ నగర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ నిరుపేద కుటుంబం ఇల్లు అగ్నికాహుతైంది. వారి ఆవేదనను విశ్వం టీవీ సమాజం ముందుంచింది. ఫలితంగా దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆ కుటుంబానికి సహాయం అందించారు. అక్కడ కేవలం వార్త ప్రసారం కాలేదు, కాని ఒక కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేసింది విశ్వం టీవీ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ. వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
2: గగన విజయం నాకు అనిపిస్తుంది, ఘన విజయం. శబ్ద బ్రహ్మోపాసన స్తబ్ధం బగు జగతికి డెడి చైతన్యంబు ఆ శబ్ద ప్రసార భారతి, శబ్ద ప్రసార భారతికి అబ్దంబుల్ తొంభై ఏళ్ళు నిండినటువంటి ఈ ఆకాశవాణికి ప్రసార ఉత్సవాల సందర్భంగా శబ్ద ప్రసార భారతికి అబ్దంబుల్ తొంభై ఎట ఆనందమిదే. ఈ ఆనంద వేళ ఆకాశవాణికి 90 ఏళ్ళు. శబ్దరూపమైన వాంగ్మయ రాశిని శ్రవణపేయంగా నిరంతరాయంగా అందిస్తున్నటువంటి సేవ ఇది. ఒక రకంగా చెప్పాలంటే అఖిల శబ్ద స్వరూపిణి అయినటువంటి అమ్మవారి సేవ ఇది. అక్షర బ్రహ్మోపాసన, శబ్ద బ్రహ్మోపాసనగా భావిస్తూ ఇక్కడ అష్టావధాన కార్యక్రమం ఇది మనకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప వరం, మన భాషకు మాత్రమే లభించినటువంటి గొప్ప వరం. అవధానం అంటే మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ గొప్పగా వివరించాల్సిన అవసరం లేదు. ఇది ఏకాగ్రతకు పరీక్ష. ఇక్కడ కూర్చున్నటువంటి 8 మంది పండితులు వీళ్ళంతా మనకు ఆత్మీయమైన మిత్రులే, కానీ మిత్రవత్ శత్రువులు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళెవరూ కూడా మిత్రులమన్న సంగతిని దృష్టిలో పెట్టుకోరు. అందరూ తమ తమ వాగ్బాణాలను ఈ బాలుడి పైన ప్రసరింపజేయడానికి సంసిద్ధులై ఉన్నారు. అక్షయ తోణీరాలను వారు వదులుతారు. వీటన్నిటి తట్టుకొని విజయుడై నిలబడతాడు మా సాహిత్. అవధానంలో ప్రధానంగా పెద్దలు అవధానాన్ని నిర్వచిస్తూ పంచధకారాలు చెప్పారు. కొందరున్న చతుర్ధకారాలు కూడా అన్నారు. ఏదైనప్పటికీ ధార, ధారణ, ధోరణి వీటన్నిటికీ మించింది ధైర్యం. ఇవన్నీ ఉండాలంటే అమ్మవారి ఇచ్చేటువంటి గొప్ప ధిషణ ఉండాలి. ధార అంటే ఆగకుండా పద్యం చెప్పగలిగినటువంటి ఒక రసస్ఫోరకంగా పద్యాన్ని అందించగలిగిన శక్తి ధార. ధారణ, ఇక్కడ ఇంతమందికి చెప్పిన పద్యాలన్నీ మనోఫలకం మీద వాటిని ముద్రించుకొని హృదయంలో నిలుపుకొని అడిగినప్పుడు మరి తిరిగి అప్పగించే శక్తిని ధారణ అంటారు. ధోరణి, వారు ఇక్కడ ఏ ప్రశ్న అడుగుతారో, ఎలాంటి ప్రశ్న అడుగుతారో తెలియదు. అన్నిటికీ కూడా తనదైన ధోరణిలో సమాధానం చెప్పగలిగినటువంటి వాగ్వైదుష్యం ఉండడం ఈ ధోరణి. ఇవన్నీ కూడా ఈ సభలో కూర్చోవాలంటే అక్కడ పక్కన శతావధాని గారు కూర్చున్నారు. అక్కడ అప్రస్తుత ప్రసంగి తన ములుకుల్లాంటి పలుకులతో అవధాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని నిలబడి ఈ పిల్లవాడు ఇక్కడ కూర్చొని అవధానం చేస్తున్నాడు అంటే, మొన్ననే ఖరగ్పూర్లో ఐఐటి పూర్తి చేసుకుని ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సంసిద్ధులో వచ్చాడు భాగ్యనగరానికి. ఇంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తే తప్పకుండా విజయుడై నిలబడతాడు. కనుక ఇది గగన విజయం, ఇది ఘన విజయం కూడా. అవధానం అష్టావధానం అయితే 8 మంది ఉంటారు, శతావధానం అయితే 100 మంది ప్రాష్టికులు ఉంటారు, సహస్రం అయితే 1000 మంది ఉంటారు. మన తెలుగు భాషలో అవధానం ఎంత దాకా వెళ్ళిందంటే అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావధాన, పంచసహస్రావధానం దాకా వెళ్ళింది. ఇది మన తెలుగు వారి ఘనత. ఇవాళ మన కళ్ళ ముందర ఆ సహస్రావధానంతా కనపడుతూ ఉన్నారు. పంచసహస్రావధానం చేసిన వారు కూడా ఉన్నారు. మొట్టమొదటి అవధాని ఎవరు చరిత్రలో అని ఆలోచిస్తే తేలింది ఏమిటంటే, 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం సంస్కృతంలో చేసి ఉంటాడు. బహుశా చేసినప్పటికీ

0: తెలుగు సంస్కృతాలు కలిపి చేసినటువంటి కోలాచల మల్లినాథయ్య ఆయన మొదటి శతాబ్దాన్ని వరంగల్ గడ్డ మీద అవధానం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కోలాచల మల్లినాథయ్య స్ఫూర్తి ఇవాళ మన సాహిత్య దాకా అలా ఆ వారసత్వం కొనసాగుతూ ఉన్నది. విదిత పాండితి మండిత కథనమనగా ఇదొక యుద్ధం. ఎటువంటి యుద్ధం అంటే పాండితి మండితమైన యుద్ధం ఇది. కవన హవన ప్రపూరిత సవనమనగా ఇది ఒక యజ్ఞం. అవధానాన్ని మనోయాగం అన్నారు, యోగం అన్నారు. ధారణ ధార ధోరణి ధైర్య కలిత సన్నుతావధాన సాహిత్య జయముగనుడి. సాహితి జయముగనుడి, సాహిత్ జయముగనుడి అని ఆకాంక్షిస్తూ నల్లాని చక్రవర్తుల సాహిత్ ఇంకా ఆలస్యం చేయకుండా అవధానాన్ని ప్రారంభిస్తాడు.
1: ఓం యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధాంనా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాంతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. విశేష విత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు జిగీషతు తో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః. అపౌరుషేయైరపి వాక్ప్రపంచైరద్యాపి తే భూతిమదృష్టపారాం స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వ్యాసుని ముందు నిల్చి ఘన భారత వేదము వ్రాయ ఘంటపుంత్రాసమునొప్పకుండా తన దంతము త్రుంచి లిఖించి రక్తిమన్హాసము చింది కార్య విజయైక పథమ్మును చూపు నట్టి గౌరీసుతు నంజలించెద తరింపవధాన సుధానిధానమున్. శ్రీ సరస్వతి నమః.

గురుగారు చెప్పినట్టు ఈ అవధాన విద్య, ఈ అవధాన పరంపర చాలా పాతదైనటువంటిది. ఎంత ప్రాచీనమైనదో ఆధునిక కాలంలో కూడా అవధానం అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉన్నటువంటి విద్య. దీన్ని నేడు చూస్తున్నటువంటి ప్రక్రియలో 1872 ఫిబ్రవరి 22 నాడు శ్రీ మాడభూషి వెంకటాచార్యుల వారు సాహిత్య అష్టావధానం చేశారు. దాని తర్వాత తిరుపతి వెంకట కవులు. అవధానం వల్ల తెలుగు భాష ఎంత వృద్ధి చెందిందంటే, దిక్కరులంచు పేర్వడిన తిరుపతి వెంకట సూరులేగు నా ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అని వేలూరు శివరామశాస్త్రి గారు చెప్పారు. ఎక్కడెక్కడైతే తిరుపతి వెంకట కవులు వంటి అవధానాలు అడుగుపెట్టారో అక్కడక్కడ కవులు పుట్టుకొచ్చారు, శతావధానాలు పుట్టుకొచ్చారు. కాబట్టి తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, తర్వాత ఎంతోమంది పండితులు, గురుగారు రామశర్మ గారి వరకు. ఇప్పుడు ఈరోజు విశేషం ఏంటంటే, సభలో ఉన్నవాళ్ళు ప్రేక్షకులు అందరూ అవధానులే. ఒక మాట చెప్పారు ఏంటంటే, అవధానులకి అవధానాల్లో లూప్ హోల్స్ తెలుస్తాయి, ఆ లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేసి మూసేసే అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి ఆ అవధానుల పరంపరకు నమస్కారం చేసుకుంటూ ఏ

0: అణివగుచు పద్యముల పల్కజేయుమా పక్ష్మలాక్షి.
1: అవధానంలో మొట్టమొదటి అంశం అంటే అన్ని అంశాల్లోకి కీలకమైన అంశం నిషిద్ధాక్షరి. ఎందుకంటే పరిగెత్తమని కాళ్ళు బట్టి వెనక్కి లాగినట్టుగా ఉంటుంది ఈ ప్రక్రియ. పరిగెత్తం అంటారు, హర్డిల్స్ పెడతారు, ఆ హర్డిల్స్ దాటుకుంటూ వెళ్ళాలి, విజయాన్ని చేరాలి, అది అవధానికి పరీక్ష. ఒక పద్యం చెప్పమంటారు, ఒక్కొక్క అక్షరాన్ని నిషేధిస్తారు, నిషేధించిన అక్షరాన్ని వాడకుండా అడిగిన అంశంలో పద్యం చెప్పాలి. అటువంటి ప్రక్రియ నిషిద్ధాక్షరం నిర్వహిస్తున్నారు శతావధాని పంచానగా విఖ్యాతులైనటువంటి డాక్టర్ జిఎం రామశర్మ గారు.
2: నిషిద్ధాక్షరి అంశం ప్రసార మాధ్యమాలు ఎన్నో వచ్చాయి, సామాజిక మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆకాశవాణిని ఒక విలక్షణమైనటువంటి స్థానం, ఆకాశవాణి యొక్క విశేష కృషిని కంద పద్యంలో ప్రస్తుతించవలసిందిగా కోరుతున్నాను అవధాని గారిని. మొదటి అక్షరం నిషేధం లేదు.
1: లేదు, మొదటి అక్షరం నిషేధం లేదు. కంద పద్యంలో అడిగారు, ఆకాశవాణిని అవధాని గారిని మీ బాణిలో చెప్పమన్నారు. కంద పద్యం ప్రారంభమవుతుంది.
3: రా ప్రారంభాక్షరం రా
4: మొదటికే అగ్గిపెట్టారు.
3: అవధానం ప్రజ్వలిల్లాలని చెప్పి
1: అప్రస్తుత ప్రసంగం చేసిన వారు రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత భాషావేత్త శ్రీ రంగి సత్యనారాయణ గారు.
2: జకారం నిషేధం.
1: రజ అంటారేమోను, జా వద్దన్నారు.
3: రస
1: వారు వద్దన్న అక్షరాలు వాడకుండా వేరే అక్షరం వాడాలి.
2: అక్షరం వేసుకోవచ్చు.
3: వత్ రసవత్.
2: రసవత్ అక్షరం నిషేధం లేదు.
3: ఖ రసవత్ ఖ.
2: వా నిషేధం.
3: వా నిషేధం. చ
2: రా నిషేధం.
3: లత్ రసవత్ ఖచలత్.
1: రసవత్
2: ఖచలత్.
3: ఖచలత్
2: ఖచరత్ అంటారేమో అనుకోని రేఫ నిషేధం అన్నాను, ఖచలత్ అన్నారు, బాగుంది.
1: ఖ ఆకాశం.
2: అవును ఖచలత్. వా నిషేధం.
3: వా నిషేధం.
2: వలయోరభేద అని ఒక న్యాయం ఉంది ఇక్కడ, ఖచలత్ అన్నా ఖచరత్ అని కూడా తీసుకోవచ్చు. లకారానికి బదులు లకార రేఫానికి బదులుగా లకారం కూడా తీసుకోవచ్చు.
3: ప్రా
2: దీర్ఘము.
3: దీర్ఘం. దీర్ఘం. ప్రా
2: అక్షర నిషేధం లేదు.
3: గ్వా ప్రాగ్వా.
2: ఒక పాదము పూర్తయింది.
1: పూర్తయింది. రసవత్ ఖచలత్ ప్రాగ్వా అనే మాటలతో కందపద్యంలో ఒక పాదం నిషేధాల మధ్యన కొనసాగి పూర్తయింది. దీని భావం మీకు తర్వాత వివరిస్తారు. అద్భుతమైనటువంటి రసవంతమైనటువంటి అవధానం అని చెప్పడానికి రసవత్తో ప్రారంభమైంది. తర్వాత సమస్య. మనం జీవితంలో సమస్యలు వద్దనుకుంటాం, సమస్యలు ఉంటే పారిపోతాం, సమస్యలు ఎదిరించడానికి వీలుగాక దిగాలు పడిపోతాం. కానీ అవధానం మనకు నేర్పే గొప్ప గుణం ఏమిటంటే, అవధానంలో కోరి అవధాని సమస్యను ఎంచుకుంటాడు ఒక అంశంగా. సమస్యను కోరుకొని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అత్యద్భుతంగా తాను ఈ అవధానం అయ్యే లోపల నిరూపించి చూపిస్తాడు. అందుకని సమస్యలకు భయపడవద్దని ఈ అవధానం మనకు బోధ చేస్తుంది. సమస్య ప్రాశ్నిక చక్రవర్తి అని పేరుగాంచినటువంటి శ్రీ కంది శంకరయ్య గురువు గారు వారు గొప్ప సమస్యనిస్తారు.
3: సమస్య కంటే ముందు ఒక చిన్న మాట నిషిద్ధాక్షరి గురించి. వారు గురుగారు అవధాని గారు కాబట్టి, పైగా సంస్కృతంలో మహాపండితులు. ఒక చిన్న సాహసం ఏంటంటే, సాధారణంగా సంస్కృతంలో ప్రేక్షకులు ఉంటే అచ్చ తెలుగులో చేయడం అనేది ఒక చిన్న సంప్రదాయం. సరే, సంస్కృతంలో మొదలుపెట్టి ఖక ఖ అనేది ఏకాక్షరంలో గగనానికి అర్థం, ఖేచరులు అనే ఖచరులు ఈ ఒక అక్షరంలో, ఖ అంటే ఆకాశం అర్థం. ఆకాశం తర్వాత వాణి తెచ్చే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు వా నిషేధం చేసి. తర్వాత వాణి అనేది వస్తుంది. ముందుకు వెళదాం సమస్యలోకి.
4: ముందు పొగిడారు కదా శతావధాని గారిని, అయినా కానీ ఇలాంటి సమస్యగా మీకు
3: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని.
5: అందరికీ నమస్కారం. అవధాని గారు, నేను ఇస్తున్న సమస్య, ఆకాశవాణి నిరంతరమ్మును, ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా.
3: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా. మత్త కోకిల సమస్య.
1: ఇది మత్త కోకిల కానీ మత్త కోకిల లాగా అనిపించకుండా చందోగోపనంగా ఇచ్చారు.
3: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకుం గదా, దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్.
1: బాగుంది. ఇక్కడ చూడండి, ఆకాశవాణి అన్నప్పుడు కా ప్రాస అనుకుంటారు అందరూ, కానీ ఆ అన్నది మూడవ పాదం చివరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ష ప్రాస అయి
3: దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్.
1: దేశమందున అని షకార ప్రాసతో ఎత్తుకోవడం. అంటే ఇచ్చిన ఛందస్సును దాచిపెట్టి ఇచ్చారు, కానీ ఆ ఛందస్సును గుర్తుపెట్టి అవధాని గారు ఆ విధంగా పూరణ ప్రారంభం చేశారు. ఒక పాదం పూర్తయింది.
3: తీపి మాటలు. ఇది మత్త కోకిల ఛందస్సు.
1: మత్త కోకిల ఛందస్సు,
3: దాని చాలా అందమైన ఛందస్సు. మనకున్న ఛందస్సులో మత్త కోకిల మత్త

0: కోకిల కోకిల ఇలా ఉంటుంది అనమాట. దాన్ని ఈ ఆ అనేది ముందు పాదం చివరిలోకి వెళ్తుంది, మూడో పాదం చివరిలోకి. నాలుగో పాదం అంతా కాశవాణి నిరంతరం మునుకల్లలే పలుకున్ గదా అవుతుంది. రెండో అక్షరం షా, కాబట్టి షా ప్రాసతో మొదలుపెట్టి దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్. ఆకాశవాణికి ఉన్న అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవారు, అప్పుడు వారి దగ్గర రేడియో ఉండేది, అప్పుడు వార్తలు వివిధ భారతి ఇటువంటివన్నీ విని పెరిగినటువంటి వాడిని నేను. కాబట్టి ఆకాశవాణి అనేది పౌరాణిక ప్రక్రియలో తీసుకొని ఏదో కథ తీసుకొని పెట్టచ్చు, కానీ ఆకాశవాణితోనే చక్కగా పూర్తి చేద్దాం అని చెప్పి మొదటి పాదం దేశమందున వార్తలంకడు తీపి మాటలు చెప్పుచును. వార్తలు చెప్తాయి కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అరుచుకునే విధిగా ఉండవు, చక్కగా హాయిగా వార్తల్ని వినిపిస్తాయి, తీపిగా చెప్తాయి.
1: నేను ఒక పాదం చెప్తానండి. మత్త కోకిల కూయుచుండెను మర్కటమ్ములు మెచ్చగా.
0: మర్కటాలు కూడా మెచ్చేంత తీయని మాట మత్త కోకిలది, మంచి అర్థం, ఇందులో సమస్య లేదు.
2: ఇక మూడవ అంశంలోకి వెళదాం. మూడవ అంశం దత్తపది. ఇవ్వబడిన పదాలు దత్తపది అంటే వారు ఒక నాలుగు పదాలు ఇస్తారు, ఆ పదాలతో పద్యం చెప్పమంటారు. ఎలా చెప్పాలో ఏ భావంతో చెప్పాలో కూడా వారే నిర్దేశిస్తారు. ఆ పదాలను అందంగా పొదిగి అందమైన పద్యాన్ని వారు కోరిన ఛందస్సులు చెప్పడం ఈ ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత. దత్తపది అంశాన్ని ఇవ్వడానికి నవ యువ అవధాని శ్రీ అవసర భానుప్రకాష్ గారు.
3: నమస్తే.
2: అవధాన యువ కేసరి.
3: కొనుడు శబ్దములి వినాల్గు కూర్మితోడా రామ రామయు రామయు రామ ఎనగా.
0: రామ రామ రామ రామ నాలుగు పదాలు.
3: గగనవాణి విభవమెల్ల సొగసుగాను పద్యమందున చెప్పగా పండుగయదే. గగనవాణి విభవమెల్ల సొగసుగాను పద్యమందున చెప్పగా పండుగయదే.
0: ఆకాశవాణి సౌందర్యాన్ని రామ రామ రామ రామ
2: రామ
1: అయితే తెలుగులో ఒక చోట విన్నానండి, ఎక్కాలకు కూడా మందు వేస్తారట, చేలకు మందు వేసినట్టుగా. ఎక్కాలమందు
2: ఏ కాలమందు అన్నది
1: ఎక్కాలంటే మనం టేబుల్స్ చదువుకుంటాం కదండి, ఎక్కాలకి చిన్నప్పుడు దానికి కూడా మందు వేసేవారు.
0: చదవని పిల్లలకి మందు ఎక్కాలే అని అర్థం,
1: మందు ఎక్కాలే.
2: బాగుంది. ఇలా మధ్య మధ్య చిత్రోక్తులు నడుస్తూ ఉంటాయి, వారు ఇచ్చినటువంటి రామ రామ రామ రామ అనే పదాలను వాడుకుంటూ అది ఆకాశవాణి గగన విజయాన్ని వర్ణించుకుంటూ గొప్ప పద్యం చెప్పాలి అవధాని గారు.
0: ఆకాశంబున రామణీయకముగానందము కానాడుచున్.
2: చాలా బాగుంది, మొదటి పాదం పూర్తయింది దత్తపదిలో. ఇక వర్ణన నిపుణ కవి అంటారు, ఎవరైతే లోకోత్తరమైన వర్ణన చేస్తారో అటువంటి వాడే కవి అంటారు. అవధానంలో కవిత్వం ఉంటుందా అని అందరూ అంటుంటారు, కానీ అవధానంలో కూడా అందమైన కవిత్వం ఉంటుంది, అద్భుతమైన కవిత్వం ఉంటుందని మన కవులు నిరూపణ చేసినారు. ఇవాళ అగ్గిపుల్ల దగ్గర నుంచి ఆటంబాంబు దాకా ఏ అంశం ఇచ్చినా కూడా అప్పటికప్పుడు అవధానాల్లో చెప్పేటువంటి సమర్థులు మన అవధాని గారు. వర్ణన అనేటువంటిది ఒక అంశం. ఈ అంశాన్ని నిర్వహించడానికి వ్యవసాయ శాఖలో శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖలో సలహాదారుగా పనిచేస్తున్నారు వారు. అటు వ్యవసాయ శాఖలో ఉద్యోగాన్ని నిర్వహిస్తూ కవిత వ్యవసాయం కూడా చేస్తూ ఇప్పటికీ 14 అవధానాలు చేశారు అటువంటి విదుషీమణి శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు వర్ణనాంశాన్ని ఇస్తారు.
4: గగన వాణి విజయంగా కొనసాగుతున్న ఈ అవధానంలో బాసర సరస్వతీదేవిని స్వేచ్ఛావృత్తంలో వర్ణించండి.
2: వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి గోదావరి తటంలో వెలిసినటువంటి చదువుల తల్లి జ్ఞాన స్వరూపిణి అయినటువంటి జ్ఞాన సరస్వతి మాతను వర్ణించమని కోరుకుంటున్నారు. చాలా గొప్పగా ఉంది.
0: వీణియ చేతబట్టి వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి. ఒక అర్థం చెన్ను అంటే అందమైన, రెండోది ఎర్రనైన నగవు. అమ్మవారిది బాసర సరస్వతి అమ్మవారి ఎర్రని నవ్వు ఉంటుంది, అదే కాకుండా వీణియ చేతబట్టి చాలా అందంగా కనిపిస్తారు కాబట్టి అమ్మవారు. వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగా ఉన్ఘటించి
2: కోరిన విధంగా బాసర జ్ఞాన సరస్వతి వర్ణన మొదటి పాదం చెప్పారు. ఇప్పుడు తర్వాత న్యస్తాక్షరి అనే అంశాన్ని శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు, గొప్ప విదుషీమణి, ఆమె చాలా పద్య కావ్యాలు రచినటువంటి వారు, నిరంతరం నిరంతరాయంగా రాస్తూ లేఖిని సామ్రాజ్ఞి అనే పేరు పొందినటువంటి వారు. న్యస్తాక్షరి, న్యస్తాక్షరి అంటే

0: ఇంచుమించుగా నిషిద్ధాక్షరికి వ్యతిరేకమైన విధం. వారేమో అక్షరాలు వద్దంటారు, వీరేమో మొదటి పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి, రెండో పాదంలో ఈ అక్షరం ఉండాలి, మూడో పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి కోరుకుంటారు. అంటే ఎన్ని నిబంధనలు చూడండి, అన్ని నిబంధనలు పెట్టి నాలుగు పాదాల్లో నాలుగు అక్షరాలు ఇస్తారు.
1: నేను ఇవ్వబోయే నేస్తాక్షర అక్షరాలు సుఖీ భవ, సుఖీ భవ, 4, 8, 10, 11 అక్షరాలుగా నేస్తం చేయాలి. మొదటి పాదంలో నాలుగో అక్షరం సు, రెండవ పాదంలో 8వ అక్షరం ఖీ సుఖీ, మూడో పాదంలో 10వ అక్షరం భ మహాప్రాణం, నాలుగో పాదంలో 11వ అక్షరంగా వ సుఖీ భవ అనే అక్షరాలని సార్దూల పద్యంలో చెప్పాలి. అంశము సర్వే జన సుఖినో భవంతు.
2: అన్నాదుల్ సులభంబుగా కలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
0: మొదటి పాదంలోనే అన్న వస్త్రాలు ఇచ్చేశారు,
3: అన్న వస్త్రాలు.
0: ఇంకా సుఖంగా ఉండకపోతే ఇంకేం చేస్తారు? అన్నాదులు సుఖంబుగా అనడంలో నాలుగో అక్షరం సు వచ్చేసింది. అన్నాలు, అన్నాదులు, వస్త్రాలు. అన్న వస్త్రాలు ఉంటేవి కదా అందరు సుఖంగా ఉండేది.
2: అన్నాదుల్ సులభంబుగా కలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా. అన్నాదుల్ వస్త్రాదుల్.
0: తర్వాత ఆశు వంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. సంస్కృతాంధ్ర విద్వన్మణి మా చిటితోటి విజయ్ కుమార్ గారు మంచి వ్యాకరణవేత్త, భాషావేత్త. వారు ఆశువు అంటే, ఆశువు అంటే వేగంగా చెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం. ఇక్కడ ఒక్కొక్క పాదం చెప్తూ వచ్చారు, మీరు అందరు గమనించారు. ఇక్కడ ఆశువులో వారు అడిగిన అంశాన్ని మొత్తాన్ని ఒక పద్యం చెప్పేస్తారు, దానికి మళ్ళీ ధారణ ఉండదు.
4: అవధాని గారు, దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అంటారు, వీటి యొక్క నిసర్గ సౌందర్యాన్ని మీకు నచ్చిన పద్యంలో అంటే వృత్తము కానీ చందము కానీ దానిలో చెప్పండి.
0: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు,
3: పల్లెల సౌందర్యం.
2: చల్లని గాలులా ఎదకు చక్కని పద్యములందజేయు, చల్లని గాలులా ఎదకు చక్కని పద్యములందజేయు, మేల్ జల్లుల వానలా.
0: మేల్ జల్లుల వానలా,
2: మేల్ జల్లుల వానలా, ధరణి సాధు.

0: అందజేయు ఆ పిల్లన గ్రోవులా. నెమలి పించము గల్గిన వాని చూపు, ఆ పిల్లన గ్రోవులా నెమలి పించము గల్గిన వాని చూపు. ఆ పల్లెల సుందరత్వమును పల్కగనెంతటి వాడను కవి, ఆ పల్లెల సుందరత్వమును పల్కగనెంతటి వాడను కవి. ఈ పద్యంలో ఒక చిన్న విషయం ఏంటంటే మట్టి వాసన. పల్లె అనగానే మనసు గుర్తొచ్చేది మట్టి వాసన. ఈరోజు చాలా కరువు అయిపోతుంది ఆ మట్టి వాసన, దాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
1: గౌరీశంకర శర్మ గారు, ఆయన అవధాని, ఆయన పద్యంలో ప్రశ్నిస్తారు. ఏ పద్యంలో ప్రశ్నిస్తారో మనకు తెలియదు. ఆ ప్రశ్నకు సమాధానం ఈయన పద్యంలో చెప్తారు. ఇద్దరు పద్యాల్లో మాట్లాడుకుని చంద సంభాషణ చేసి పద్యాన్ని పూర్తి చేస్తారు. ఇది ఒక గొంబత్తైన క్రీడ, అది విందాం.
2: నచ వంశాబ్ది సంభూత సాహిత్యాఖ్య సుధీమతే అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా. జయం జయం ఆకాశవాణి, జయం జయం ఆకాశవాణి, జయ భారతీయ కళా హృదయ సౌందర్య సంభరితవేణి అని గురువుగారు నాగపురి శర్మ గారు ప్రస్తుతించారు ఆకాశవాణిని. అలా ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆకాశవాణి ధ్వనులు.
0: సౌరాష్ట్రంబున నుండి, సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల శ్రద్భూమిదాకన్, సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల శ్రద్భూమిదాకన్, సౌరాష్ట్రం నుంచి అరుణాచలం దాకా ప్రాతరచల శ్రద్భూమి అందాక కాశ్మీరం బందున నుండి సేతువునకున్ చిందిల్లు నా వాక్కులే.
2: సారాచార విచారదుల్ పొగిడిరే సాహిత్య సత్సంపదల్.
1: ఈ విధంగా ఇద్దరు కలిపి అవధానంలో ఛందోభాషణ చేశారు.
0: ఈరోజు ఆకాశవాణి అందరికీ ఆరాధ్యమైంది కదా అని వారి మాట అంటే, అవునండి, ఇక్కడ సౌరాష్ట్రం నుంచి అక్కడ ప్రాతరచలం దాకా, పైన కాశ్మీర్ నుంచి సేతువు దాకా అందరినీ కలిపి ఒకే పథంలో నడిపిస్తోంది ఆకాశవాణి కాబట్టి అందరూ దాన్ని ఆరాధిస్తున్నారు.
3: వారి యొక్క ధ్యేయవాక్యం కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆకాశవాణి వాళ్ళ సంస్థలోనే ఉంటుందండి. త్రిపిటకంలోంచి వినయపిటకంలోంచి తీసుకోబడ్డటువంటి వాక్యం అది, బహుజన హితాయ బహుజన సుఖాయ. అందుకని భారతదేశం అంతా కూడా హితాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి వాణి అనే అర్థంలో వారు పెట్టినట్టున్నారు.
1: ఈ విధంగా ఆకాశవాణి స్థుతితో ఈ ఛందోభాషణంతో మొదటి ఆవృత్తి పూర్తయిందని మీ అందరి కరతాళధ్వనుల మధ్యన ప్రకటిస్తున్నాం. మొదటి ఆవృత్తిలో అందరికీ ఒక్కొక్క పాదం చెప్తూ, కొందరికి పూర్తిగా పద్యం చెప్తూ, వారి అప్రస్తుతాన్ని తట్టుకొని వారికి సమాధానాలు చెప్తూ అవధాని గారు ఒక అడుగు వేశారు. ఇంకా మూడు అడుగులు వేయాలి. ఇది రెండవ పాదంలోకి వెళుతున్నాం మనం. నిషిద్ధాక్షరి,
4: నిషిద్ధాక్షరి రెండవ పాదంలో మొదటి అక్షరం నిషేధం, అణ
0: అణ నిషేధం.
1: ఇది ఒక అక్షర క్రీడ అన్నారు అవధానాన్ని. నిజంగా అక్షర క్రీడ మాత్రమే కాదు, ఒక రకం జగదాశ్చర్యకరమైన క్రీడ అని కూడా తిరుపతి వెంకట కవులు ప్రకటించారు. వారు అక్కడ వద్దన్న అక్షరాన్ని వాడకుండా మళ్ళీ అర్థవంతంగా ఛందోబద్ధంగా పద్యం చెప్పడం చాలా క్లిష్టత.
0: ప్రాగ్వాగ్ దిశ రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్ దిశ
4: లేదు, నిషేధం లేదు,
0: లన్
4: నిషేధం లేదు,
0: మ్రో
4: గా నిషేధం,
0: యన్
3: నిషిద్ధాక్షరి. అటో పదం ఇటో పదం ఒకటి వేస్తున్నారు తీస్తున్నారు సార్, చివరికి ఏమైనా భావం ఉంటుందా దానికి?
0: అందుకనే ఆలోచన, లేకపోతే ఏ అక్షరమైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.
3: అదే ఛందోబద్ధంగా అయితే చెప్తున్నారు, మాత్రా ఛందస్సులో నడుస్తోంది, కానీ దానికి ఏమైనా అర్థం పర్థం ఉంటుందా తర్వాత అని
0: అంటే, ఇది నిషిద్ధాక్షరి అప్రస్తం కాదు కాబట్టి ఉంటుంది.
3: ఎందుకంటే ఛందోబద్ధంలో ఒక ఆయన రాశాడ, అనవేల మహీపాల దుంకటం మరి దుంకటం అంటూ, అంటే అదే ఛందస్సు సరిపోగానే అనవేన మహీపాల దుంకటం మరి దుంకటం అంటే అర్థం పర్థం ఏముంది దాంట్లో, ఛందస్సు మాత్రం ఉంది, అలా ఏమైనా అవుతుందేమో అని నా భయం అండి.
4: దిశలన్ మ్రోయన్ తర్వాత నిషేధం లేదు.
1: తెలుగులో కంద పద్యానికి ఉన్న నీ బంధనాలు మరొక పద్యానికి ఉండవు, అందుకే నిషిద్ధాక్షరిలో కంద పద్యం ఎంచుకోవడం. రెండవ గణంలో మూడవ పాదం అంటే ఇది ఆరవ గణం అవుతుంది. ఆరవ గణం ఖచ్చితంగా జగణం కానీ నలం కానీ ఉండాలి. నలం అంటే నాలుగు లఘువులు, ఎట్టి పరిస్థితిలో నాలుగు లఘువులు రానివ్వడు, కనుక జగణంగా ఉండాలి. ఆ జగణంగా ఉంటూ అర్థవంతమై ఇచ్చిన అక్షరాలు కాదని వేరే అక్షరాలు వేసుకుంటూ చెప్పడం అన్నది నిజంగా పెద్ద సర్కస్.
4: చకారం నిషేధం, చ
0: వర చా నిషేధం చేశారు, వచించి అనకుండా వర.
4: మా నిషేధం, మా
0: ప్రా
4: యతి యతి అక్షరం
0: తి ప్రతి
4: నిషేధం లేదు
0: ష్ఠన్ వర ప్రతిష్ఠన్
4: లేదు నిషేధం
1: లేదు లేదు అంటూ ఎక్కడ పట్టాలో అక్కడ బట్టి ఆ భావాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు
0: ని
4: రేఫ నిషేధం రేఫ
0: రేఫ నిషేధం నిల్చున్
4: నిల్చున్
0: ప్రాక్ అంటే ఆది అని అర్థం ఈ ఆదివాక్ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆకాశవాణి అంటే చాలా ముందు నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి ప్రాగ్వచస్సు ప్రాగ్వాక్ అంటే వేదం అని అర్థం వేదతుల్యమైన వాక్కుని అదే కాకుండా చాలా ఆది నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి రసవత్ రసవంతంగా ఖచలత్ ఆకాశంలో చలనము పొందుతూ నడుస్తూ ప్రాగ్వాక్ దిశలన్ మ్రోయన్ అన్ని దిశల్లోకి కూడా చేరుస్తూ వరప్రతిష్టన్ చాలా గొప్ప స్థిరత్వంతో నిల్చొని అదే కాకుండా ఒక గొప్ప పేరును పొంది నిలిచినటువంటి ఆకాశవాణి అనే అర్థంలో
1: అద్భుతం అండి. రెండు పాదాల్లో ఆకాశవాణి ప్రతిష్ట నిలబెట్టే పద్యం వచ్చింది రెండు పాదాల్లో కంద పద్యంలో.
4: ఉద్దిష్టమైనటువంటి అంశము ప్రాగ్వాగ్ దిశలన్ అనే దగ్గర ఖచలత్ ప్రాగ్వాగ్ దిశలన్ అనే ఉద్దిష్టాంశం వచ్చింది కాబట్టి మూడు నాలుగు పాదాల్లో నిషేధం ఉండదు.
1: బాగుంది. శతావధాని మెచ్చినటువంటి నిషిద్ధం ఇది. అవధాని గారు ఎక్కడ పట్టి నొక్కాలో చూసి తర్వాత అక్షరం వేసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా రెండు పాదాలు పూర్తయినాయి. ఇప్పుడు మూడు నాలుగు పాదాల్లో వారు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని అవకాశం కూడా ఇచ్చారు. వెంటనే సమస్య అంశంలోకి వెళ్ళిపోదాం.
0: పైగా ఇక్కడ ప్రాగ్వాగ్ దిశ అనేది సమాసం అయింది కాబట్టి ప్రాగ్వాగ్ దిశలంటే భారతదేశంలోనూ నాలుగు మూలల్లోనూ అనేటువంటి అర్థం ఇక్కడ వస్తుంది.
1: న్యూస్ అనే అర్థంలో వచ్చేసింది.
0: రసవంతమైన ఆకాశంలో తాండవం ఆడగలిగేటువంటి భారతదేశంలోని అన్ని దిశలకు కూడా అందు కూడా మ్రోయుచు వరప్రతిష్ట కలిగి నిలిచి ఉన్నది అనేటువంటి అర్థంలో.
1: ఇప్పుడు సమస్య అంశంలోకి వెళదాం.
0: సమస్య ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్.
1: ఆకాశవాణి పలికింది కళ్ళలు కాదు, ఆకాశవాణి ఎప్పుడు నిజాలే పలుకుతుంది అని నిరూపించడానికి అవధాని గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ పద్యంలో.
0: లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి ఇటీ అనేది ఏమిటో తర్వాత తాగుదాం. దేశమందు

0: వార్తలంగడు మంచి కడు తీపి మాటల చెప్పుచున్ లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి.
1: ఈ విధంగా రెండో పాదం పూర్తయింది. తర్వాత ఇప్పుడు దత్తబదిలోకి వెళ్ళదాం.
0: ఆకాశం పునరామణీయకముగానందముగా నాడుచున్ వనేచరామః వసుచాహరామః నదీంస్తరామః నభయం స్మరామః ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తింగత రామపదానుషంగాత్. అని రామపదం చెప్తూ చెప్తూ కొంతమంది కిరాతులు అడవుల్లో తిరుగుతున్నారట. వనేచరామః, మేము అడవుల్లో తిరుగుతాం. వసుచాహారామః, బంగారం దొంగలిస్తాం. నదీంస్తరామః, నదులు దాటి వెళ్ళిపోతుంటాం. నభయం స్మరామః, ఎవరికి భయపడం అని అలా తిరుగుతున్నా కూడా రామనామం అలా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉత్తమ గతులు వచ్చాయి అని చెప్పి. ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్ సోకుల్చిందిడి ఆ విరామములకున్ చోటెంతయున్ మానుచున్. టీవీలో అనగానే ఒక 5 నిమిషాలు చూడగానే ఇంకొక 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లా కాకుండా హైగా రేడియోలో ఆకాశవాణి మంచి వార్తలు చెప్తూ ఊరుకూరికే విరామాలు లేకుండా ఉంటుందని అర్థంలో సోకుల్చిందెడియా విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: చూడడంలో కంటే వినడంలో ఉన్న హాయి ఎంత గొప్పదో నేర్పింది. ఏ రకమైనటువంటి శబ్ద కాలుష్యం లేకుండా కమ్మనైనటువంటి మాటల్ని ఎంతసేపు విన్నా ఆనందాన్ని కలిగించే ఆ లక్షణం ఆకాశవాణికి ఉంది.
0: ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్ సోకుల్చిందెడియా విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: ఈ విధంగా దత్తబదిలో రెండో పాదం అయిపోయింది. ఇప్పుడు వర్ణనాంశంలోకి వెళదాం.
0: వాసర సరస్వతి వర్ణన. వీణియ చేత బట్టికను విందగు చెన్నగవున్ ఘటించి.
1: ఇది మొదటి పాదంలో ఇచ్చింది. అప్పుడు ఒక అక్షరం బాగున్నానన్నారు. వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి తల్లి బాసర అక్కడ ప్రతినిత్యం అమ్మవారిని ధ్యానం చేస్తూ గోదావరిలో మునిగి అక్కడి నుంచి చేతి దోసి నిండా ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుకను ఒక చోట కుప్పగా వేసి అమ్మవారిని ధ్యానం చేస్తే ఆ ఇసుకలోంచే కుప్పలోంచే అమ్మవారి రూపం అలా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా వెలిసిందని మన పురాణాలు చెబుతున్నాయి. వ్యాసపురే ఆ కాలక్రమేణ వా బాగా మారి వ్యాసపురి వ్యాసరా అది బాసరగా మారింది. ఇప్పుడు అందరూ బాసరా అంటున్నారు.
0: వీణియ చేత బట్టికను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ జాంబూనద నాసికాభరణ భూషితయై వీణియ చేత బట్టి కనువిన్.

0: ఎంత చక్కని పదం వేశారు. చల్లని కరుణ కురిపించేటువంటి అమ్మవారి కళ్ళను వర్ణించారు.
1: జాంబూ నద అంటే బంగారు. జాంబూ నద నాసికాభరణ అన్నప్పుడు బంగారు ముక్కెర అన్నమాట.
2: బంగారపు ముక్కెర కలిగి అమ్మవారి ముక్కెర చాలా స్ఫుటంగా కనిపిస్తుంది బాసరలో.
3: మన ఆకాశవాణిలో రోజు ఆ రోజుల్లో వినిపించేది వాగ్భూషణం భూషణం. ఈ భూషణం మనకు వద్దండి, మంచి మాట ఉంటుందా లేదా పెద్ద భూషణం అని. వాగ్భూషణమే భూషణంగా పెట్టుకున్నామండి, ఇంకేదేని భూషణంగా మేము అంగీకరించాం.
2: అంటే ఈ భూషణాలకు అలవాటైపోయిన మనకి వాగ్భూషణమే భూషణం అని తెలియడానికి అమ్మ ఆ భూషణాలను కూడా ధరించింది.
0: చక్కని సమన్వయం, చక్కని సమన్వయం. ఆ వాగ్భూషణం భూషణం వింటూ పెరిగిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా. వచ్చే తరానికి తెలుసో లేదో కానీ సంస్కృత పాఠం రాగానే కమ్మగా వినిపించే.

0: ఈ రెండు పాదాలు
1: చాలా అద్భుతమైన న్యస్తాక్షరంలోకి వెళ్దాం. మళ్ళీ
0: న్యస్తాక్షరి రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ రావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
1: అన్నం వస్త్రాలు వచ్చినప్పుడు ఖీర్ అందిస్తాడు. ఖీ కవిత్వం ఆలోచన అమృతం. లోపల అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. అయినా ముఖం పైన చిరునవ్వు చెదరకుండా

0: అది కుదరదు.
1: అదే స్థానభ్రష్టాన శోభంతే, వారు అక్కడే కూర్చోవాలి మేము ఇక్కడే కూర్చోవాలి.
2: కన్నుల్ నిండగునా నాన్ అంటే ఆ విధంగా కన్నుల్ నిండైన రీతి. కన్నుల్ నిండగునా సుఖీనమగు.
1: ఎనిమిదో అక్షరం కీ వచ్చేసిందండి. మొదటి పాదంలో నాలుగవ అక్షరం సు వచ్చింది, రెండవ పాదంలో ఎనిమిదవ అక్షరం కీ వచ్చింది.
2: కన్నుల్ నిండగునా సుఖీనముగా. మిగతా పాదం చెప్తాను. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా. కన్నుల్ నిండగునా సుఖీనముగా సౌకర్యముగా నిద్రయున్. సౌకర్యంగా సుఖంగా చక్క నిద్ర. కన్నుల్ నిండగునా సుఖీనముగా సౌకర్యముగా నిద్రయున్.
0: తర్వాత అంశం ఆశు.
2: ఆశు
3: అవధాన్ గారు, జయత్యాకాశవాణీయం దివ్యవాణి ప్రసారిణి అనే భావంతో మరో 10 సంవత్సరంలో ఆకాశవాణి జరుపుకోబోయే శత జయంతి ఉత్సవాలను మీరు ఊహాత్మకంగా వర్ణించండి.
2: మీరు చందోభాషణం చేస్తున్నారేమో అనుకున్నాను.
0: శత జయంతి
2: జయత్యాకాశవాణీయం దివ్యవాణి ప్రసారిణి. నూరు వత్సరమ్ములు రసమూరునట్లు, నూరు వత్సరమ్ములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ. నూరు వత్సరమ్ములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ. రమ్యమైవిల సిల్లుత రయము నయము జయమే ఆకాశవాణికి జయము జయము.
1: జయము ఆకాశవాణికి జయము జయము.
0: చందోభాషణ
1: అయ్యా అవధాని గారు, యువతకు ఏమినిచ్చెదరు ఉజ్వల బోధ వధానిగానిటన్. యువతకు ఏమినిచ్చెదరు
2: ఉజ్వల బోధ,
1: ఉజ్వల బోధ వధానిగా ఇటన్.
2: నవతను వీడకుండ, నవతను వీడకుండ అలనాటి విధానము మానకుండ. కొత్తదనాన్ని వీడకూడదు, పాత సంప్రదాయాన్ని మానకూడదు. వివేకానందులు ఒక మాట అంటారు, నూతన భారతీయుడు ఎలా ఉండాలంటే ఆక్సిడెంటల్ ఆఫ్ ద ఆక్సిడెంటల్స్ ఓరియంటల్ ఆఫ్ ద ఓరియంటల్స్ అంటాడు. అంటే వాళ్ళల్లో వెస్టర్న్ వాళ్ళు చూస్తే మాలో ఇన్ని మంచి విలువలు వీళ్ళు కనిపిస్తున్నాయి, ఆధునికమైన భారతీయుడు చూస్తే భారతీయతంతా కూడా వీళ్ళు పరిపుష్టంగా ఉంది అనేటువంటి మాట. నవతను వీడకుండ అలనాటి విధానము మానకుండ హృజవమును బాయకుండ. వేగం వరసత్వ విశేషము, వరసత్వ విశేషము నేయకుండ, వరసత్వ విశేషము నేయకుండ ఓ యువత సదాధరిత్రికి మహోజ్వల మార్గము చూపుడీకన్. దాశరథి కృష్ణమాచార్యుల వారు ఒక మాట చెప్పారు, పటు బాహాబలురంచు ఆంధ్రుల గత

0: ఆంధ్రుడా. ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆంధ్రదేశం, తెలుగుదేశం, తెలంగాణ, భారతదేశం అన్నీ కూడా ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్నవి అని మనం వల్లె వేస్తే సరిపోదు. నాటి పౌరుషం రాయప్రోలు సుబ్బారావు గారు కూడా చెప్తారు, తన గీతి అరవజాతిని గాయకులుగా తీర్చి వర్ధిల్లిన తెలుగువాణి అంటారు. అంటే మన పాటల చేత తమిళ దేశం గాయకులుగా మారారు, మన పౌరుషం చేత ఎన్నో గొప్ప యుద్ధాలు, చరిత్ర మనకుంది. దీనంతటినీ నిలుపుకునేటువంటి ఒక గొప్ప నేను భారతీయుడిని, నేను తెలుగువాడిని అనేటువంటి ఒక పౌరుషంతో మన నిత్యం రోజు 24 గంటలు దాన్ని మనసులో పెట్టుకొని, నేను ఆ వారసత్వ సంపదకి నేను ఒక ఔరసుడిని అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్ళాలి అందరూ కూడా అనే అంశాన్ని
1: అవధానంలో స్వీయ కవితా గానంతో పాటుగా పూర్వ కవుల కవిత నివేదన కూడా చేసి గొప్ప సంప్రదాయాన్ని పోషించారు మన సాహిత్ గారు. ఇక ఈ ఛందోభాషణతో 2వ ఆవృత్తి పూర్తయింది. 3, 4 ఆవృత్తులు అంటే 3, 4 పాదాలు ఏకబిగిని చెప్పడానికి ఈ సభ నిర్ణయించింది. ముందుగా నిషిద్ధాక్షరి వారి ముందే అనుమతి దొరికింది కనుక 3, 4 పాదాలు చెప్పి.
0: రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వరప్రతిష్ఠన్ నిల్చున్.
1: ఇది ఇంతకుముందు చెప్పింది.
0: ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వరప్రతిష్ఠన్ నిల్చున్ రసనము సత్యము పలుకుటే, రసనము సత్యము పలుకుటే శ్వసనమ్ముగ కలుగు గగనవాణి వెలుంగున్. సత్యం చెప్పడమే తన శ్వాసగా కలిగిన

0: అంటే ఆకాశవాణి వెలుగుగాక అనేటువంటి
1: తర్వాత
0: శ్వసనముగ కల్గు గగనవాణి వెలుంగున్ రసవత్ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వర ప్రతిష్టన్ నిల్చున్ రసనము సత్యము పలుకుటి శ్వసనముగా గలుగు గగనవాణి వెలుంగున్. తర్వాత ఆకాశవాణి నిరంతరం మునుకల్లలే పలుకున్ గదా.
2: దీనికి సమాధానం ఇప్పుడు నిషిద్ధాక్షరి మూడో పాదంలోనే వచ్చేసింది.
0: అవునండి, ఇది సత్యం పలుకుతుందన్నారు, మీరు కళ్ళ చెప్తుందన్నారు. కాబట్టి దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్ క్లేశమై నన్ను తప్పులుండని రేడియోలను వీడి. టీ వరకు వచ్చింది. టీవీ సరమ్ముల టీవీ సభాస్థలి కల్లలంగని, అంటే చాలా ఫేక్ మీడియా ఉందన్న విషయం కూడా ఇందులో ఒక సెటైర్గా చెప్తూ, టీవీ సభాస్థలి కల్లలంగని వేడు నెంచకయుండు నాకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా. ఎవరైతే ఫేక్ మీడియాను ఆధారంగా చేసుకుని ఆకాశవాణి వంటి నిజం చెప్పేటువంటి ఒక రేడియో సంస్థని వినకుండా ఉంటాడో, వేడు నెంచకయుండు నాకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా, వాడు కలలే కదా చెప్తాడు అని అర్థంలో. ఎవరైతే ఆకాశవాణిని వినరో వాడు అబద్ధాలు చెప్తాడు అని అర్థం. దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్ లేశమైనను తప్పులుండని రేడియోలను వీడి టీవీ సభాస్థలి కల్లలంగుని వేడు ఎంచకయుండు ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా.
1: ఆకాశవాణి
2: చాలా బాగా వచ్చింది పూరణ.
1: తర్వాత
0: రామణీయకం
1: దత్తపది.
0: ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్ సోకుల్చిందెడి ఆ విరామములకున్ చోటెంతయున్ మానుచున్ కదా మానుచున్ చీకాకుండని సుస్వర అమలతతో చీకాకుండని సుస్వర అమలతతో సుస్వరామలతతో చీకాకుండని సుస్వరామలతతో శ్రేష్టంబుగానున్న ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై. సుత్రామం అంటే ఇంద్రుడు అని అర్థం. ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్ సోకుల్చిందెడి ఆ విరామములకున్ చోటెంతయున్మానుచున్ చీకాకుండని సుస్వరామలతతో శ్రేష్టంబుగానున్న ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై. తర్వాత వర్ణనం. వీణియ చేత బట్టికను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై తేనెలడందలోన్ మృగమదీ తిలకమ్మును గల్గు తేనెలెడందలోన్. తర్వాత ఒక చిన్న కామ. మృగమదీ తిలకమ్మును గల్గు.
1: ప్రత్యేకంగా బాసర్లో పూజానంతరం వెళ్ళిన భక్తులకు అమ్మవారి ముఖానికి అలదినటువంటి ఆ పసుపును ఇస్తారు. ఆ పసుపును దాన్ని చాలా పవిత్రంగా ఇంటికి తెచ్చుకుని దాన్ని వాడుకుంటారు.
0: వీణియ చేత బట్టి కను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై తేనెలెడందలోన్ మృగమతి తిలకమ్మును గల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహతటమ్మున రాణి గొల్చెదన్.
1: అద్భుతం అద్భుతం, చాలా చక్కగా వచ్చింది.

0: పిలిచేదన్.
1: చాలా అందమైన పద్యం వచ్చింది ఇది. దాచిపెట్టుకొని అమ్మవారిని నుతించేటువంటి పద్యంలాగా వచ్చింది. ఇక చివరి అంశం ఇప్పుడు ఈ మూడవ

0: రావాలి. అన్నాదుల్ సులభంబుగా, కలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా, కన్నుల్ నిండుగా నా సుఖీనముగ సౌకర్యమునౌ నిద్రయున్. కన్నెల్ రక్షణనొందుచున్ శుభముగాలో
1: భావచింది.
0: గ్రాలంగ మార్గాళిలో కన్నెల్ రక్షణనొందుచున్ శుభముగా, గ్రాలంగ మార్గాళిలో. 11వ వారావళి. అన్నాదుల్ సులభంబుగా, గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా, కన్నుల్ నిండగునా సుఖీనముగ సౌకర్యముగన్ నిద్రయున్. కన్నెల్ రక్షణ పొందుచున్ సుఖముగా శుభముగా, గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామ రాజ్యపు వరం బెందున్ విరాజిల్లదే.
1: ఈ నేలలో
0: రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఇన్నేలన్ రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఈ నేల అప్పుడు రామరాజ్యంగా మారుతుంది కదా, అన్నవస్త్రాలకి లోటు లేకుండా అందరికీ నిద్ర హాయిగా పోవడం అంటే మానసిక ప్రశాంతత కలిగి, అంటే భౌతిక ప్రాశాంత్యము మానసిక ప్రాశాంత్యము రెండూ ఉండి దేశంలో స్త్రీలకి రక్షణ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక ఈ నేల రామరాజ్యం అవుతుంది కదా.
1: అద్భుతమైన భావం వచ్చింది.
0: అన్నాదుల్ సులభంబుగా, గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా, కన్నుల్ నిండగున సుఖీనముగా సౌకర్యముగన్ నిద్రయున్. కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా, గ్రాలంగ మార్గాళిలో. కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా, గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామ రాజ్య సువరం బెందున్ విరాజిల్లదే.
1: అద్భుతం. విశేషంగా ఏర్పాటు చేసినటువంటి అష్టావధానంలో ఒక కీలకమైన ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఇందాక ధారగా అవధానం విన్నాం, ఇప్పుడు ధారణ. ఈ 5 పద్యాలను 2 నిమిషాల లోపల ధారణ చేసి వినిపిస్తారు మీకు, వినండి.
0: వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషణ్ణః అమ్లాన శ్రీరమృత విశదైరంశుభిః ప్లావయన్ మాం ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః. నిషిద్ధాక్షరి ఆకాశవాణి యొక్క గొప్పతనాన్ని చెప్పమన్నారు. రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వరప్రతిష్ఠన్నిల్చున్ రసనమునందున సత్యమెశ్వసనముగా గల్గు గగనవాణి వెలుంగున్. సమస్య: ఆకాశవాణి నిరంతరం మును కల్లలే బలుకున్ గదా, దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్, లేశమైనను తప్పులుండని రేడియోలను వీడి టీవీ సభాస్థలి కల్లలంగొని వేడు ఎంచకనుండు ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా. దత్తపది రామ రామ రామ రామ అని ఆకాశవాణి సౌందర్యాన్ని చెప్పమన్నారు. ఆకాశ

ప్రకాశోజ్వలవాణి విల్గును ప్రసారానీక సుత్రామమై. బాసరా సరస్వతి వర్ణన. వీణియ చేత బట్టి కనువిందగు చెన్నగవుం ఘటించి జాంబూనదనాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై దీనత బాపుచున్ మృగమదీతిలకమ్మునుగల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహతటం మునరాణి గొల్చెదన్. న్యస్తాక్షరి. మొదటి పాదం నాలుగవ అక్షరం సు, రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ, మూడవ పాదం పదవ అక్షరం భ, నాలుగవ పాదం పదకొండవ అక్షరం వ ఇచ్చి సుఖీ భవ, ప్రపంచానికి సుఖం కలగాలి అన్న భావంతో చెప్పమని చెప్పారు. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండగునా సుఖీనముగ సౌకర్యముగ నిద్రయున్ కన్నెల్ రక్షణ.

0: అందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో ఇన్నేలన్ రఘురామ రాజ్య సువరం బెందున్ విరాజిల్లదే.
1: జయహో స్వర్ణావధారి, జయహో. అత్యద్భుతంగా ధారణ సమితమైనటువంటి కోరిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చి ఆకాశవాణి ఘనతను పెంచే విధంగా ఈ అవధానం చేసినందుకు అందరి పక్షాన అభినందనలు తెలుపుకుంటూ,
0: ఈ భాష మనది, ఈ అవధానం మనది, అవధాన విద్య మనది, పద్యం మనది, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం మనది అని చెప్పి ఎంత మోడర్న్గా మనం ఉంటున్నా కూడా దీన్ని విడవకుండా మనం మన భాషని మనం ఆచరిస్తూ దాన్ని మాట్లాడుతూ అందరం కూడా మన భారతీయతని, ఆంధ్రత్వాన్ని కాపాడుకుంటామని అందరికి విన్నవిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ, వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
3: మనిషి మనసు ప్రశాంతత కోసం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు చారిత్రాత్మక దేవాలయాల విశిష్టతను, వాటి ప్రాముఖ్యతను సైతం ప్రజలకు తెలియజేస్తోంది మన విశ్వం టీవీ. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అనేక ఉద్యమ ప్రదేశాలను మళ్ళొకసారి గుర్తుచేసి నేటి సమాజానికి, ముఖ్యంగా జెన్జీ యువతకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది విశ్వం టీవీ. ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా విశ్వం టీవీ ఎప్పటికప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిలా నిలుస్తోంది. వీటన్నింటితో పాటు రాజకీయ నాయకుల, గాయకుల, రచయితల, సామాజికవేత్తల, పోలీసు అధికారుల మనోగతాన్ని, సమాజానికి, సమాజ శ్రేయస్సు కోసం వారు తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తోంది మన విశ్వం టీవీ. మీడియా అనేది కేవలం వార్త కాదు, సమాజ మార్పుకు ఒక మార్గమని నమ్ముతోంది విశ్వం టీవీ. ప్రజలకు ఉపయోగపడే వార్తలు, యువతకు దిశానిర్దేశం చేసే కథనాలు, రైతుల సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ పరిణామాలు, ఇలా అన్ని రంగాల్లో ప్రజలకు చేరువగా ఉంటూ ముందుకు సాగుతోంది. మా ఈ ప్రయాణంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తున్న మా విశ్వం టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలులు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త కార్యక్రమాలు, మరింత లోతైన గ్రౌండ్ రిపోర్ట్స్, మరింత ప్రజాపక్ష, నిష్పక్షపాత జర్నలిజంతో మీ ముందుకు రావడానికి విశ్వం టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చివరిగా, విశ్వం టీవీ విషయమున్న టీవీ, విశ్వసనీయత గల టీవీ. వినోద, విజ్ఞాన, రాజకీయ, సామాజిక, ఆరోగ్య విశేషాంశాలతో అవగాహన కల్పిస్తున్న టీవీ, ప్రజలను అలరిస్తున్న టీవీ. విశ్వం టీవీ చూస్తుంటే విశ్వం మీ వెంటే ఉన్నట్లనిపిస్తుంది.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం మీరింతవరకు విన్నారు. ఈ విశేష అష్టావధానంలో పాల్గొన్నవారు ప్రధాన అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ సతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ అవసుల భానుప్రకాష అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్త్యాక్షరి శ్రీమతి ఆరవిల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆశువు శ్రీ చిట్టితోట విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు హైదరాబాద్ నాంపల్లి

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. హైదరాబాద్లోని అంబేద్కర్ భవన్ను విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే కాచిగూడలోని బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాన్ని మోడల్ హాస్టల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. తొలి విడత సీట్లను శనివారం అర్ధరాత్రి కేటాయించగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 92% సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయిస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి

0: ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఆన్లైన్లో ఔషధాలు విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గినట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7% తగ్గిపోయిందని, జాతీయ సగటు 1.9% కంటే తెలంగాణలో తక్కువ నమోదైనట్టు ఈ సర్వే వివరాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి 6 టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హర్యానాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. మనందరికీ 90 వసంతాల ఆకాశవాణి పండుగ శుభాకాంక్షలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లోక్ల సమయం 11:05 దాటి 5 సెకండ్లు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0402-3204-08 తప్పక ఫోన్ చేయండి. ఈ పండుగ రోజు మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 గంటల వరకు.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానం ఈ పండుగ సందర్భంగా ఇప్పుడు విందాం నవభారత స్వరం ప్రత్యేక రూపకం.
6: ఆకాశవాణి

ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవభారత స్వరం ప్రత్యేక రూపకం వింటారు. రచన డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జె ప్రభాకర్. వినండి నవభారత స్వరం ప్రత్యేక.

0: శబ్దానికి రూపం లేదు, కానీ రేడియో సెట్ను చూసినప్పుడల్లా అది నమ్మాలనిపించదు.
1: గాలికి నిలకడ లేదు, కానీ రేడియో ప్రసారాలు విన్నప్పుడల్లా పరవశింపజేసే మాటలు పాటలతో ప్రశాంత పరిమళం మనసును తాకుతుంటే గాలికి నిలకడ లేదంటే తప్పే అనిపిస్తుంది.
0: రేడియో దృశ్యాన్ని చూపదు, కానీ ఆకాశవాణి ట్యూన్ చేసినప్పుడల్లా ఊహల ప్రపంచం స్వేచ్ఛగా రంగులద్దుకుంటూ మరో ప్రపంచాన్ని కళ్ళ ముందు నిలుపుతుంటే ఇంతకన్నా దృశ్యరూపం ఏ విజువల్ ఎఫెక్ట్స్ చూపుతుంది అనిపిస్తుంది.
1: మాటల్లో మంత్రజాలం,

0: మాటల్లో ఇంద్రజాలం, కార్యక్రమాల్లో శ్రమ సౌందర్యం, భక్తిలో ముగ్ధ మనోహరత్వాన్ని నిలుపుకున్న ఆకాశవాణి అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు?
1: ఉషోదయాన భక్తిరంజని స్వరమై, మధ్యాహ్నం రైతు లోకానికి మార్గదర్శనమై, సాయంత్రం లలిత జానపద సంగీత మాధుర్యమై, రాత్రివేళ హరికథగా, కవితగా, నాటకంగా కోట్లాది మస్తిష్కాల జ్ఞాపకాల్లో ఆత్మీయ బంధువైంది ఆకాశవాణి. అందుకే రేడియో తరతరాల భారతీయుల జీవిత యాత్రలో నిశ్శబ్ద సహచరిగా నిలిచిన అద్భుత మాధ్యమమైంది.
0: టెలివిజన్ అందరికీ ఒకే చిత్రాన్ని చూపిస్తుంది, కానీ రేడియో మిలియన్ మెదళ్లలో మిలియన్ వేరువేరు చిత్రాలకు జన్మనిస్తుంది అన్న రచయిత్రి పెగ్గీ నూనన్ వాక్యాలు నిత్య సత్యాలు కదా. రేడియో కేవలం వినిపించదు, మనోఫలకం మీద చిత్రాన్ని చూపిస్తుందనేది శ్రోతలకు అనుభవమే కదా.
1: హాస్య రచయిత డెనిస్ నోర్డెన్ కూడా ఒక సందర్భంలో, నేను టెలివిజన్ కంటే రేడియోనే ఎక్కువగా ఇష్టపడతాను, టీవీ కేవలం ఒక ఏకపాత్రాభినయం లాంటిది, కానీ రేడియో ఒక సంభాషణ, రేడియో మీ తలలో పదాలను నాటితే మీ మనసు ఆ చిత్రాలను స్వయంగా నిర్మించుకుంటుంది అని చెప్పారు. ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో అంటున్న రేడియో రామం.
2: రేడియో ఎంత చిన్న మాట, ఎంత గొప్ప లింక్. నిజంగా 8 గంటల మా చిన్నప్పటి మర్ఫీ రేడియో నుంచి నెమ్మదిగా పరిణామ క్రమంలో మారుతూ మారుతూ ఇప్పుడు అరచేతిలో అమరే సెల్ ఫోన్లో శాటిలైట్ రేడియో వరకు కూడా ఎంత గొప్ప పాత్ర రేడియోది. ఎంత విడదీయరాని బంధం మనిషికి మనిషికి కూడా మధ్య, ఎంత చక్కటి లింక్ ఇది. అందుకే ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో.
0: మన భాష మెరుగవ్వాలన్నా, పదజాలం పెంపొందాలన్నా రేడియోని మించిన గురువు ఎవరుంటారు? అందుకే రేడియోను శబ్దాల మాయాజాలం అంటారు. ఒకవేళ టెలివిజన్ మొదట కనుగొనబడి ఆ తర్వాత రేడియో వచ్చుంటే, అబ్బా ఎంత అద్భుతమైన ఆవిష్కరణ ఇది, అచ్చం టీవీలానే ఉంది. కానీ మనం దీన్ని ఒకే దగ్గర కూర్చొని చూడాల్సిన అవసరం లేదు, ఎంచక్కా పనులు చేసుకుంటూ వినొచ్చని జనాలు ఆశ్చర్యపోయేవారని జర్నలిస్ట్ చార్లెస్ ఓజ్గుడ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య అక్షర సత్యం కదా.
1: మన రోజువారీ జీవితంలో అన్ని పనులు చేసుకుంటూనే రేడియోను వినడం మన కుటుంబంలోని వ్యక్తిగా, స్నేహితుడుగా, గురువుగా, బంధువుగా, శ్రేయోభిలాషిగా రేడియో ఒదిగిపోవడం మానవ వికాస దశలో గొప్ప పరిణామం.
0: ఆకాశవాణి ఒక అద్భుత గల సమాహారం అంటూ రేడియోను అభివర్ణిస్తున్నారు ఆకాశవాణి స్వరాభరణం వ్యాఖ్యాత శ్రీ మల్లాది చంద్రశేఖర శ్రీనివాస్.
3: అక్షరాలు ధ్వని తరంగాలపై తేలివస్తూ వీణులను మీటి శ్రోతల హృదయంలో పరిమిళించే అనుభూతికి మరో పేరే రేడియో. పగటి అలసట, రాత్రి సేద, గడిచిన ఉదయం, నడిచిన మధ్యాహ్నం, ముసిరిన రాత్రి, అన్నిటా విడువని నేస్తం మన రేడియో. తోవలేని బాటలో, దారి దొరకని చోటులో, నదీ తీరంలో, అరణ్యాల అంచులలో, కాంతి తరంగాలు కూడా చేరలేని చీకటిలో శబ్ద తరంగమై ప్రసరించి మధురంగా మారుమురుగే ఉత్తమ సహచరి మన ఆకాశవాణి. రేడియోలో నటన కనిపించదు, భావం పలికే స్వరంలో వినిపిస్తుంది. శృతి, మార్పు, లయ, విరామం, ఉచ్చారణ, శబ్ద తీవ్రత, మృదుత్వం, ఆహ్వానం, ఇవన్నీ కలిసి వినపడే అభినయం, మనసు వినే చిత్రకళ రేడియో. శబ్దం, స్వరం, భావం, మౌనం, జ్ఞాపకం, మానవ సంబంధం, వీటన్నింటినీ కలబోసిన వాచక నైపుణ్యంతో, అదృశ్య శ్రోతతో ఆత్మీయ బంధాన్ని నిర్మించే ఊహల ఊసల వంతినే రేడియో. ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చే రేడియో అలలు శబ్ద ప్రసార భావ తరంగాలు. వరస అంటే క్రమం, ప్రవాహం, నిర్మాణం. రచన అర్థాన్ని చెబితే భావాన్ని వాక్కు చెబుతుంది. ఆ వాగర్థాలు కలిసే అద్భుత అనుభూతే రేడియో. అందుకే ఆకాశవాణిలో చివరికి నిలిచేది శబ్దం కాదు, ఒక మనిషి మనసుకు అత్యంత దగ్గరగా ఉన్నాడనే అపురూపమైన అనుభూతి. శ్రోతల చెవుల నుంచి ఊహల ఊసులలో ఆడుకునే అందమైన తోరణాలు ఆకాశవాణి కార్యక్రమాలు. పేరు మారినా ఉనికి మారకుండా 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆకాశవాణి దశ దిశలా తన శబ్ద తరంగాలను వ్యాపింపచేస్తూ మరో పదేళ్లలో శత వసంత సేమకు పరుగులు పెడుతోంది. శబ్దం నుంచి అనుభూతి వరకు, స్వరం నుంచి సంబంధం వరకు, అల నుంచి జ్ఞాపకం వరకు, రేడియో నుంచి మానవ సాన్నిధ్యం వరకు సాగిపోతున్న ఆకాశవాణి ఒక అద్భుత గళ సమాహారం, విశ్వసనీయ భారతీయ వాణి. అలవరసలపై తేలియాడి మదినిండా మధుర ఊహలను నింపే ఆకాశవాణిని అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉందాం.
0: రేడియో వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా హృదయాలను తాకుతుంది. ఇది మాట్లాడే వ్యక్తికి, వినే శ్రోతకి మధ్య ఒక నిశ్శబ్ద మానసిక బంధాన్ని ఏర్పరుస్తుందన్న మార్షల్ మెక్లుహాస్ మాటల మర్మం చాలా లోతైనది, తాత్వికమైనది కూడా.
1: అసలు రేడియో ప్రతి ఒక్కరికి ఒక చిన్ననాటి జ్ఞాపకం కదా. నా చిన్నతనం నుండి నేను రేడియోలో ఏదో ఒకదానికోసం వెతుకుతూనే ఉండేవాడిని. రైలు కూతలు, గుడిగంటలలాగే రేడియో నా జీవితపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే మోగుతూనే ఉంటుంది అన్న ప్రముఖ సంగీత విద్వాంసులు బాబ్ డైలాన్ మాటలు అందుకు నిదర్శనాలు. ఆకాశవాణికి వయసు పెరగదు, శబ్ద యవ్వనంతో ఎప్పటికీ అలరారుతూనే ఉంటుంది అంటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ విజయరాఘవరెడ్డి గారు.
4: కాలం పరుగు తీయవచ్చు, సాంకేతికత రూపాంతరం చెందవచ్చు, కానీ ఆకాశవాణి విశ్వజనీన స్వరం తరాల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం. ఇది ఒక నాగరికతకు అక్షర రూపం. ఒకవైపు మన ఆకాశవాణి తన ప్రస్థానంలో 90వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భం ఇది. మరోవైపు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 33 సంవత్సరాల పాటు ఈ పవిత్రమైన ప్రసార యజ్ఞంలో ఒక భాగస్వామిగా నిలిచిన నా వ్యక్తిగత భాగ్యం. ఈ 33 ఏళ్ల నా ప్రయాణంలో నేను కేవలం ఉద్యోగం చేయలేదు, భారతదేశపు అస్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రజా చైతన్యాన్ని శబ్ద తరంగాలుగా మార్చే ఒక అద్భుత ప్రక్రియను నా కళ్ళతో చూశాను. కొన్ని సంవత్సరాలు నా చేతులతో కూడా నడిపించాను. ఇది నాకెంతో గర్వకారణం. 90 సంవత్సరాలు అంటే 3 తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచి ఉందంటే దానికి కారణం శబ్దానికి ఉన్నటువంటి శక్తి. ఆకాశవాణికి వయస్సు పెరగదు, అది ఎప్పటికీ శబ్ద యవ్వనంతో అలరారుతూనే ఉంటుంది. నిశ్శబ్ద రాత్రి తెరలో చీల్చుకుంటూ బ్రహ్మ ముహూర్తాన వాల్టర్ కౌఫ్మన్ సృష్టించిన ఆ సిగ్నేచర్ ట్యూన్ రేడియో నుంచి ప్రవహిస్తూ ఉంటే యావత్ భారతదేశం ఒకే తాటిపైకి వచ్చింది.
0: ఆకాశవాణి అంటే వెన్నెల్లో అమ్మ తినిపించే గోరుముద్ద అని అంటున్నారు వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ అడవి రాజబాబు గారు.
5: అందరికీ నమస్కారం. 90 ఏళ్ళు ఆకాశవాణి కంటే సుదీర్ఘ కాలంలో ఓ చిన్న అడిగే, ఓ 19 ఏళ్ల కుర్రవాడో, ఒక నడి వయస్సు కంటే తక్కువ ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఏం చెప్తాం, చెప్పడానికి ఒక అక్షరం సరిపోతుందా? మళ్ళీ రామాయణం ఎందుకు రాస్తున్నారు అని ఆయన రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు అడిగితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, రోజు తినే అన్నాన్నే మళ్ళీ మళ్ళీ తింటలేదా అంటారు. అలాగే ఆకాశవాణి గురించి గత 90 ఏళ్లలో ఎంతమందో చెప్పారు, ఎన్నో చెవులు విన్నాయి, ఎన్నో మనసులు తడయ్యాయి. మళ్ళీ చెప్పాలంటే ఆకాశవాణి అంటే అమ్మ చెంగుతో ముఖం కప్పుకున్నట్లు, ఆకాశవాణి అంటే అమ్మ తినిపించే వెన్నెల్లో గోరుముద్దలు తిన్నట్టు, ఆకాశవాణి అంటే అమ్మ ఊపే ఊయల, ఆకాశవాణి అంటే పొద్దుటే లేవకపోతే అమ్మ పెట్టే ఆ 4, ఆకాశవాణి అంటే అమ్మ చూసే కడుపు, ఆకాశవాణి అంటే ఉద్యోగానికి పట్టణానికి వెడుతున్న కొడుకును వదిలి ఉండలేక రెప్ప వెనుక తడి. ఆకాశవాణిలో ఉన్నంతకాలం అమ్మ పొత్తిళ్లలో అమ్మ కొంగు పట్టుకుని భద్రంగా ఉండటం, తారాడటం, పారాడటం, అమ్మ చెప్పే కథలు బొగ్గల మీద చెయ్యి ఆనించుకుని ఉమ్ముకొడుతూ వినటం. ఆకాశవాణి అంటే 60 ఏళ్ళు వచ్చాక నేల మీద నుంచి చుక్కల వైపు బేలగా చూడటం, ఇది ఆకాశవాణి.

0: భారత స్వాతంత్ర్య పోరాటంలో రేడియో ఒక ఆయుధంగా మారిన సందర్భాలు కోకొల్లలు. దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న సమయంలో ఇది ఆజాద్ హింద్ రేడియో. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం చివరి శ్వాస వరకు సాగుతుంది అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులను ఉద్దేశించి తన విప్లవ స్వరాన్ని రేడియో ద్వారా ప్రపంచానికి వినిపించారు. ఆ ఒక్క స్వరం వేలాది హృదయాల్లో విప్లవ జ్వాలను రగిలించిన చరిత్రను మర్చిపోగలమా?
1: బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరిస్తూ నాడు 22 ఏళ్ల యువతి ఉషా మెహతా రహస్య కాంగ్రెస్ రేడియోను ప్రారంభించారు. ఇది 42.34 మీటర్లపై భారతదేశంలో ఎక్కడో ఒకచోట నుండి ప్రసారమవుతున్న కాంగ్రెస్ రేడియో అంటూ ఆమె గంభీర స్వరంతో ప్రసారం చేసిన తీరు ప్రతి భారతీయుణ్ణి కదిలించింది. ప్రతిరోజు తన రేడియో ట్రాన్స్మిటర్ స్థానాన్ని మారుస్తూ ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వారికి దొరకకుండా స్వేచ్ఛా సందేశాలను ప్రజలకు చేరవేసిన ఆ పద్మ విభూషణ్ ఉషా మెహతా గారు భారత రేడియో చరిత్రలో చిరస్మరణీయంగా వెలుగొందుతూనే ఉంటారు.
0: మా రేడియో కేవలం వార్తలు మాత్రమే వినిపించదు, ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య కాంక్షను రగిలిస్తోంది అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో రేడియోలో చెప్పిన మాటల స్ఫూర్తిని భారతీయులు ఎవరైనా మర్చిపోగలరా?
1: ఒక విప్లవ వీరుని స్వరంలా స్వాతంత్ర్య ఉద్యమంలో రేడియో తన వాణిని బాణిని వినిపించింది. దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న ఆకాశవాణి స్వాతంత్ర్య అనంతరం దేశ నిర్మాణంలోనూ బలమైన భాగస్వామిగా నిలిచింది.
0: అందుకే కాబోలు మహాత్మా గాంధీ కూడా రేడియో ప్రసారం అనేది దేవుని యొక్క అద్భుతమైన సృష్టిగా నేను భావిస్తున్నాను. ఇది ఒకే సమయంలో లక్షలాది మంది హృదయాలను ఏకం చేయగల శక్తిని కలిగి ఉంది అనే సమైక్యతాభావాన్ని తనదైన కోణంలో రేడియోకి అన్వయించారు. ఐకమత్యంతోనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. దేశ ఐకమత్యాన్ని పెంపొందించడంలో రేడియో పాత్ర అనన్య సామాన్యం.
1: వివిధ కేంద్రాల్లో ఆకాశవాణి అందించిన అనుభవాలను నెమర వేసుకుంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం CBS స్టేషన్ డైరెక్టర్గా సేవలు అందించిన శ్రీ చెన్నూరు సీతారాంబాబు.
2: ఆకాశవాణి 90 ఏళ్ల పండగ జరుపుకున్నందుకు ముందుగా శ్రోతలందరికీ హార్దిక శుభాభినందనలు. నా ప్రయాణం 1988లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో మొదలైంది. విజయవాడలో నేను డ్యూటీ ఆఫీసర్గా చేసినప్పుడు అక్కడ నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్గ గారు, అలాగే దండమూడి రామ్మోహన్ రావు గారు, కోక సంజీరావు గారు, పేరు కామేశ్వరరావు గారు, ఇట్లా అనేక మంది మహామహులు అప్పుడు పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళందరితో పనిచేసి అదేవిధంగా శ్రోతలతోటి కూడా దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు వింటున్నారు అనేటువంటి తెలుసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ రోజుల్లో విజయవాడ కేంద్రంలో నేను ఉన్న చోటు నుంచి పొద్దున్నే 6 గంటలకు నడుచుకుంటూ వస్తుంటే ప్రతి ఇంట్లోనూ రేడియో మోగుతూ ఉండేది, భక్తులందరూ వినిపిస్తూ ఉండేది. అది నా విజయవాడ అనుభవం అయితే 99లో నేను ప్రమోషన్ మీద వరంగల్ కేంద్రానికి వచ్చాను. వరంగల్ కేంద్రంలో అప్పుడు మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు. వారు రేడియో ప్రచార సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని అక్కడ మొదలుపెట్టారు. అదేమిటంటే ఎడ్లబండికి రేడియో పెట్టండి, పసిడి పంటకు పట్టం కట్టండి అనేటువంటి ఒక స్లోగన్ ఆధారంగా ముఖ్యంగా 2 అక్టోబర్ అయినటువంటి గాంధీ జయంతి నుంచి 12 నవంబర్ అయినటువంటి ప్రజాసేవా ప్రసార దినోత్సవం, ఈ 2 తేదీల మధ్య 42 రోజుల వ్యవధిలో 5 సంవత్సరాల పాటు ఒక గ్రామం కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ ప్రతి 2 రోజులకి వెళ్ళి ఆకాశవాణి బృందం అక్కడ వారితో రైతులతోటి కావచ్చు, గ్రామస్తులతోటి కావచ్చు, ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమాలు నిర్వహించేది. ఒక పక్కన శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అలాగే మూఢనమ్మకాలు పోగొట్టేటువంటి ఈ మెజీషియన్ లాంటి వాళ్ళు తీసుకెళ్ళి మూఢనమ్మకాలు ఏ విధంగా మనకి హాని చేస్తాయి, ఇలాంటి అనేక అంశాల మీద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకేమన్నా సందేహాలుంటే జిల్లా కలెక్టర్ కానీ లేదంటే మిగిలిన అధికారులతోటి వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. అది రేడియో ప్రచార సభ. ఇది వరంగల్ కేంద్ర అనుభవం నాకు. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ 2005లో వచ్చినప్పుడు 2005 డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు ప్రారంభమైంది. ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు అప్పట్లో ముఖ్యంగా ఉదయాన్నే 6 నుంచి 8 వరకు కూడా ఆర్జేసి వాళ్ళు పార్క్స్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇలా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడటువంటి వాళ్ళతోటి వాకింగ్ వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక ఇంటరాక్షన్ జరుగుతుండేది.
1: ఆకాశవాణి కేవలం ఒక సంస్థ కాదు, భారతదేశ భాషలను, కళలను, సంస్కృతులను కలిపే జాతీయ వేదిక అని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు నిజం చేసి చూపించింది ఆకాశవాణి. అందుకే బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో స్ఫూర్తితో ఆచరణాత్మకంగా ఆకాశవాణి దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తూనే ఉంది. సామాజిక చైతన్యం, విద్య, విజ్ఞానం, వ్యవసాయం, వినోదం ఇలా ఒకటేమిటి, ప్రతి రంగంలోనూ తన ముద్ర వేస్తూనే ఉంది.
0: అంతర్జాతీయ క్రికెట్ కామెంటరీకి తెలుగులో వ్యాఖ్యానం చేసే అరుదైన అవకాశం ఆకాశవాణి నాకు ఇచ్చిందంటున్నారు వ్యాఖ్యాత శ్రీ ఆనంద్ స్వామి.
3: ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరిగిన సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు శ్రోతలకు మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యాన పరంపరను ఆశాంతం తెలుగులోనే ప్రసారం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ప్రపంచంలోని తెలుగు వారందరి పక్షాన ఆకాశవాణికి మనఃపూర్వకమైన అభినందనలు తెలియజేస్తోంది. ఇది 2007 సంవత్సరంలో పాలనా భాష ఎడిటర్ డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారు పాలనా భాష పత్రికలో ఆకాశవాణికి అందించిన అభినందనలు. ఆ సంవత్సరం నేను మీ దాసరి ఆనందస్వామి డ్యూటీ అనౌన్సర్గానే కాకుండా ఒక తెలుగు కామెంటేటర్గా ఆ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో పాల్గొనడం జరిగింది. ఇది ఆకాశవాణి నాకిచ్చిన అరుదైన అవకాశం, గౌరవం.
1: రేడియో కార్యక్రమాలను వినడం కాదు చూసేవాడిని అంటూ రేడియో వ్యాఖ్యాతల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు సుదీర్ఘకాలం వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ కపర్ది.
4: నాకు తెలిసి నేను 10 సంవత్సరాల వయసు అనుకుంటాను. అప్పుడు మా ఇంట్లో మొదటిసారి రేడియో కొన్నారు. ఆ రేడియో చూస్తే ఇప్పుడు మీడియం సైజు సూట్ కేసులా ఉంటుంది. అటువంటి రేడియోలో కార్యక్రమాలు వినడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మరి లైవ్ క్రికెట్ కామెంటరీలు ఇది ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి, చూడడానికి లేదు. అప్పుడు చూడడానికి రేడియోనే. చూడడానికి రేడియో అనగానే మీరు అనుమానించదు, గొంతుతో ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యాఖ్యాతలు మన కన్నుల ముందు ఆ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని చూపించేవాళ్ళు. అలాగే స్వాతంత్ర దినం కానీ రిపబ్లిక్ డే పెరేడ్లు కానీ ఏమైనా సరే చాలా గొప్పగా అక్కడ మనం అందులో ఢిల్లీలో మనం ఉన్నామా అన్నంత ఫీలింగ్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న ప్రఖ్యాత కమెంటేటర్స్ మెల్వెల్ డిమెల్లో, విఎన్ చక్రపాణి వంటి వాళ్ళు మన కన్నుల ముందు సాక్షాత్కరింపచేసేవారు ప్రతి విషయాన్ని. అలాగే మన తెలుగులోకి వస్తే భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణోత్సవం, అప్పుడు ఉన్నటువంటి వ్యాఖ్యాతలు కన్నుల ముందు మనకి రామ కళ్యాణోత్సవాన్ని చూపించేవారు.
0: ఒక దేశాన్ని ఆకలి నుంచి కాపాడటంలో ఒక మాధ్యమం పాత్ర పోషించగలదా అంటే అవునని సమాధానం చెబుతూనే ఆ పని ఆకాశవాణి చేసి చూపించిందని గర్వంగా చెప్పొచ్చు. 1960 భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను చేరవేయడంలో రేడియో చేసిన కృషి నభూతో న భవిష్యత్.
1: రైతు సోదరులకు నమస్కారం. నేడు మనం కొత్త రకం వంగడాలు, ఆధునిక ఎరువుల వాడకం గురించి తెలుసుకుందాం అంటూ కిసాన్ వాణి, ఇల్లు వాకిలి, పాడి పంట, పొలం పనుల వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వేళల్లో శాస్త్రవేత్తలు నేరుగా రేడియోలోంచి రైతుల ఇంటి అరుగుల మీదకు చేరుకున్నారు. హై యీల్డింగ్ వెరైటీస్, విత్తనాలు చల్లే పద్ధతులు, ఎరువుల వాడకం అన్నీ సరళమైన భాషలో వారికి అర్థమయ్యేలా తెలియజేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆకాశవాణి ప్రచారం చేసిన ADT 27 అనే కొత్త వరి వంగడం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే రైతులు దానికి కృతజ్ఞతగా రేడియో రైస్ అని పేరు పెట్టారు. రేడియో సమాచార విప్లవం కారణంగానే భారతదేశం ఆహార ధాన్యాల దిగుమతి స్థాయి నుండి స్వయం సమృద్ధి స్థాయికి చేరుకుంది. ఇది ఆకాశవాణి సాధించిన అత్యున్నతమైన విజయం. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల హితం కోసం సేవలందిస్తూనే ఉంది ఆకాశవాణి అంటున్నారు విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు వలేటి గోపీచంద్.
5: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధిలో మమేకం చేస్తూ సాగిన సాగుతున్న సాగబోయే ఏకైక ప్రసార మాధ్యంగా చెప్పుకోవచ్చు. ఆకాశవాణి అంటేనే ఒక విద్యుత్ అయస్కాంతం చెప్పుకోవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అనువైన కార్యక్రమాలను సకాలంలో సరైన రీతిలో వారికి అర్థమయ్యే భాషలో ప్రసారం చేసిన ప్రసార మాధ్యమంగా ఆకాశవాణికి ఉన్న చరిత్రను ఎవరు కాదనలేరు, ఎవరు తుడిపేయలేరు. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల సుఖం కోసం వాళ్ళ యొక్క హితం కోసం తన కార్యక్రమాలను రూపొందిస్తూ సాగుతున్న ఏకైక ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
0: ఒకప్పుడు ఆదివారం మధ్యాహ్నం అయిందంటే ఇళ్లల్లో నిశ్శబ్దం. తరువాత రేడియో వాల్యూమ్ మెల్లమెల్లగా పెద్దగా పెరిగి అందులో ప్రసారమయ్యే నాటకాన్ని ఏకాగ్రతలో ఆనందంగా హాయిగా సెదతీరుతూ వినేవారు. శబ్దాలతోనే దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే ఆ మహాద్భుత రేడియో నాటక కళారూపాన్ని ఇష్టపడని శ్రోతలు ఎవరుంటారు? టీవీ లేని ఆ రోజుల్లో, మొబైల్ ఫోన్లు రాని ఆ కాలంలో రేడియో నాటకమే దేశ ప్రజలకు అతిపెద్ద వినోద సాధనం.
1: తెలుగు నాట మహోన్నత రచయితలు విశ్వనాథ సత్యనారాయణ, ఆత్రేయ, గొల్లపూడి మారుతీరావు, దాశరథి కృష్ణమాచార్యులు, చిరంజీవు, రావూరి భరద్వాజ, శ్రీశ్రీ, చలం వంటి ఎందరో మహానుభావులు రేడియో నాటకాలను అజరామరం చేశారు. తెలుగులో ప్రసిద్ధి పొందిన అనేకానేక నవలలను శ్రవ్య నవలలుగా మలచి రేడియోలో ప్రసారం చేసి తెలుగు సాహిత్య సృజనాత్మక పరిమళాన్ని సామాన్యులకు సైతం రుచి చూపించింది ఆకాశవాణి. ఆకాశవాణి అంటే మరపురాని అనుభవం అంటూ ప్రఖ్యాత వ్యాఖ్యాత శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
6: బహుశా చాలామంది వివిధ రంగాలకు చెందిన వాళ్లను గుర్తుండిపోయే అంశాలు చెప్పండి అంటే చాలా ఉన్నాయంటారు. దాదాపు 32 ఏళ్ళు ఆకాశవాణి అనే ఒక దేవాలయం లాంటి అమ్మలాంటి సంస్థ నాకు ఇచ్చిన అవకాశం శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు ఇచ్చే ఒక అద్భుత ప్రక్రియ. లేఖావళి, జనవాణి, జనరంజని, ఉభయకుశలోపరి పేరు ఏదైనా కానీ నిజానికి నేను వ్యక్తిగతంగా బాగా ఇష్టపడే అంశం కమ్యూనికేషన్. అంటే ఎంత మహనీయులైనా తమ దగ్గర ఒక మానస సరోవరంలో ఎంత జ్ఞాన సంపద ఉన్నా అది గంగలా పారాలి, 10 క్షేత్రాలకు ఆ జ్ఞానాన్ని పంచాలి అనే ఒక తత్వం నాకు చాలా ఇష్టమైన పని. అలాగే శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణితో పంచుకోవటం, ఆకాశవాణితో అనుబంధం పెంచుకోవటం, ఆకాశవాణి అంతే ఆనందంగా అంతే ఆత్మీయంగా శ్రోతలకి ఒక స్వరచాలనంతో కరచాలనం చేసే అవకాశం ఇవ్వటం నాకు చాలా ఆనందం.
0: తెలుగు నాట రేడియో ప్రాచుర్యం పొందడానికి మరొక ముఖ్య కారణం ఆకాశవాణి లలిత సంగీతం. పాలగుమ్మి విశ్వనాథం మాస్టర్ లాంటి వారు ఆకాశవాణిలో లలిత సంగీత విభాగానికి ప్రాణం పోశారు. ఎందరో గొప్ప కవుల భావగీతాలకు, దేశభక్తి గీతాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి ప్రజల నాలుకలపై నిలిపారు.

0: బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీకాంతరావు వంటి మహా విద్వాంసులు రేడియో ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేశారు. రేడియో ద్వారా సంగీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. ప్రతి లోగిలిని శాస్త్రీయ సంగీత వేదికలుగా మార్చిన ఘనత రేడియోకే దక్కుతుంది.
1: ఆకాశవాణి తనకిచ్చిన అవకాశాలు అనన్య సామాన్యమంటూ తన కృతజ్ఞత తెలుపుతున్నారు వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ.
2: ఆకాశవాణి అని మాతృమూర్తి ఒడిలో 4 దశాబ్దాల పాటు గడిపిన ఒక సేవకుడిగా ఈరోజు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. మిత్రులారా, ఆకాశవాణి అంటే అది ఒక పవిత్ర ఆలయం. నాకు నా పాలిట సరస్వతీ నిలయం. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మంత్రం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. నిజం, మైక్రోఫోన్ ముందు కూర్చొని నేను పలికిన ప్రతి పదం, నేను చేసిన ప్రతి ప్రకటన, నేను అభినయించిన ప్రతి నాటక రూపక సన్నివేశాల వెనుక శ్రోతల పట్ల బాధ్యత ఉండేది నాకు. శబ్దం పరబ్రహ్మస్వరూపం అంటారు కదా, ఆ శబ్ద తరంగాల మధ్య నా జీవితాన్ని ఒక శ్రవ్య కావ్యంగా మలుచుకున్నాననే మాట సత్యమండి. ఈ సంస్థ ఆకాశవాణి నాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ. నా వ్యక్తిత్వానికి రూపాన్ని ఇచ్చింది, నాకు సమాజంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. అనౌన్సర్గా ఒక సాధారణ వ్యక్తిగా ప్రవేశించిన నేను రేడియో ద్వారా ఎందరెందరో శ్రోతల మనస్సుల్లో స్థానం సంపాదించుకోగలిగానంటే పెదలారాది కేవలం ఆకాశవాణి కల్పించిన వేదిక వల్లే. ప్రతిరోజు స్టూడియోల్లోకి అడుగు పెడుతున్నప్పుడు, పెట్టినప్పుడు ఒక కళాకారుడిగా నేను పొందిన అనుభూతి, తృప్తి వర్ణనాతీతం. ఆకాశవాణి నాకు ఒక ఉద్యోగం అని మాత్రమే నేను అనలేను, ఎందుకంటే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిన సంస్థ, క్రమశిక్షణ అలవాటు చేసిన సంస్థ.
1: జానపద సంగీతాన్ని పెంచి పోషించడంలో రేడియో పాత్ర చాలా కీలకమైంది. జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడి స్థానిక సాంస్కృతిక జానపద పాటలను, కళారూపాలను రికార్డు చేసి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న ఘనత రేడియోకే దక్కుతుంది. జానపదం నిత్య ప్రవాహిణి వంటిది. స్థానిక జీవనం, సంస్కృతి గురించి అధ్యయనం చేయాలంటే జానపదమే కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి స్థానీయమైన జానపదానికి రెడ్ కార్పెట్ వేసి భద్రపరిచింది ఆకాశవాణి.
0: రేడియో కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వదు, జరగబోయే ఉపద్రవాల నుండి మానవాళిని రక్షిస్తుంది కూడా. వాతావరణ హెచ్చరికలు, తుఫాను సూచనలు, వడగాల్పులు,

0: 1971 మూడు యుద్ధాలు దేశ ప్రజల్లో దేశభక్తిని రగిలించి సైన్యానికి మద్దతుగా నిలవడంలో ఆకాశవాణి ఏకైక సమాచార వారధిగా నిలిచింది. మేమంతా ఒక్కటే అనే జాతీయ భావాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి అద్భుత విజయం సాధించింది.
1: తన చిన్ననాటి నుంచే రేడియో కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాడినని, అటువంటి మాతృ సంస్థ అయిన ఆకాశవాణిలోనే అరుదైన కార్యక్రమాలు రూపొందించే అవకాశం దక్కింది అంటున్నారు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఉదయ్ శంకర్.
2: నా ఉద్దేశంలో ఆకాశవాణి అనేది ఒక డైమండ్ లాంటిది. డైమండ్కి ఎప్పుడూ ప్రాభవం ఉంటుంది. అలాగే ఆకాశవాణి కూడా గత వైభవాన్ని కాదు, ఎప్పుడూ వైభవంగానే ఉంది, ఇక ముందు కూడా వైభవంగానే ఉంటుంది. నేను 36 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను వివిధ కేంద్రాల్లో. మేము 3వ తరం అనుకుంటే కనుక ఇప్పుడున్న వారందరూ కూడా 4వ తరానికి చెందిన వారు అనుకుంటాను. 90 సంవత్సరాలు. నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్తే నైట్ ఎందింబావుకి సీతాపతి సంసారం అని చెప్పి నండూరు సుబ్బారావు నాటక సీరియల్ వచ్చేదన్నమాట. అది సిటీ బస్సుల్లో కూడా వినవాళ్ళము. అది చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఇప్పుడు ఆలోచించుకుంటుంటే. తర్వాత నాకు గుర్తొచ్చేదంటే నేను విజయవాడలో పనిచేసిన కాలంలో యక్షగానాలని, కూచిపూడి యక్షగానాలు 16వ సెంచరీలో రాసిన రాజుల కాలంలో నాటి రాసిన గ్రంథాలని మేము తంజావూర్ లైబ్రరీ అలా దేశం ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా వెతికి ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్లో కొన్ని 20 యక్షగానాలు రికార్డ్ చేసి భద్రపరచడం జరిగింది. కృష్ణమాచారి గారు లాంటి వారు, నేదును కృష్ణమూర్తి గారు, ఇక్కడి నుంచి నూకలు చిన్న సత్యనారాయణ గారు, అనేక మంది సంగీత కళాకారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. 100 సంవత్సరాలకు వచ్చేటప్పటికల్లాను ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఆకాశవాణి చేరుకోవాలని సిబ్బందికి, కళాకారులకి, శ్రోతలకు కూడాను, అందరికి కూడాను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.
1: సమాచార విప్లవానికి అసలైన పితామహుడు రేడియోనే అంటున్న వ్యాఖ్యాత అమృత.
3: కంటికి కనిపించని గొంతుక గుండెకు అత్యంత దగ్గరగా ఎలా ప్రయాణించగలదో నిరూపించిన ఏకైక మాధ్యమం మన రేడియో. విపత్తులు వచ్చినప్పుడు, తుఫానులు విరుచుకుపడినప్పుడు, కరెంటు పోయి ప్రపంచంతో బంధాలు తెగిపోయినప్పుడు బ్యాటరీలతో నడిచే ఒక చిన్న రేడియో కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టింది, ధైర్యాన్నిచ్చింది. సమాచార విప్లవానికి అసలైన పితామహుడు ఆకాశవాణి అని చెప్పొచ్చు. ఈ 90 ఏళ్ల ప్రయాణం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఒక వార్తను సేకరించడానికి, ఒక లలిత సంగీతాన్ని రికార్డు చేయడానికి నాటి సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, అనౌన్సర్లు పడ్డ తపన సామాన్యమైంది కాదండి. ఆ నిబద్ధతే ఆకాశవాణిని విశ్వసనీయతకు మారుపేరుగా నిలబెట్టింది.
1: 1957లో ప్రారంభమైన వివిధ భారతి భారతీయ చలనచిత్ర సంగీతాన్ని, లలిత సంగీతాన్ని ప్రతి ఇల్లాలు, కార్మికుడు, డ్రైవర్, విద్యార్థి వరకు తీసుకెళ్లింది. సినిమా థియేటర్లకు వెళ్లలేని సామాన్యుడికి సైతం వినోదాన్ని అందిస్తూ హిందీతో పాటుగా ప్రాంతీయ భాషలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడంలో విప్లవాత్మక విజయం సాధించింది.
0: బాల్యం నుండే ఆకాశవాణితో అనుబంధం ఉందని, మొదటిసారి ఆకాశవాణిలో తన కవిత ప్రసారమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్.
4: ఆకాశవాణి తన ప్రసారాలను ప్రారంభించి 90 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఒక ఉత్సవం లాంటి వాతావరణం ఏర్పడ్డ సంగతి మిగిలిన మిత్రులు మాట్లాడుతుంటే విన్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. నేను కేవలం 18 సంవత్సరాలు కూడా నిండక ముందు ఆకాశవాణిలో యువవాణి అనే కార్యక్రమంలో కవిత్వం చదివే అవకాశం దొరకడంతో పొంగిపోయిన రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఇంటర్మీడియట్ 1వ సంవత్సరానికి 2వ సంవత్సరానికి మధ్య ఎండాకాలం సెలవుల్లో రాసి పంపిన కవితలను ఆకాశవాణి చదవడానికి అనుమతిచ్చింది. అట్లా ఆలోచిస్తే ఒక పత్రికలో వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం మాకు ఆకాశవాణిలో వస్తేనే ఉండేది. తన సొంత గొంతు ఆకాశవాణి నుండి వినిపిస్తుంది అని మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ రేడియో పెట్టుకుని కనీసం 10 మందిమే ఒకచోట రేడియో కూర్చొని విన్నాము. అట్లాంటి గొప్ప అనుభూతుల్ని నింపినటువంటి ఒకే ఒక ప్రసార సాధనమేదైనా ఉందంటే ఆకాశవాణి. అది కూడా ప్రభుత్వ ప్రసార సాధనంలో మాకు అవకాశం దొరకడం ఒక గొప్ప ఆనందాన్ని మిగిల్చింది. 90 ఏళ్ల తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 10-20 ఏళ్ల క్రితం ఆకాశవాణిని వినే

0: వాళ్ళు ఉన్నారా అని అనుకునేవాళ్ళం, లేదా రేడియోని వినేవాళ్ళు ఉన్నారా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దూరదర్శన్ లేదా టీవీలు చూసిన దానికంటే ఎక్కువగానే మనం ఇప్పుడు రేడియోలు వినాల్సినటువంటి అవసరం వచ్చింది. రేడియోకి వెనక్కి పోవడం అనేది లేదు. ఆకాశవాణి కూడా తన కార్యక్రమాలను నిరంతరం సాహిత్య కళా రంగాల పట్ల విస్తరిస్తూనే ఉంటుందని నమ్ముతున్నాను. శుభాకాంక్షలు. ఆకాశవాణిలో పనిచేసే ఉద్యోగమిత్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
1: మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దాదాపు 17 భాషలకు పైగా మాట్లాడే గొప్ప బహుభాషా కోవిదుడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా కాకముందు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో, చర్చా వేదికల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. అంతర్జాతీయ వ్యవహారాలపై, సాహిత్యంపై ఆయన రేడియోలో చేసిన ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి.
2: నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు భాష ఇబ్బంది లేదు. వాళ్ళతో మాట్లాడాలంటే అయ్యో నేనేం మాట్లాడాలి అనే మాట నాకు లేదు. నేను చెప్పవలసిందేదో వాళ్ళకు చెప్పగలుగుతాను, వాళ్ళతో సంభాషించగలుగుతాను, కాబట్టి నాకు బాధ లేదు. నేను యావత్ భారతదేశానికి చెందిన మనిషిని నేను అనుకుంటున్నాను. నా దేశం నా ఇల్లని నేను అనుకుంటున్నాను.
3: 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని యావత్ భారతదేశానికి చేరవేసిన ఏకైక మాధ్యమం ఆకాశవాణి. ఆ రోజు కేవలం 6 రేడియో స్టేషన్లు మాత్రమే కలిగి ఉన్న ఆకాశవాణి నేడు దాదాపు 590 స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా అవతరించింది.
1: భారతదేశంలో టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక సమాచార మాధ్యమాలు విస్తరించినప్పటికీ రేడియో ఇప్పటికీ ప్రజలకు అత్యంత చేరువైన సమాచార సాధనంగా నిలిచింది. అందుకు నిదర్శనమే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం.
3: 2014 అక్టోబర్ 3 తొలిసారిగా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా సంభాషించే నెలవారీ రేడియో వేదికగా రూపుదిద్దుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలకు బదులుగా సమాజంలోని స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, వినూత్న ఆలోచనలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, మహిళా సాధికారత, యువత విజయాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడతాయి.
4: సామాన్య సి లగ్నే వాలి ప్రేరణాం సే బహుత్ బడే కామ్ భీ హో జాతే హై. ఐసే హీ ఏక్ యువా హై శ్రీమాన్ ప్రదీప్ సాంగ్వాన్, గురుగ్రామ్ కే ప్రదీప్ సాంగ్వాన్. 2016 సే హీలింగ్ హిమాలయ నామ్ సే అభియాన్ చలా రహే హై. వో అప్నీ టీమ్ ఔర్ వాలంటీర్స్ కే సాథ్ హిమాలయ కే అలగ్ అలగ్ ఇలాకో మే జాతే హై ఔర్ జో ప్లాస్టిక్ కచరా టూరిస్ట్ వహాన్ ఛోడ్ కర్ ఆతే హై వో సాఫ్ కర్తే హై. ప్రదీప్ జీ అబ్ తక్ హిమాలయ కీ అలగ్ అలగ్ టూరిస్ట్ లొకేషన్ సే టనో ప్లాస్టిక్ సాఫ్ కర్ చుకే హై. హమే దేశ్ కో సింగల్ యూజ్ ప్లాస్టిక్ సే ముక్త కర్నా హీ హై. ఆప్ ఖుద్ స్వస్థ రహియే, అప్నే పరివార్ కో స్వస్థ రఖియే.
1: దేశంలోని ప్రతి పౌరుడితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాలు లేని వర్గాలకు ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సందేశాలను చేరవేయడానికి రేడియోను ఒక సమర్థవంతమైన మాధ్యమంగా ఉపయోగించాలనే ఉద్దేశ్యం దీనికి మూలం.
3: ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి కేవలం తన అభిప్రాయాలను మాత్రమే చెప్పరు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల లేఖలు, సూచనలు, విజయ గాథలు కూడా ఇందులో చోటు చేసుకుంటాయి. ఒక గ్రామంలో నీటి సంరక్షణ కోసం చేసిన వినూత్న ప్రయత్నం కావచ్చు, ఒక యువకుడు సాధించిన విశేషమైన విజయం కావచ్చు, లేదా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమమూ కావచ్చు, ఇవన్నీ మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును పొందుతాయి. ఈ కార్యక్రమంలో ప్రస్తావించబడిన అనేక అంశాలు ప్రజా ఉద్యమాలుగా మారాయి. స్వచ్ఛ భారత్, ఖాదీ వినియోగం, నీటి సంరక్షణ, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత అవగాహన ఏర్పడింది.
1: దేశంలో 92% భౌగోళిక ప్రాంతం, జనాభాలో దాదాపు 99%, ఇలా ఆకాశవాణి చేరని చోటు లేదు. తన ప్రసారాల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆకాశవాణి నిత్యం చాటుతుంది. రేడియో అంటే కేవలం ఒక యంత్రం కాదు, ఒక భావోద్వేగం, ఒక చారిత్రాత్మక సాక్ష్యం.
3: రైతుకు రేడియో రైస్ను అందించిన,
1: సైనికుడికి యుద్ధ సమాచారాన్ని చేరవేసిన, ఆదివారాల్లో రేడియో నాటకాలతో వీధులను నిశ్శబ్దంగా మార్చిన,
3: తుఫానులో దారి తప్పిన జాలరులకు ధైర్యం చెప్పిన
1: ఆకాశవాణి దేశపు ప్రతి పౌరుని గుండె చప్పుడుగా వెలుగొందుతూనే ఉంటుంది.
3: ఇది ఆకాశవాణి. కోట్లాది భారతీయుల గుండెల్లో ఏదో తెలియని అనుబంధాన్ని నిర్మించుకున్న వారధి. పొలాల్లో రైతుకు, ఇంట్లో గృహిణికి, యుద్ధభూమిలో సైనికుడికి తోడుగా నీడగా నిలిచిన ఆకాశవాణి మనందరి జీవితాల్లో ఒక భాగం. దేశానికి వెన్నెముక రైతన్నైతే ఆకాశవాణికి వెన్నెముక శ్రోతన్న. 90 వసంతాల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రోతలందరి తరపున కొందరి శ్రోతల అభిప్రాయాలు.
5: పండారు త్రిమూర్తుల గొప్ప పెసాపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక చెట్టుకి కొమ్మలు రెమ్మలు వాటి మీద వాలే రకరకాల పక్షులు ఉంటాయండి, అవన్నీ టేప్ రికార్డులు టీవీలు కట్టానండి, ఆ వటవృక్షమే ఆకాశవాణి అండి అని చెప్పానండి.
6: నేను నరసింగరావు, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి. ఆకాశవాణి అంటే మనిషికి ఒక శ్వాస లాంటిది. ఇది ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనము పడుకునే వరకు కూడా మాకు ఒక శ్వాస లాగా మా జీవనాన్ని మా గమనాన్ని లోక జ్ఞానంతో నడిపించేదే ఆకాశవాణి.
7: అర్జా రాజశేఖర్, నభూతు నభవిష్య.
8: బండి కృష్ణాగౌడ్ గ్రామం. నా చిన్నతనంలో నేను మా ఊర్లో పోస్ట్ బాక్స్ గార్డ్ లేదండి. చిన్నచిన్న పాటలు వినాలని కోరికతో నేను 30 కిలోమీటర్లు అప్ డౌన్ పోయి తరాలు వేసొచ్చేవాడిని. రేడియోలో పాటలు వినాలని కోరికతో ప్రతి రోజు పోయేవాడిని, వచ్చేవాడిని. 2 గంటల సమయం పట్టేది, అయినా నేను వినకుండా చేసేవాడిని సార్. నేను అది
9: సార్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు సార్.
10: రేడియో అమ్మ లాంటిది, నాన్న లాంటిది సార్. మీరు రేడియో పక్కన పెట్టుకుని మా చేనేత వృత్తి పనులు చేసుకుంటూ ఉంటాం సార్. మాకెన్నో ప్రయోజకరమైన మాటలు చెప్తూ ఉంటారు. కార్మికుల కార్యక్రమం కానివ్వండి, వార్తలైనా, చిత్రమాధురి, జనరంజని, ఫోనింగ్ కార్యక్రమం, ఎన్ని విషయాలు చెప్తుంటారు సార్ మాకు రేడియో ద్వారా. మాకు ఎంతో జ్ఞానం కూడా ప్రసాదిస్తారు సార్ మాకు రేడియో.
11: పునర్ వెంకటేశం నిర్మాణి దేశం కానీ ప్రతిరోజు మాకు ఆత్మీయ నేస్తాం ఆకాశవాణి సార్.
12: పెడల జాగానందర కాలనీ నుంచి అప్పలరాజు అండి. మనకి ఎలాంటి వార్తలు తెలుసుకోవాలన్నా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేదే ఆకాశవాణి రేడియో అండి. తరతరాలకి ఇంకా ఆకాశవాణి అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేమండి ఆకాశవాణిని.

0: మీరింతవరకు నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. రచన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జే ప్రభాకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానం, నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:49 దాటి 22 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.

0: పరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రోజు మనందరికీ పండగే. నిజంగా దేశమంతా అన్ని రేడియో స్టేషన్లో పండగ వాతావరణం. ఇలాంటి రోజున ఆకాశవాణితో మీ అనుబంధాన్ని నాకు క్లుప్తంగా సందేశం పంపండి.

చదువుకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఇప్పుడే స్టూడియోలోకి ఎవరో వచ్చారు, మరి వారెవరో హాయ్ చెప్దామా? హలో.
1: హలో, నమస్తే, శుభోదయం అందరికి. 90 వసంతాల ఆకాశవాణి శుభాకాంక్షలు.
0: ఎలా ఉన్నారండి అనుపమ గారు?
1: ఎస్, సూపర్ ఉన్నాను. పొద్దునుంచి మన షోస్ అన్ని వింటూ అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఉండలేకపోయాను. ఇంట్లో ఒక్కసారి అందరికి హలో చెప్పేద్దామని చెప్పి ఇలా వచ్చేసాను.
0: మంచి పని చేశారు. మరి మాతో మీ అనుభవాన్ని కూడా పంచుకోవడానికి ఈ పండగ రోజున వచ్చినందుకు చాలా థ్యాంక్స్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మరి అనుపమ కూడా నాతో పాటు స్టూడియోలో సందడి చేయడానికి వచ్చారు. ఆవిడేదో అంటున్నారు విందామా?
2: మరి ఆకాశవాణితో అనుబంధం అందరూ పంచుకున్నారు కదా, నేనేమనుకున్నాను తెలుసా? ఆకాశవాణి అంటే అమ్మ అనడం నాకైతే 100% నిజం అనిపిస్తుంది. ఆకాశవాణి నాకు పుట్టిల్లే. బాలనంద నుంచి ఇప్పటి వివిధ భారతి వరకు నా ప్రయాణంలో నాకు ఆత్మీయతను పంచడమే కాదు, మాట నేర్పించింది, భావాన్ని పదునెక్కించింది, భాషని సరిదిద్దింది. ఇక స్నేహబంధాలైతే చెప్పక్కర్లేదు, ప్రేమ హస్తంతో నాకు అందించింది ఆకాశవాణి. ఈ స్టూడియోలోకి రాగానే ఒక గుడికొచ్చిన అనుభూతి. ప్రతిరోజు పండగే నాకు. ఇంకా చాలా మాట్లాడాలనుంది కానీ మన శ్రోతలు కూడా తమ అనుభవాలు మనందరితో పంచుకుంటున్నారు కదా. ఇప్పటికైతే ఒక మంచి పాట వినేద్దాం.

పాట కన్నా ముందు మనకి ఎంతో మంది శ్రోతలు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మెసేజ్ చేశారు. ముందుగా కొన్ని మెసేజెస్ చూద్దాం. మాకు ఆత్మీయ ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణాన అందరికీ అభినందనలు అంటున్నారు. నా చిన్నతనం 15 సంవత్సరాల నుండి రేడియో వినడం అలవాటు చేసుకున్నాను. మంచి తెలుగు ఉట్టిపడేలా మాటల విధానం, ఎవరిని నొప్పియకుండా అద్భుతమైన వ్యాఖ్యానం, అప్పటి వ్యాఖ్యాతలు మా కళ్ల ముందు గుర్తుకొస్తున్నారు. మంచితనానికి మరో పేరు మన ఆకాశవాణి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు మాకు అందిస్తూ టెక్నాలజీ రంగంలో కూడా అతి వేగాన్ని అన్ని స్టేషన్లకు ధీటుగా మన ఆకాశవాణి శ్రోతల హృదయాలను దోచుకుంటోంది. అప్పుడు 3 గంటల వరకు తెలుగు కార్యక్రమాలు వినేవాళ్లకు ఇప్పుడు రోజంతా వినేలా సౌకర్యాన్ని కలిగించారు. అనేకానేక ధన్యవాదాలు. ఇలా మంచి మంచి కార్యక్రమాలు మన ముందుకు ఇంకా తీసుకురావాలని, శ్రోతల హృదయాలు ఆనందింపజేయాలని కోరుకుంటూ 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరికీ అంటున్నారు. ఎవరో తెలుసా? ఆకాశవాణి ఆత్మీయ శ్రోత దోర్నాల బాలరాజు, వనస్థలిపురం, హైదరాబాద్. చాలా ధన్యవాదాలండి మీ అద్భుతమైన సందేశానికి.

0: సరదాలు తోడుండడం కాదు, మా ఆత్మీయ నేస్తాలు. మన లిజినర్స్ అందరు కూడా మాతో పాటే ఉంటారు కదా. మరి ఆకాశవాణి అంటే పద్మిని శబ్ద భాండాగారానికి పెట్టింది పేరు అని చెప్పి మనందరం అనుకుంటాం కదా. ఈ సంగతి మీకొకటి చెప్పాలి. ఏంటంటే అపురూపమైన పాటలు ఎప్పుడో 1950s 1940s అంటే 1940 దాదాపు మనము చెప్పచ్చు 90 సంవత్సరాల కంటే పూర్వమైన పాటలు కూడా మన ఆకాశవాణిలో ఉన్నాయి. అలాంటి ఒక మంచి పాట మరోసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే ఈరోజు 90th బర్త్డే కదా.
1: సరే సరే అనుపమా, మరి మన ఆకాశవాణి శబ్దగాండ భాండాగారం నిధిలోంచి ఒక ఆపాత మధురం నీ అలనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ.

మరి అనుపమకి ఆ పాత మధురాన్ని వినిపించాం కదా, మరి ఈనాటి జనరేషన్ జెన్జి వాళ్ళ కోసం కూడా ఒక్క పాట. అసలు మీరు ఊహించరు ఇది ఏ పాట రాబోతుందో.

0: మరి ఎలా ఉందనుపమా? పాత నుంచి ఆ పాత మధురం నుంచి లేటెస్ట్ జెన్జీ జనరేషన్ వరకు ఉన్న కాంట్రాస్ట్ మీకేమనిపిస్తుంది?
1: ఆకాశవాణి జయీ భవ సూపర్ అస్సి అనిపిస్తుంది. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు.
0: చాలా
1: ప్రోగ్రామ్స్ వినేద్దాం పద్మిని ఈరోజు.
0: చాలా మాటలు ఉన్నాయి, చాలా మాట్లాడుకుందాం, కానీ సమయం 12 గంటలు కావస్తుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు విందాం. ఆ తర్వాత బోలెడని ముచ్చట్లు రేడియో సఖి అనుపమ, రేడియో నేస్తం పద్మినితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే
1: సంపూర్ణ వినోదం.

0: రంజితమే రంజితమే అంటూ అద్భుతమైన పాట. నేను కూడా ఒక స్టెప్ వేస్తూనే ఉన్నాను ఇక్కడ పాట వింటూ శ్రోతల ఆత్మీయ సందేశాలకి మురిసిపోతున్నాం. అవును, మనం కూడా, నేను కూడా, మనందరం కూడా ఈ సంబరాల్లో మురిసిపోదాం. ఆకాశవాణితో ప్రయాణం ఎంతో అపురూపం. 9 సంవత్సరాలుగా నిరంతరాయంగా శోభాయమానంగా విరాజిల్లుతోంది మన ఆకాశవాణి. ఆకాశవాణి అంటేనే అమ్మలాంటిది, ఒక ఆత్మీయత, ఒక సంస్కృతి, ఒక సంస్కారం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలు చాలా మంది అనేకానేక సందేశాలు పంపిస్తున్నారు. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. 90 వసంతాల వేడుకలు ప్రస్తుతం నేను వింటున్నాను. ఇంకా 100 సంవత్సరాల వేడుకలు ఆకాశవాణిలో వినాలని నా కోరిక అంటున్నారు నాగనాథ్ గుప్తా, న్యూ ఎన్జీఓస్ కాలనీ, నిజామాబాద్ నుండి. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మనకి ఇంకా బోలెడన్ని సందేశాలు వస్తున్నాయి. ఇంకొక సందేశం వచ్చింది, ఈ తరం వారు కూడా రేడియో వింటున్నారు, అది రేడియో గొప్పతనం కాదు, ఆకాశవాణి గొప్పతనం అంటున్నారు. మంచిర్యాల నుండి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరా, కృపా.

స్వీట్ టూ చాలా బాగుంది, హుషారుగా ఉంది అంటున్నారు శ్రోతలు. మరి ఈ రోజంతా పండగే కదా. దూరం ఎంత ఉన్నా, పల్లె పట్టణం ప్రపంచంలో ఎక్కడున్నా మనందరినీ ఆత్మీయంగా ఒకటి చేసింది ఆకాశవాణి. ఎలాంటి భాషాభేదాలు తారతమ్యాలు లేకుండా సమైక్యతను చాటి చెప్పే అనంత గంగావాహినిలా నిరంతరాయంగా సాగుతోంది. విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, ఇలా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలకు నిలయం, నిధి మన ఆకాశవాణి. ఎన్నో వరవడులు, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క వరవడి. అన్ని వయస్సుల శ్రోతలను అలరించేది ఏదైనా ఉంది అంటే అది ఒకటే ఒకటి, మన ఆత్మీయ నేస్తం ఆకాశవాణి. ఎన్నో జ్ఞాపకాలు, విశేషాల భాండాగారం మన ఆకాశవాణి. అవన్నీ చెప్పకనే చెప్తున్నాయి శ్రోతలు పంపిస్తున్న ఆత్మీయ సందేశాలు. అవి కూడా చదువుకుందాం ఈ పాట తర్వాత.

0: పాటలోలాగే ఎక్కడున్నా మన ఆత్మీయ నేస్తం మన ఆకాశవాణి శ్రోతలు ఎన్నో పండగ సంబరాలతో ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అనుపమా?
1: ఏంటి అసలు రెచ్చిపోతున్నట్టు నువ్వు, ఏంటియా పండగ అంటే ఇది అని చెప్పి మా అందరికి వినిపించేస్తున్నావు. మరి శ్రోతలైతే తగ్గేదే లేదు కదా, వాళ్ళు కూడా ఏం రాసారో చెప్పి.
0: శ్రోతలు అసలు ఏమంటున్నారు తెలుసా, మేము పండగను వింటున్నాం, మా ఇంట్లో కూడా మేము తీపిని చేసుకుని పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, 90 వసంతాల ఆకాశవాణి పండగ మేము కూడా చేసుకుంటున్నాం అంటూ ఎన్నో సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. మరి కొన్ని సందేశాలు చూద్దాం.
1: వావ్,
0: నేను రేడియో 30 సంవత్సరాల నుండి వింటున్నాను, ఉదయం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు, వాటిపై అభిప్రాయాన్ని లేఖావళికి తప్పకుండా రాసేవాణ్ణి. రేడియో అంటే నా దృష్టిలో ఒక విజ్ఞాన భాండారం, వింటూ ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్లిపోయేవాళ్ళం, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం అంటున్నారు మీ అభిమాన శ్రోత అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణా రామ్ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు జ్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇంకొక అద్భుతమైన సందేశం పంపించారు మనకి గోని రవి వరంగల్ కరీమాబాద్ నుండి. రేడియో మానేస్తాం, ఆకాశవాణి నిజవాణి, ఆకాశవాణి సత్యవాణి, ఆకాశవాణి అసలు అలుపెరగని రారాణి. 1000 ఛానళ్లు చెప్పలేవి, కొన్ని మాత్రమే మేము ఆకాశవాణి ద్వారా వింటాం. ఆకాశవాణి అంటే మాకు నమ్మకం. ఆకాశవాణికి 90 వసంతాల శుభాకాంక్షలు అంటున్నారు, వారి ఊరందరూ చెప్తున్నారంటున్నారు. చాలా ధన్యవాదాలండి. గోని రవి గారు వరంగల్ కరీమాబాద్ నుండి మనకి సందేశం పంపించారు.

2 o'clock సమయం పరిగెట్టేస్తుంది. అసలు ఇలా శ్రోతల సందేశాలు వింటూ మీతో మాట్లాడుతుంటే సమయం తెలియటం లేదు. 12:20 దాటి 22 సెకండ్లు. అయితే 90 వసంతాల జైత్రయాత్రని ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం. 2025 రవీంద్ర భారతి వేదికగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవ వేడుక సంబరాలు జరుపుకున్నాం. వాటితో పాటు భక్తి లలిత సంగీత విభాగని అత్యద్భుతంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ 9 దశాబ్దాల వేడుకలో వాకథాన్, జానపద సమ్మేళనం, పల్లెపాటల పండగ, ఒగ్గు కథతో పాటు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు విశిష్ట అతిథులతో సంభాషణలతో అలరించింది మన ఆకాశవాణి. నిన్న తెలుగు యూనివర్సిటీ వేదిక గగన విజయం అనే విశేష అష్టావధాన కార్యక్రమం నిర్వహించింది. ఇంకా ఎన్నో వసంతాలు నిరంతరాయంగా భాసిల్లాలని పెద్దలు శతమానం భవతి అని అభినందనల జల్లులు ఆదరంగా కురిపిస్తున్నారు.

సుదర్శన్ గారు మరి అంకుశాపురం మేడ్చల్ నుండి వాళ్ళు ఏం రాస్తున్నారంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా శుభాకాంక్షలు. నేను 1976 నుండి రేడియో వింటున్నాను. నాకు రేడియో అంటే ఎంతో అభిమానం. అందరి ఆర్జేలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ప్రసారం చేయండి, మేము తప్పక వింటామంటున్నారు. దోర్నాని సుదర్శన్ గారు అంకుశాపురం నుండి చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా రేడియో పరివారానికి, శ్రోతలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. చాలా ధన్యవాదాలండి. మరి ఒక మంచి పాట విందామా?

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అస్సలు శ్రోతలు ఏమైనా సందేశాలు పంపిస్తున్నారా? అత్యద్భుతమైన సందేశాలతో మమ్మల్ని మీ అభిమానంతో ముంచెత్తుతున్నారు. మరి మన ఆకాశవాణి మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తోంది వివిధ భారతి. జయ హో ఆకాశవాణి, జయ జయ హో ఆకాశవాణి.

ఆకాశవాణి అంటే అమ్మ అనడము ఇది నిజంగా నిజం. అల్లంత దూరాన్ని అల్లుకునే అనుబంధంగా చేసింది ఆకాశవాణి మాత్రమే. మీరెవరో మేమెవరమో, కానీ మీరు లేని మేము లేము. స్వరం మాకు వరమైతే ఆ వరానికి దీవెన మా అభిమాన శ్రోతలు. మీ గుండు చప్పుడు మాతో పంచుకోండి. హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ఈరోజు ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ పండగ రోజు. మరి 0402324082 0402324082 0402324085 0402324085 0402324085 మాట మీది పాట మాది. మరి ఈరోజు ఆకాశవాణి పండగ కదా, అర్థం చేసుకుంటారు కదూ. ఈరోజు మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు మీ గుండె చప్పుడు వినడానికి మేమందరం ఎదురుచూస్తూ ఉంటాం.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పటికీ ఎప్పటికీ ఆకాశవాణి ఎవర్ గ్రీన్ సలాం ఆకాశవాణి అంటున్నారు దాసరి రవి రాయగిరి నుండి. అలాగే మనకి చాలా సందేశాలు పంపిస్తున్నారు, అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద, వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు మాండలికాల్లో వార్తలను విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాత్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని 100,000 మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో ఋతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. శ్రోతల గుండె చప్పుడు హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి, మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నేను ఓటేటి ప్రభాకర్ అని ఫ్రమ్ బెంగళూరు నుంచి ప్రస్తుతం మాట్లాడుతున్నాను.
0: బెంగళూరు నుంచి ఈ రోజు ఆకాశవాణి పండగ రోజు పుట్టినరోజు ఫోన్ చేసినందుకు ముందుగా మీకైతే ధన్యవాదాలు.
1: నేను అంతకన్నా ముందు మన ఆర్జేలకి అండ్ ఈ కొనసాగిస్తున్న డైరెక్టర్స్ కి, ఆకాశవాణి డైరెక్టర్ కి 90 వసంతాల శుభాకాంక్షలమ్మా.
0: చాలా ధన్యవాదాలండి. చెప్పండి, ఆకాశవాణి తోటి మీ అనుబంధం ఏంటి?
1: నాకు అనుభవం, నాది అసలు సొంతం నేటివ్ ప్లేస్ విజయనగరం జిల్లా. ఇప్పుడు 1973-74 లో నేను అప్పుడు 8th క్లాస్ చదివేవాడిని.
0: ఓకే.
1: అప్పుడు మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లేఖ వాళ్ళని కార్యక్రమం వచ్చేది.
0: అవును.
1: మన ఈ లేఖలు అంటే ఈ ప్రోగ్రామ్స్ మీద మీ అభిప్రాయాలు రాయండి అని చెప్పని రాత్రివారం వారంకో రోజు గురువారం రోజు రాత్రి 8 గంటలకు వచ్చేదమ్మా.
0: దాని తర్వాత మళ్ళీ ఆదివారం మధ్యాహ్నానికి మార్చాను కూడా. అప్పట్లో 90లు 2000 దశకంలో అలా మారింది.
1: అయితే అయిన తర్వాత నేను దానికోసం మా ఫ్రెండ్స్ అందరం కూడా 4-5 కలిసి ఒక రేడియో కొనుక్కొని ఆ ఎక్సెప్ట్ ఈ లేఖావళి కార్యక్రమం కోసం మేము ఉండేవాళ్ళం అనమాట.
0: సూపర్.
1: అది మంచి మంచి ఘంటసాల గారు వాళ్ళ పాటలు వేసి, ఘంటసాల గారు సాంగ్స్ ఎక్కడ వినాలంటే మన హైదరాబాద్ వివిధ భారతిలోనే వినాలి.
0: కరెక్ట్, మంచి మాట చెప్పారు.
1: ఎక్కడ కూడా కనిపించాం.
0: అవునవును.
1: తర్వాత మనకి బాలకృష్ణ గారు, రామారావు గారు అని చెప్పని ఉండేవారు.
0: అవునండి.
1: వాళ్ళు అసలు నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారా స్టూడియోకి అన్నట్టుగా నాకు అనిపించేది.
0: అవును, చాలా అద్భుతమైన కార్యక్రమాలు మనందరికీ అందచేశారు. మరి ప్రభాకర్ గారు, మీ అనుభవాన్ని, మీ అనుభూతుల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి ఇతర శ్రోతలు కూడా ఎదురు చూస్తుంటారు కదా, వేరే కాల్స్ కూడా తీసుకుందాము. నమస్తే.
1: థ్యాంక్స్ అమ్మా.

హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రవికుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. చెప్పండి, ఈ రోజు మా పండుగ రోజు, మన పండుగ రోజు ఫోన్ చేసినందుకు ముందుగా అయితే ధన్యవాదాలు. ఆకాశవాణితో మీ అనుబంధం చెప్పండి. ధన్యవాదాలు. రవికుమార్ గారు, మీరు మమ్మల్ని చాలా తరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోతున్నారు. మాలో చాలా మందికి అసలు ఈ కార్యక్రమాలు ఉండేవని కూడా తెలియదు, ఇప్పుడు వింటున్న కొత్త తరానికి కూడా తెలీదు. సో అవన్నీ ఆ జ్ఞాపకాలలోకి మమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు ఇలానే మాకు ఫోన్ చేస్తూ ఉండండి, అలానే కార్యక్రమాలు కూడా వింటూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోతలు కూడా ఆపకుండా సందేశాలు పంపించేస్తున్నారు. హలో ఎఫ్ఎం లో మాకు లైన్ దొరకట్లేదు అని చెప్పి బొమ్మిదిని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి ఏం రాస్తున్నారంటే, దశాబ్దాలుగా భారతీయుల జీవితాల్లో భాగమై సంచార వినోద రంగంలో అగ్రగామిగా నిలిచిన ఆకాశవాణి వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మరిన్ని తరాలను అలరించాలని కోరుకుంటున్నాను. స్వరాల పందిరిలో, జ్ఞానాల సిరిలో 90 ఏళ్లుగా అలరిస్తున్న మన ఆకాశవాణికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాంకేతికత మారిన మీ గొంతుకు అందించే అనుభూతి ఎప్పటికీ అమూల్యం. మా శ్రోతలందరి తరఫున మరోసారి అభినందనలు. అసలు ఇంత చక్కగా తెలుగు భాషని పదాలలో అల్లేసి మాకు ఈ మెసేజ్ పంపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హలో హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. రమేష్ గారు,
3: 1962 నుంచి నేను రేడియో వింటున్నానమ్మా. హలో
2: చెప్పండి సార్. 1962 నుండి రేడియో వింటున్నారు, మరి మీ అనుబంధాన్ని ఆకాశం.
3: 180 రూపాయలు మా నాన్నగారు తీసుకొచ్చారమ్మా.
2: ఓకే సార్.
3: అప్పుడు బంగారం 150 రూపాయలు తొలం ఉండిందమ్మా. అంటే ఈ రోజు 2 లక్షల రూపాయలు రేడియోనమ్మా.
2: అవునండి.
3: ఇంకోటమ్మా, ఇప్పుడు మేము అప్పుడు వ్యూస్ బాక్స్కి మేము 4 కలిసి లెటర్ వేసేదమ్మా. అయితే ఒక మొత్తం ప్రింట్ చేయించి పెట్టాము, 200 కార్డ్స్ ప్రింట్ చేయించి పెట్టిన వ్యూస్ బాక్స్ లో ఇప్పటి లెటర్ రాసిన 4 పేర్లు వచ్చేదన్నమాట. అది చాలా హ్యాపీగా ఉండేదమ్మా. ఆకాశవాణి వార్తలు చదువుతుంది కందుకూరు సూర్యనారాయణ, ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుగ్గురాల పూర్ణయ్య, ఆకాశవాణి వార్తలు చదువుతుంది అర్జెంట్ మన్నార్, ఆకాశవాణి వార్తలు డి వెంకటరావు. ఈ 4 మాత్రం 4 స్తంభాలు లెక్క చాలా చాలా బాగుండేదమ్మా. వీళ్ళు
2: ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు అండి.
3: థ్యాంక్ యూ
2: అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో
1: హలో నమస్కారం అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: నాగేశ్వరరావు అండి. గీతానగర్.
1: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
0: కులాసే అండి. ఆరోగ్యంగానే ఉన్నాం.
1: చెప్పండి సార్, మీ అనుభవం ఏంటి మన ఆకాశవాణి?
0: మీరు ఎలా ఉన్నారు మేడం?
1: మేము బాగున్నాం సార్.
0: మాకు బంధము అనుబంధము సంబంధం రేడియోతో చాలా కాలం 1960 నుంచి అండి.
1: ఇంకా హైదరాబాద్
0: బీలో కూడా మల్లెల మందారాల్లో కవితలు రాసి పంపించేవాళ్ళం.
1: మీ సందేశాలు రోజు మమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: కుటుంబ సభ్యుల పేర్లు చెప్తానండి.
1: చెప్పండి సార్.
0: నాగేశ్వరరావు, చౌడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శేషన్, గాయత్రి, లక్ష్మీశేషన్ గాయత్రి, సాయి మణిమిత, విశ్వత మహాదితి, సంస్కృత
1: సంతోషం సార్. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ ప్రోగ్రాంలన్నీ చాలా బాగుంటున్నాయండి.
1: చాలా సంతోషం సార్.

0: శ్రోతల గుండెచప్పుడు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ పాటలు అన్నట్టు ఎక్కడో పుడతాము, ఎక్కడో పెరుగుతాము, మనందరము ఒక్కసారినే కలుస్తాము అంటే దానికి వారధి ఆకాశవాణియే. అలాగే మన శ్రోతలు చాలా మంది మెసేజెస్ పంపిస్తున్నారు. ఒక శ్రోత ఏం రాశారంటే, శుభాభినందనలు అందరికీ. మొదట్లో హలో ఎఫ్ఎం చేసినప్పుడు కాల్స్ కలిసేది కాదు, వేలు నొప్పులు పెట్టేవి, కానీ ఇప్పుడు కొంచెం ఇంకొక ఆప్షన్ వచ్చింది, సో నేను వాట్సాప్ సందేశం పంపించేశాను అని చెప్పి శ్రోత తన పేరు రాయడం మర్చిపోయినట్టున్నారు. బట్ ఇక్కడున్న కాంటాక్ట్స్ ని బట్టి శర్మ గారు అని చెప్పి కనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అక్క, బబ్లు.
0: హాయ్ బబ్లు, బాగున్నావా? ఎక్కడి నుంచి ఫోన్
1: చేస్తున్నావు?
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు నువ్వు?
1: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మన ఆకాశవాణికి 90 వసంతాల యాన్యువల్ డే శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏం చేస్తుంటావు నువ్వు?
1: కానీ అక్క, నేను పొద్దు నుంచి చేస్తున్నాను, బిజీ వస్తున్నాయి చెప్పాలి.
0: ఎందుకంటే మరి బబ్లు ఒక్కడే ఫోన్ చేయట్లేదు కదా, చాలా మంది ఫోన్ చేస్తున్నారు.
1: అసలు పొద్దున నుంచి పొద్దున ఒక అమ్మాయి తినకాలి, బబ్లు అని చెప్తే కూడా కట్ చేసింది ఒక అమ్మాయి. ఎవరో ఒక అమ్మాయి పొద్దున
0: పర్వాలేదు. బబ్లు ఒక మాట వింటావా, చాలా మంది శ్రోతలు ఇప్పుడు నువ్వు యూత్ అన్ను అంటున్నావు కదా, 90 ఏళ్ల వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. మరి వాళ్ళందరు కూడా లైన్ లో ఉన్నారు కదా, అందరితోటి మేము మాట్లాడాలి, హాయ్ చెప్పేయాలి. సో ఫోన్ చేసినందుకు మాత్రం నీకు ముందుగా థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు ఇలానే వింటూ ఉండు ఆకాశవాణి, సరేనా?
1: ఓకే.

0: Vai bundi baby.
1: నిజంగానే పండగ వైబ్స్ అంతా మా స్టూడియోలోనే మాకు అందరికీ వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ అందరూ వాట్సాప్ సందేశాలు పంపించేస్తున్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అమ్మా, నేను రమణయ్య. అమ్మా,
1: రమణయ్య గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: కొల్లూరు దగ్గర ఇల్లు మీద కొల్లూరు అని ఉంటుంది, మధ్యలో మైసేర్ విలాసం చేస్తున్నా అమ్మా. నాకైతే అమ్మా ముందుగా మీకు అందరికి నేను మన ఉగాది సంక్రాంతి దసరా పండుగ చేసుకున్నట్టు చేసుకుంటున్నాం మనం అందరం. పండుగ అయితే నాకు 66 నుంచి టచింగ్ ఉందమ్మా. 66 నుంచి చేస్తున్నాను. అయితే నేను 69 రేడియో కొన్నాను. అంత ముందు బయట మన పంచాయతీ బోర్డు కదా వినేవాడిని కాబట్టి అటు అప్పటి నుంచి కూడా మా కార్మికుల కార్యక్రమమే సంక్షిప్త శబ్ద చిత్రం కూడా వస్తానమ్మా.
1: అవును, అంటే ఇప్పుడు మీ అనుబంధం ఆకాశవాణితో షష్టి పూర్తి పూర్తి చేసేసుకుంది 66 అంటున్నారంటే.
2: 66
1: సో సూపర్ కదా. అంటే ఇలాంటి శ్రోతలు షష్టి పూర్తి మీరు చేసుకోవడం కాదు, మీ అనుభవం కూడా షష్టి పూర్తి చేసేసుకుంది. ఆలోచించారు ఎప్పుడన్నా మీకు అసలు స్ఫురించిందా అంటే 60 నుంచి నేను రేడియో వింటున్నాను అని చెప్పి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? చూడండి, అసలు ఇవాళ మీరు ఫోన్ చేశారు, ఎన్ని రోజుల నుంచి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వింటున్నారంటే మాకే చాలా అద్భుతంగా ఉంది. మా అందరినీ ఇంత బాగా ఆదరిస్తున్నారు కదా, దానికి మేమందరం ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం.
2: అప్పుడు రాజబాబు గారు, బాలగీత గారు పాటలు బాగా పాడేవాళ్ళం.
1: అవునవునవును, మరి ఇప్పుడు కూడా కొత్త జనరేషన్ కి తగ్గట్టు కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాం, అలాగే పాత తరం కోసం కూడా గుర్తుకొస్తున్నాయి మేమందరము వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము.
2: మాకందరికి గుర్తుకొస్తున్నాయి, చాలా ఇష్టం. నాకైతే గుర్తుకొస్తున్నాయి, తప్పనిసరిగా వింటూ ఉంటాను నేను.
1: మీ అందరినీ గుర్తు చేసుకుంటూనే మేము ఆ కార్యక్రమం మీ అందరి కోసం రూపొందించాము. ఫోన్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే.

0: బాగుందే బాగుందే ఏదో బంధమే అంటే అంతే బాగుంది అంటున్నారు చాలా మంది శ్రోతలు. శ్రోతలు ఒక ముఖ్య విషయం గమనించాలి, దయచేసి వాట్సాప్ నెంబర్ కి ఫోన్స్ చేయొద్దు. మీరు వాట్సాప్ నెంబర్ కి ఫోన్ చేస్తే ఇక్కడ చాలా అసౌకర్యంగా ఉంది. మరి నెక్స్ట్ కాలర్ ని ఎవరో చూద్దామా. హలో, నమస్కారం అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సావన్కర్, గంగాధర్.
0: గంగాధర్ గారు చెప్పండి. గంగాధర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: నాందేడ్ మహారాష్ట్ర కుండలవాడి నుంచి.
0: మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. ఆకాశవాణితో మీ అనుభవం ఎలాంటిదో మాతో పంచుకోండి.
1: ఈ రోజు 90 సంవత్సరాలు జరుపుతున్న ఆకాశవాణి కేంద్రం కు మా శుభాకాంక్షలు మేడం.
0: చాలా సంతోషం అండి. వింటుంటారా ప్రోగ్రామ్స్ అన్ని?
1: వింటుంటాం మేడం.
0: ఎలా అనిపిస్తున్నాయి మీకు?
1: చాలా రేడియో వింటాను చిన్నప్పటి నుంచి. అట్లనే మాకు ఫోన్లు కరగమని చాలా ఇష్టము. ఈ ఆకాశవాణి రేడియో మాధ్యమంతో కిసాన్ వాణి డాక్టర్ల ప్రోగ్రాంలు ఇవన్నీ చాలా మాకు లాభమైనాయి మేడం.
0: చాలా సంతోషం అండి. మీరు అంత దూరం నుంచి మా మీద ఎంతో అభిమానంతో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం మేడం.

డి డెస్టినీ అంటే మరి మా డెస్టినీ ఆకాశవాణి అంటున్నారు. మనకి ఒక అద్భుతమైన సందేశం పంపించారు. గగన పవన తరంగాల్లో తేలియాడుతూ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మా హృదయ తలుపులను మేలుకొల్పుతూ న్యాయ సలహాలు ఆరోగ్య సూక్తులతో జనరంజనితో మనసును ఉత్తేజపరుస్తూ గుర్తుకొస్తున్నాయంటూ ఈట్ ఫిట్ తో ఫిట్ గా ఉండమంటూ షో టైం లో విజ్ఞానాన్ని వెలికి తీస్తున్న నా నవ యవ్వన ఆకాశవాణికి ఎంత బాగుందండి. యవ్వన ఆకాశవాణికి 90వ వసంతమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేడియోని ఎంతగానో అభిమానించే అభిమాన శ్రోత అంటున్నారు. పున్నా వెంకటేశం నిమ్మాని గ్రామం నుండి చాలా అద్భుతమైన సందేశం పంపించారు. మరి తర్వాత శ్రోత లైన్ లో ఉన్నారు, వరెవరో చూసిద్దాం. హలో హలో హలో హలో

0: హలో సింగ్ స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను భూదాన్ పోటీపల్లి నుంచి భోగ మార్కండేయ మేడం.
0: మార్కండేయ గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, మీ సందేశాలు మాకు రోజు అందుతూనే ఉంటాయి, ఆకాశవాణితో మీ అనుబంధాన్ని మాతో పంచుకోండి.
1: ఓకే మేడం. మేము ఉదయం లేవగానే రేడియో పెడతాం మేడం, 6 గంటలకు అర్చనతోటి స్టార్ట్ అవుతుంది మా ప్రోగ్రామ్.
0: ఓకే.
1: మాకు ఇదివరకు లేకవాలి ప్రోగ్రామ్ వచ్చేది మేడం, శ్రోతల అభిప్రాయాలు తీసుకొని ప్రోగ్రామ్స్ చేసేది, మా అభిప్రాయాలు తెలుసుకునేది.
0: మీకు మా ఆకాశవాణిలో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో అన్నింటిలోనూ ఏది బాగా ఇష్టం?
1: షో టైం అంటే ఇష్టం మేడం.
0: షో టైం. చాలా సంతోషం అండి, మీ మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ.

0: తెలుగువాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వేల కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తాను 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీఏ హయాంలో మాదిరిగా ఇప్పుడు కుంభకోణాలు గాని అవినీతి గాని లేదన్నారు. గత ఏడాది 8%, ఈ ఏడాది 4% బొగ్గు దిగుమతులు తగ్గించడంలో విజయవంతమయ్యామన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ విధానం ద్వారా సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చెప్పారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా అర్జెంటీనాలో 5 మినరల్ బ్లాక్స్ ను ప్రారంభించామని, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారా రానున్నాయని వివరించారు. వీటి వల్ల 1 లక్ష మందికి ఉపాధి కల్పించడంతో పాటు 3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. క్యూర్ పరిధిలోని పౌరులు తమ ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీరు, మురుగునీటి సదుపాయాల బిల్లులతో పాటు ట్రాఫిక్, ఇతర చలాన్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను క్యూర్ వన్ యాప్లో చెల్లించవచ్చు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ పర్యటనలో 60 కోట్ల పైచీలకు విలువైన 7 విద్యుత్ సబ్స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. రాష్టంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయనుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. నిన్న బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, శాసనసభ శాసనమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే రైతు గోసా, బీజేపీ భరోసా చేపట్టి రైతుల సమస్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగామని, అదేవిధంగా విద్యార్థుల సమస్యలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజంని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ కోరారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే ఒక పథకాన్ని ప్రారంభించింది. అదే సూర్యగర్ పోర్టల్ లో మా ఇంటి పైన సోలార్ పలకల బిగింపు కంప్లీటెడ్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు బై డైరెక్షనల్ మీటర్, అంటే నెట్ మీటర్ అంటాం, 2 డైరెక్షన్లలో మీటర్ పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 6 లైన్ల ఫ్లైఓవర్, 100 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్యూర్ వన్ యాప్ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2024-25 పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదికలో జనగామ జిల్లా విశేష ప్రతిభ కనపరిచింది. అభ్యాసన సామర్థ్యం, నాణ్యత ప్రమాణాల విభాగంలో 209 స్కోర్తో రాష్ట్రంలో తొలి స్థానాన్ని, పాఠశాల విద్యా పనితీరు విభాగంలో 357 మార్కులతో రెండవ స్థానాన్ని

0: జిల్లా దక్కించుకుంది. జనగామ జిల్లాలో నిన్న రాత్రి ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్మేట, వెల్దండ, అమ్మాపురం, మల్కాపేట గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్పై విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. అందర్నీ ఆకర్షించేలా పార్క్పై రీల్స్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 41 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గత నవంబర్లో జిల్లాలోని 953 మంది 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాశారని, వారిలో 41 మంది స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధించారన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. లోక్ అదాలత్ గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్న వివాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. వర్ష సూచన నేపథ్యంలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఇప్పటికే తూకం వేసిన వడ్లను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. చివరి రైతు ధాన్యం కొనుగోలు చేరే వరకు కూడా అధికారులు అలసత్వం వద్దని అన్నారు. నల్గొండలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించడంతో పాటు పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్ల రాకపోకలపై నేటి నుంచి ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య తెలిపారు. చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన 10వ తరగతి పూర్తయిన విద్యార్థులను ఐఐహెచ్టీ కోర్సులో చేర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరి విద్యను అభ్యసించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తుమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. అంటే ఏంటి షో టైం ఈ సమయం? మరి షో టైం అంటే ఏంటి అనంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక ఉత్సాహాన్ని నింపే, ఉల్లాసాన్ని ఇచ్చే కార్యక్రమం మన క్విజ్ క్వశ్చన్స్ షో. సో ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది, 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి కాబట్టి ప్రతి పాటకి ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాము, అలాగే వీలున్నన్ని ఎక్కువ పేర్లు కూడా చదివే ప్రయత్నం చేస్తాం. ఓకే, ప్రామిస్ చేయలేం కానీ ఉన్న టైంలో ఎక్కువ పేర్లు చదివే ప్రయత్నం మేము ఇద్దరం చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఒక పాట బిట్టు వినిపిస్తాను,

పాటకి మన ఆకాశవాణికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు విన్న ఒక పాట బిట్కి ఆకాశవాణికి ఉన్న సంబంధం ఏంటి జవాబు తెలిస్తే 0402324085204023240852 ఈ నెంబర్కి వాట్సాప్ పంపించేయండి.

శ్రోతలందరికీ మరొక తీపి కబురు. మీ అందరి ఏమంటారు రిక్వెస్ట్ మేరకు మీకోసము ఈ రోజు సాయంత్రం 7:30 నుంచి 8 వరకు కూడా హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి నుంచి. ఇప్పుడు మధ్యాహ్నం 2:15 నుంచి 3 పాటు రాత్రి 7:30 నుంచి 8 వరకు మరోసారి హలో ఎఫ్ఎం. మరి ఇందాక నేను అడిగాను సుఖదుఖాలలో పాట బిట్ వినిపించేసి దీనికి ఈ పాటకి ఆకాశవాణికి ఉన్న అనుబంధం ఏంటి అంటే మన శ్రోతలందరూ ఎంత సూపర్ ఫాస్ట్గా సరిగ్గా సరైన జవాబును పంపించేశారు. ఉమ్మడి నుంచి దివాకర్, అలాగే నాగనాథ్ గుప్తా గారు పంపించారు నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి సంగవి శ్రీనివాస్, రామలక్ష్మి నాగోల్ నుంచి, భూగం పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, ఇంకా కొంతమంది రమణి సుబ్బారావు హైదరాబాద్ నుంచి, చిరకనారాయణ జంగంపేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి అనిత, ఇంకా కొంతమంది శ్రోతలు ఎవరెవరంటే భూమి లక్ష్మీనారాయణ, అలాగే ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, బాలకృష్ణ నర్సంపేట నుంచి, చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ నుంచి నార్కెట్పల్లి, నిమాని నుంచి పునా వెంకటేశం, అండ్ మేడ్చల్ డిస్టిక్ నుంచి నరసింహమూర్తి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచారి, అండ్ మరొక శ్రోత ఇప్పుడే పంపించేస్తున్నారు అప్పల రజు గారు పెడన నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, బుజ్జి హుడా కాలనీ నుంచి, దస్తగిరి సంధ్య పొదుటూరు నుంచి, పాలెంపూలి ఆలగడ్డ నుంచి, మొహమ్మద్ నాయత్తుల్లా ఎక్కడి నుంచి ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారా, అండ్ నాగనాథ్ గుప్తా గారు మరోసారి పెడుతున్నారు అమ్మా నా పేరు చదవండి అని చెప్పి చదివేశాము. సో ఇంతకీ ఏంటి తెలుసా, ఆ పాట రేడియో స్టేషన్లో పిక్చరైజ్ చేశారు వాణిశ్రీ గారి మీద. సూపర్ కదా. అలా రేడియో స్టేషన్లో తీసినవి ఎన్నో పాటలున్నాయి, మరి మీ అందరూ గుర్తుపడతారో లేదో అని ఈ పాట వినిపించడం జరిగింది.

షో టైం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో స్టూడియోలో సమయం 1:27 దాటి 5 సెకండ్లు. మరి షో టైమ్ లో మీకోసం వచ్చేస్తోంది తర్వాతి ప్రశ్న. 2026 బ్రాడ్కాస్టింగ్ రంగం అంటే మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, 2026 బ్రాడ్కాస్టింగ్ రంగం మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి పేరేంటి? తెలిస్తే మీ సమాధానం మీ పేరు 0402324285 ఈ నంబర్కి సందేశం పంపండి.

వాహ్, వాట్ అ సాంగ్! ఎంత హమ్మింగ్ గా ఉంది కదా, ఎంత బాగుంది. మీలో ఎంత మంది పాట వింటూ డాన్స్ చేశారు చెప్పండి. షో టైం వింటున్నారు, నేను మీ రేడియోలో ఇస్తాను పద్మిని. స్టూడియోలో సమయం 1:31 దాటి 40 సెకండ్లు. షో టైం లో నేను అడిగిన ప్రశ్న, 2026 బ్రాడ్కాస్టింగ్ రంగం అంటే మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్నది ఎవరు అని అడిగాను. మన శ్రోతలు ఇదిగో సమాధానం అంటూ అద్భుతంగా వెల్లువలా పంపించారు. ముందుగా సరైన సమాధానం ఏంటంటే, డాక్టర్ రామూర్తి శ్రీధర్ రేడియో ప్రసారాలు, ప్రసార రంగంలో చేసిన కృషికి గాను 2026 పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. వారిని భారతదేశంలో కమ్యూనిటీ రేడియో పితామహుడుగా కీర్తించబడతారు కూడా. శ్రీధర్ గారికి ప్రసార రంగంలో 50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది, అనుబంధం ఉంది మన రేడియోతో. మరి సరైన

సమాధానాలు పంపించిన వాళ్ళు ఫాస్టెస్ట్ 20 నేను చదవబోతున్నాను. ముందుగా వచ్చిన సమాధానాలు రామూర్తి శ్రీధర్ అంటూ అంకుషాపురం నుండి దోనాల సుదర్శన్, పోచంపల్లి నుండి భోగమార్కండే అంతా పంపించారు. మనకి వేము నరసింహారావు గారు సరైన సమాధానం పంపించారు. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, బ్రహ్మయ్య నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. బాలకృష్ణ నర్సంపేట్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి పంపించారు. డాక్టర్ శ్రీధర్ అంటూ మేచల్ నుండి నరసింహమూర్తి, అప్పలరాజు పెడ నుండి పంపించారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందులు మార్కండేయ మరియు వారి కుటుంబ సభ్యులు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కర్ప నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి సరైన సమాధానం. అలాగే ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, పాలంపల్లి గారు ఆళ్లగడ్డ నంద్యాల నుండి, ఇంకా తుమ్మలగూడ నుండి శివకోటి శేఖర్ గారు, పున్నా వెంకటేశం నిమ్మాని గ్రామం నుండి, పీసాదిగూడ నుండి శ్రీనివాస్, ఇంకా రామూర్తి శ్రీధర్ అంటూ శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు.

షో టైం వింటున్నారు. షో టైమ్ లో ప్రశ్న అడిగే కన్నా ముందు శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, హలో ఎఫ్ఎం కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు. అలాగే మరిన్ని మంది శ్రోతలు మనకి ఫోన్ చేయాలనే ఉద్దేశంతో సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు మీరు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మన రేడియోతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవచ్చు. షో టైంలో వచ్చేస్తుంది తర్వాత ప్రశ్న. శ్రోతలు ఎందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను.

ఎస్, షో టైంలో తర్వాత ప్రశ్న. ఇది కూడా మన రేడియోకి సంబంధించింది. మనందరికీ ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైంది? మనందరికీ ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైంది? మీకు సమాధానం తెలిస్తే 0402-3204-0852 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం

0: షోర్ టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగాను మనందరి ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైందని. సందేశాలు అద్భుతంగా పంపించారు. ఇదిగో ఇది అంటూ పంపించారు. మనకి సరైన సందేశాలు పంపించిన వాళ్ళు నాగనూర్ గుప్తా నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్, అలాగే పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, రంజిత్ కుబేర్ నుండి పంపించారు, అలాగే కార్తీక్ నమ్ముల రంగారెడ్డి నుండి పంపించారు, భోగమార్కండే అనిత, మహమ్మద్ లతీఫ్ వరంగల్ నుండి పంపించారు, రవి భీంగల్ నుండి, అప్పలరాజు పెడన్ నుండి, కృష్ణకుమారి ఖమ్మం నుండి, సుచిత్ర జనార్దన్ సుభాష్ని మరియు వాళ్లు హైదరాబాద్ నుండి పంపించారు, అలాగే అమ్మన్కుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ఇంకా కోటి నుండి మనకి సందేశం పంపించారు, దేవనూరు మజిర చిన్నంపల్లి నుండి మురళి రాధాకృష్ణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, కానాజీ కుల ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి గజ్వేల్ నుండి శేర్ల వెంకటేష్, సుగ్న రాంప్రసాద్, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అలాగే బ్రహ్మయ్య కర్నూల్ నుండి చిలక నారాయణ అనసూయ గారు, యమున జానకంపేట నిజామాబాద్ నుండి పంపించారు, లత పోచారం నుండి. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి, కానీ మరి ముందుగా సరైన సమాధానం ఏంటంటే వివిధ భారతి 1957 అక్టోబర్ 3 అధికారికంగా ప్రసారాలు ప్రారంభం చేసింది. ఇది ప్రశ్న మరియు సమాధానం. షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:38 దాటి 30 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతం.

స్టూడియో క్లాక్ లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది. 1:39 షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే అనుపమ. మరి ఈ రోజు ఇద్దరు ఆర్జేలు కలిసి చేస్తున్న హంగమ్మ ఎలా ఉందో అది కూడా వాట్సాప్ చేసి పంపించేసేయండి సందేశాన్ని. ఇంకెందుకు ఆలస్యం, షో టైం లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము ఆకాశవాణి 90 ఇయర్స్ కంప్లీట్ అయిందని తెలుసుకున్నాము అని అడుగుతున్న వారికి కూడా ఇదే మా సమాధానం. 0402324 0852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? గతంలో ప్రతిరోజు హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది, అవునా? మనందరికి చాలా ఇష్టమైన కార్యక్రమము. దాదాపు గొడవలు కూడా పడిపోయేవారు శ్రోతలందరూ, ఎందుకంటే మా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి. సో ఏ టైంలో వివిధ భారతిలో హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది? గతంలో ప్రతిరోజు హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది వివిధ భారతిలో, అది ఏ సమయంలో వచ్చేది? జవాబు తెలిస్తే 0402324 0852 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రోతల అభిమానానికి అసలు మేము ఏమనాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. భూదన్ పూజంపల్లి నుంచి భోగ మార్కండే గారు ఏం రాస్తున్నారో తెలుసా? ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఒకేసారి వచ్చినట్టుంది మేడం. అనుపమ్మ గారు, పద్మిని గారు షో టైంలో మీ ఇద్దరి గొంతు విని మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేని మేము లేము, అది ఎప్పుడు మాకు గుర్తుంటుంది. వీలినంతగా మీ అందరినీ అలరిద్దామన్నదే మా అభిమతం కూడా. మరి ఇందాక నేను అడిగాను గతంలో అంటే 2020 ఆ టైంలో అన్నమాట హెలో ఎఫ్ఎం ఏ టైంలో ప్రసారమయ్యేదని. చాలా మంది రకరకాలుగా జవాబులు పంపించేస్తున్నారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేదాం. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత, అలాగే భోగ మార్కండేయ అనిత, భూదన్ పోచంపల్లి నుంచి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, మహమ్మద్ లతీఫ్ వరంగల్ నుంచి, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ లంగరోజ్ నుంచి, ఉమా శాస్త్రి సుగంధి పంజగుట్ట నుంచి, ఇంకా భువనగిరి నుంచే ఇంకొంతమంది, బట్ ప్రాంతం పేరు రాశారు కానీ పేర్లు రాయడం మర్చిపోయారు. సీతాఫల్ మండలి నుంచి రాకేష్, సోమ మంగళ, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్స్ పంపించారు. రమేష్ కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, చిత్రాల నుంచి దమ్మూజి వెంకటాచారి, రాకేష్ ఎలుగుదల మార్కండేయ లక్ష్మి, భూదన్ పోచంపల్లి నుంచి బొమ్మిని లక్ష్మీనారాయణ గారు సరిగ్గా జవాబు పంపించారు. చాలా మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యుండొచ్చు అని చెప్పి పంపించారు. అమ్మని గుర్తి నుంచి లక్ష్మీనారాయణ గారు కరెక్ట్గా జవాబు పంపించారు. ముండ్రై గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మిడ నుంచి నార్కెట్పల్లి నుంచి పున్నా వెంకటేశం, దస్తగిరి సంధ్య పొదుటూరు నుంచి కూర్చిన శ్రీహరి, చాలా రోజుల తర్వాత మెసేజ్ చేస్తున్నారు వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి, కన్నజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి మరొక పాత శ్రోత మెసేజ్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మీ అందరితోటి ఇలా వాట్సాప్ లో కూడా మేము మాట్లాడేస్తున్నాము, హలో ఎఫ్ఎం లో కూడా మాట్లాడుతున్నాం. పాలెంపోలే ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్ రవికుమార్, వెడ్లమాని అల్మాస్ కూడా నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, పోలేపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి మర్చిపోయారు రాయడము, కంగారుగా ఉంది మాకు కూడా అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణం, నారాయణ స్వామి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ హలో ఎఫ్ఎం ఏ టైంలో మొదలైందో తెలుసా? ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో ఎఫ్ఎం, అలాగే సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరోసారి మీ అందరితో మాట్లాడేది అవకాశం కోసం మేము ఎదురు చూస్తుంటాము. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. మరి మీ గుండె చప్పుడు మాకు వినిపిస్తారు కదూ.

ఆకాశవాణి వైభవాన్ని మనందరం ఎంతగా స్పందిస్తూ మీ అందరితో పాటు మేము కూడా ప్రయాణం చేస్తున్నాము. షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్, రేడియో సిలోన్ అప్పట్లో చాలా చాలా చాలా ఫేమస్, మరి ఈ రేడియో సిలోన్ ఎప్పుడు మొదలైంది? జవాబు తెలిస్తే 0402324052 0402324052 ఈ నంబర్ కి వాట్సాప్ చేసేయండి.

శ్రోతలందరూ ఎదురు చూస్తున్నారు, మా పేర్లు ఎప్పుడు వస్తాయి, మరోసారి మా పేరు వాళ్ళు చదివేస్తారా పండగ రోజు కదా అని చెప్పి. మరి ఇందాక నేను అడిగాను రేడియో సిలోన్ అప్పట్లో చాలా ఫేమస్ కదా, ఇది ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో తెలుసా? December 16, 1925. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచారి, అలాగే రవి భీమ్గల్ నుంచి, దేవినూరు చిన్నపల్లి నుంచి మురళి రాధాకృష్ణయ్య, అలాగే హంపపురం నుంచి చిరంజీవి అండ్ నాగభూషణ నారాయణ స్వామి, కృష్ణ కుమారి ఖమ్మం నుంచి, అండ్ అందరూ కవితలు రాసేస్తున్నారు. ఈ రోజు మాకు ఏమంటారు డబుల్ ఇది ధమాకాలా ఉంది, ఇద్దరు వచ్చి మమ్మల్ని అలరిస్తున్నారు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్. కనజగడి నగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, అలాగే సులోచన కరీంనగర్ నుంచి, అండ్ ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, బుధన్ పోచంపల్లి నుంచి భోగ అనిత, కూచిన శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి పొద్దుటూరు నుంచి, అడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, ఏకనంద మంగ పార్సిగుట్ట నుంచి, చందంపేట నుంచి ప్రాంతం పేరు రాశారు వారు వరలక్ష్మి గారు, ఎలగందల మార్కండేయ, లక్ష్మి బుధన్ పోచంపల్లి నుంచి, పాలెంపల్లి ఆళ్లగడ్డ నుంచి, మమజన గురిమెడ నుంచి, కదిరి వీరేష్ రాజోలి నుంచి, ఇంకా మురహరి యశోద, అలాగే రవికుమార్ అల్మాస్గూడ నుంచి, నార్కెట్పల్లి నుంచి శివకోటి శేఖర్, విరూపాక్ష పరాయగిరి నుంచి, చిలకనారాయణ జంగంపేట నుంచి ఉమాశాస్త్రి, సుగంధి, వీరందరూ ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. ఏంటంటే వీళ్ళు ఆన్సర్స్ పంపించేస్తున్నారు మీరందరూ, కానీ మా పేరు కూడా రావాలనే కంగారులో

హైదరాబాద్ నుంచి అండ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, అండ్ ఇంకా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. పూర్ణ చందర్ ఎక్కడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. ప్రాంతం పేరు ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి లక్ష్మి, అలాగే ఆ నాగనాథ్ గుప్తా గారు చాలా బాగా గుర్తు చేశారు. అప్పటి తెలుగు కార్యక్రమాలే కాకుండా రేడియో బినాకా గీత్మాల, హిందీ పాటలు కూడా చాలా పాపులర్ అయ్యేదని, చాలా చక్కటి సమాచారాన్ని మరోసారి మా అందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. మరి ఈ రోజు షూటింగ్లో మీ అందరూ పాల్గొన్నారు, చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. 2:15 గుర్తుంది కదా మీ గుండె చెప్పుడు హలో ఎఫ్ఎం. మరి పద్మిని ఇంకా బోల్డ్ని కబుర్లు, అలాగే మీరు పంపించిన సందేశాలు చదివేస్తుందట, వెయిట్ చేయండి.

షోర్ టైం వింటున్నారు. మరి షో టైంలో ప్రశ్న అడగడమా లేదా మీరు పంపించిన అద్భుతమైన సందేశాలు చదవడమా అనే డైలమాలో నేను పడిపోయాను. నాగనాథ్ గుప్తా గారు ఒక అద్భుతమైన సందేశం పంపించారు. ఈ రోజు మన ఆకాశవాణి 9 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. లైవ్ ఫోనింగ్ ప్రోగ్రామ్ 3 పూట్ల పెడితే ఇంకా బాగుంటుందంటున్నారు. అలాగే ఆకాశవాణి 9 సంవత్సరాల ప్రజా ప్రసార సేవా ఉత్సవాల సందర్భంగా ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. చాలా చాలా ఆత్మీయంగా పెద్ద సందేశం పంపించారు సార్. మీ సందేశానికి మేము ఎలవేళల పాత్రలు. ఈ సందేశం చదవడానికి చాలా సమయం పడుతుంది, బట్ టైం చూసుకొని నేను చదివే ప్రయత్నం చేస్తాను. మరి షో టైంలో నేను చివరిగా ఒక గమ్మత్తైన ప్రశ్న అడగబోతున్నాను. రేడియోతో 8 సంవత్సరాలుగా మీకు అనుబంధం ఉంది, మరి మీకు ఆ సందేశాన్ని మాకు 0402324852 రేడియోతో మీకు 8 సంవత్సరాలుగా అనుబంధం ఉందో నాకు చెప్తారు కదా, మరి మెసేజ్ చేసేసేయండి. వీడియో ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం అంటే నేను షో టైం లో ఆఖరిగా నేను అడిగాను, మీకు రేడియోతో ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉంది అని. అసలు ఒక్కొక్కరు పంపించిన సమాధానాలు చూస్తే నేనైతే ఆశ్చర్యపోయానని చెప్పాలి. ఎందుకంటే అందరూ గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నారు. మరి ఎవరెవరు ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉందో, రేడియోతో సంబంధం ఉందో పంపించారు. 25 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు కార్తీక్ నోముల గ్రామం రంగారెడ్డి నుండి. అలాగే ఓల్డ్

శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత 55 సంవత్సరాల అనుబంధం మాది రేడియోతో అంటున్నారు. దస్తగిరి సంధ్య 40 ఏళ్ళు అంటున్నారు. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ శివణి మరియు వారి కుటుంబ సభ్యులు 35 సంవత్సరాలుగా మేము రేడియో వింటున్నాము. ఇక 32 సంవత్సరాలు అంటున్నారు క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుండి. అలాగే మనకి చాలా సంవత్సరాలుగా అనుబంధం అంటున్నారు దోమకొండ విజయకుమార్ గారు హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. డివి సూర్యశ్రీ మరియు కౌకూర్ నుండి పంపిస్తున్నారు 1975 51 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు. అద్భుతం కదా. అసలు ఒక్కొక్కరు వాళ్ళు పంపించిన సందేశాలు వింటుంటే ఇక కుమారస్వామి అల్వాల్ ఓల్డ్ అల్వాల్ నుండి పంపిస్తున్నారు 52 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు పంపించారు 2007 నుండి వింటున్నాను ఎప్పటిలాగే షో టైం అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. వీరిద్దరు స్నేహితులు ఇంతకు ముందు కూడా అడిగాం రాకేష్ ఫరీద్ కలిసే పంపిస్తారు మనకి సందేశాలు. అలాగే 48 సంవత్సరాల అనుబంధం అంటున్నారు దేవూర్ మజరా చిన్నంపల్లి నుండి మురళి రాధాకృష్ణయ్య మరియు కుటుంబ సభ్యులు 50 ఇయర్స్ మేడం అంటున్నారు. జయంతి మధురా నగర్ నుండి 41 సంవత్సరాలు అంటున్నారు. కాసిబుగ్గు నుండి నల్ల సుదర్శన్ సరిత మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే 10 సంవత్సరాలు మా అనుబంధం అంటున్నారు షోలాపూర్ నుండి మహారాష్ట్ర నుండి మనకు పంపించారు. పాలెం పోళయ్య ఆలగడ్డ నుండి పంపిస్తున్నారు 54 సంవత్సరాల అనుబంధం మాది అంటున్నారు. ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు కానీ మన దగ్గరేమో ఇక చివరిగా వచ్చింది రేడియోతో నాకు 55 సంవత్సరాల అనుబంధం ఉంది. అప్పట్లో మా లేఖలు జీడిగుంట రామచంద్రమూర్తిగా చదివేవారు అంటున్నారు నాగనాథ్ గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి. మరి సందేశాలన్నీ చదవలేకపోతున్నాం కానీ మనందరం ఒకటే కుటుంబం. స్టూడియో క్లాక్ ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్డీ న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు హలో ఎఫ్ఎం లో మళ్లీ కలుస్తాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తదితరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 40 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో హలో ఎఫ్ఎం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: హలో హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. హలో హలో శ్రోతలకి మరొకసారి గుర్తు చేస్తున్నాం. హలో ఎఫ్ఎం కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ 0402240852 2324085353. మరి హలో ఎఫ్ఎం లో శ్రోతని శ్రోతతో పలకరిద్దాము, వారితో మాట్లాడదాం. హలో హలో హలో
1: హలో
0: హలో నమస్కారం అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను ఎద్దుమేలారం నుండి దేవునూరు వీరయ్యని మాట్లాడుతున్నానండి.
0: నమస్కారం అండి వీరయ్య గారు, ఎలా ఉన్నారు?
1: మీ ఆశీర్వాదం ముందరు బాగున్నాం మేడం గారు.
0: చెప్పండి సార్, ఆకాశవాణి అంటే మొట్టమొదటిగా మీకు గుర్తొచ్చేది ఏంటి?
1: ఆకాశవాణిలోనండి, వందే మాతరం నుండి జనగణమన వరకు గుర్తు వస్తుంటాయి పూర్తిగా అప్పటి కార్యక్రమాలన్నీ.

0: ఈనాడు కూడా అంతే.
1: చాలా సంతోషం అండి, ఎంత ఎంత అద్భుతంగా చెప్పారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
0: అలాగే మేడం, థ్యాంక్స్ అలాట్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: హలో, హలో ఫిల్ కి స్వాగతం అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం. నమస్తే, నా పేరు శివకోటి శేఖర్ మేడం, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మనగర అంటూ మాట్లాడుతున్నాను.
3: శేఖర్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
4: బాగున్నా మేడం.
3: చెప్పండి.
4: 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.
3: చాలా సంతోషం. ఆకాశవాణి అంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటి మీకు?
4: మాకు ఆకాశవాణి అనేది మొట్టమొదటిగా గుర్తొచ్చే కార్యక్రమం అంటే మనకి ఏమంటే భక్తి రంజని ఒకటి, నేను ఆకాశవాణి ఏ కేంద్రంలో పాడి పంట కార్యక్రమం ఒకటి, ఇల్లు వాకిలి కార్యక్రమాలు, అలాగే పోతూ మన వాణిజ్య కార్యక్రమాల్లో వస్తే మాత్రము ఈ భావన కార్యక్రమం అనేది మొదట్లో ఉండేది మేడం. అది చాలా బాగుండేది. తర్వాత మనకి ఇప్పుడు మాత్రం ఇప్పుడు వస్తున్నాయి కదా మేడం, ఇప్పుడు జనర కార్యక్రమం కానీ అలయకం కార్యక్రమం కానీ చాలా బాగుంటాయి.
3: చాలా సంతోషం అండి, మీరు మీ అనుబంధాన్ని మా ఆకాశవాణితో మీ ఉన్న మీ అనుబంధాన్ని పంచుకున్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
4: చెప్పండి. 1988 నుంచి ఇప్పటి వరకు నేను 38 సంవత్సరాల నుంచి ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నాను మేడం.
3: అద్భుతం.
4: చాలా కార్యక్రమాలు విని మనము ఆకాశవాణితో ఎలా మెదగాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని మేము చాలా నేర్చుకున్నాము. మాకు చాలా కార్యక్రమాలపై అవగాహన ఉన్నది మేడం. ఇంకా ఆకాశవాణి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం మేడం.
3: చాలా సంతోషం. ఇలాగే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఏ నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు దాటే 24 నిమిషాలు. హెల్లో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం మీ అందరి కోసం ఈ రోజు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి ప్రస్థానాన్ని పురస్కరించుకుని మరి ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరోసారి మరికొందరు కొత్త శ్రోతలని మా కుటుంబంలో కాదు మన కుటుంబంలో కలుపుకోవడం కోసం. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, కాల్ కట్ అయినట్టుంది, మరొక శ్రోతను తీసుకుందాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో
3: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు?
4: అజీజ్ భాయ్, నిజామాబాద్.
3: అజీజ్ భాయ్ గారు ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఇవాళ ఆకాశవాణి పుట్టినరోజు, 90 సంవత్సరాలు పూర్తయింది, మరి మీకెలా అనిపిస్తుంది? హలో, చెప్పండి. మీకు సంతోషంగా ఉంది? ఓకే, మీలాంటి సంతోషంగా ఉంది. అండ్ మీకు ఆకాశవాణి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, అంటే రేడియో ఆకాశవాణి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది వెంటనే?
4: నేను వాట్సాప్ ఫోనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు
3: వాట్సాప్ లో కూడా పంపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు అండి, మంచి విశేషాలు చెప్పారు. హలో హలో హలో, హలో,
5: నమస్కారం మేడం.
3: నమస్తే అండి, హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నల్గొండ జిల్లా చంద్రపేట మండలం చీత్రాల గ్రామం దమోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
3: వెంకటాచారి గారు బాగున్నారా?
5: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణికి శుభాకాంక్షలు మేడం.
3: ధన్యవాదాలు. ఇలాగే మీరందరూ ఎప్పుడు మా కార్యక్రమాలు వింటూ ఉండాలి, మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయాలి, మీకు అందరికి నచ్చే కార్యక్రమాలు అందించాలనేది మేము కూడా కోరుకుంటున్నాం.
5: కాదు మేడం, మేము దగ్గర దగ్గర 53 సంవత్సరాల నుంచి వింటున్నాం మేడం.
3: చాలా సంతోషం అండి, అంటే గోల్డెన్ జూబ్లీ.
5: 15 పరీక్షల కార్డుతో మేము పోస్ట్ ఆఫీస్ దేవరకొండకు పోయి పోస్ట్ ఆఫీస్ లో ఫోన్ లెటర్ వేసి వచ్చేది మేడం. అప్పుడు మా ఊళ్ళో అడవి ప్రాంతం మేడం, ఈ చిత్రాల గ్రామము. అయితే అటువంటిప్పుడు మాకు వసతి లేదు, అప్పుడు బస్సులు కూడా సరిగా లేవు మేడం. అప్పుడు కాలి నడక బండ్ల మీద, ఎడ్ల బండ్ల మీద పోయేది దేవరకొండ టౌన్ కు.
3: అంటే అంత దూరం ప్రయాణించేది కేవలం ఉత్తరం కోసం, ఆ పోస్ట్ కార్డ్ వేయడం కోసం?
5: అవును మేడం, అంత అభిమానం ఉండేది మాకు. జనరంజన్ అంటే ఎలియాస్ ఉండే అప్పుడు జనరంజన్ లో.
3: అవునవునవును, మీకు అభిమానం ఉండేది అనకండి, ఇప్పటికీ కూడా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మీరందరూ అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు కదా, అసలు మీకు పాల్గొనాలి అన్న ఉద్దేశమే మాకు చాలా అమూల్యము. చాలా చాలా ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఒక మంచి పాట వినేద్దాము, మరి వేరే శ్రోతలు కూడా లైన్ లో ఉన్నారు కదా, ఇలాగే ఎప్పుడు అభిమానిస్తూ ఉండండి ఆకాశవాణిని.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నారాయణ
3: గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నాం మేడం. 90 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి కేంద్రానికి శుభాకాంక్షలు అందరికి, రేడియో సిబ్బందికి, శ్రోతలకు అందరికి శుభాకాంక్షలు.
3: చాలా ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు, ఇలా మా అందరికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నందుకు. వింటున్నామండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
5: హలో,
3: నమస్తే అండి.
5: హలో పద్మిని,
3: నేను అనుపమానండి. మీ పేరు?
5: అనుపమ. పద్మిని, నేను మాట్లాడలేదా తను అమ్మాయితో?
3: మీ పేరేంటి?
5: నాతో మాట్లాడట్లేదు పద్మిని. పచ్చి
3: శ్రోతలు చాలా విలువైన సమయాన్ని వెచ్చించి ఫోన్ చేస్తున్నారు కదా. మరి ఫోన్ చేసినప్పుడు ఈ రోజు ఎందుకు మనం హెలో ఎఫ్ఎం పెట్టుకున్నాము కాస్త గుర్తు పెట్టుకుని హెలో ఎఫ్ఎం లో మాట్లాడండి అని చెప్పి నా విన్నపం.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీనివాస్ మేడం, హైదరాబాద్ నుంచి.
0: శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: చెప్పండి సార్.
1: మేడం, హ్యాపీ బర్త్డే. బర్త్డే బేబీ అనాలా బాయ్ అనాలా తెలియదు.
0: మనందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అనుకుందాం సార్, ఎందుకంటే ఆకాశవాణి మనందరిది. చెప్పండి సార్, మీకు ఆకాశవాణి అంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటి?
1: నాకు పొద్దున్నే గుర్తొచ్చేది భక్తి రంజనే మేడం. ఆదివారం మధ్యాహ్నం బాలానందము రేడియో నాటకం.
0: ఎన్ని సంవత్సరాలు అనుబంధం సార్ మీది ఆకాశవాణితో?
1: ఆల్మోస్ట్ నేను నిక్కర్లు వేసుకునే టైం నుంచి.
0: అంటే షష్టి పూర్తి చేసుకుంది అనుకోవచ్చా?
1: మోర్ దెన్ ఫస్ట్.
0: చాలా సంతోషం అండి, మీరు ఫోన్ చేశారు. ఇలాగే మాట్లాడుతూ ఉండండి, ఆకాశవాణి వింటూ ఉండండి. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ ఆల్.

0: హలో, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: నమస్తే అండి, రాజశేఖర్ నా పేరు.
0: నమస్కారం సార్, రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను. అయితే ఆకాశవాణితో అనుబంధం అనగానే ఎన్ని కార్యక్రమాలు మీరు ప్రవేశపెట్టినా కూడా మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఒక చిత్రగీతం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఆ పాట కోసమే వెయిట్ చేస్తాను ఆ కార్యక్రమం ఏదైనా అప్పటికి. అది అంతేకాదు, పాటలు కూడా ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్నాను. ఎందుకంటే మా అమ్మగారు హమ్ చేసేవారు, వీణ వాయించేవారు, అప్పట్లోనే ఎస్ఎస్ఎల్సి చదివారు, ఆమె ద్వారా సంగీతాన్ని అన్ని కూడా నేర్చుకున్నాను.
0: చాలా సంతోషం అండి.
1: కానీ ఒక్క మాట
0: చెప్పండి,
1: పాటతోనే కాస్త ప్రయాణం చేద్దాం. తొందరగా క్లుప్తంగా చెప్పేస్తాను.
0: చెప్పండి సార్.
1: నిను వీడని నీడను నేని కలగా మిదిలే కల నేని అంటుంది ఆకాశవాణి. ఈనాటి ఈ బంధం ఏనాటితో ఏనాడు పెనవేసి ముడివేసిన నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము, లోకమైనా ఏకమైనా వేరు కాలేము. నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట, నువ్వు నేను పలికేది ఒకే మాట ఒకే మాట. ఆ బాట ఏనాడు తిరుగులేనిది, ఆ మాట ఏనాడు తీరిపోనిది. ఎన్నెన్నో జన్మల బంధువు నీది నాది, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. చివరగా పలికేది నీవైనా పలికించేది నీవే.
0: చాలా అద్భుతంగా చెప్పారు సార్.
1: చివరగా 90 వసంతాల ఈ ఉషోదయం, శతసహస్ర సంవత్సరాలు కావాలి నవోదయం. అంతేకాదు, సరిలేరు నీకెవ్వరు ఇక సరిరారు నీకెవ్వరు.
0: అంతే కదండి, సరిలేరు మన ఆకాశవాణికి ఎవరు. చాలా అద్భుతంగా మీ అనుభవాన్ని మాతో పంచుకున్నారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: హలో, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. నమస్కారం. హలో,
2: హలో,
0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
2: మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్.
0: హలో,
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపోత మధురం ఆలోచనామృత.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి బోన రవిని
0: మాట్లాడుతున్నాను. నమస్కారం రవి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నాం అండి. పండగ రోజు మమ్మల్ని పలకరిస్తున్నారు, చెప్పండి. ఆకాశవాణి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అంటే
1: మాకు చాలా ఇష్టం మేడం. సుమారు 40 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నా. ఆకాశవాణి మిత్రులకు, అధికారులకు, టెక్నీషియన్లకు, ఇంజనీరింగ్ విభాగానికి అందరికి 90 వసంతాల శుభాకాంక్షలు.
0: చాలా సంతోషం అండి, ఫోన్ చేశారు. ఈ పండుగ రోజు మా అందరితో మీ అనుభవాలు పంచుకున్నారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: మాకు అనుకున్నట్టుగా లైన్ కూడా దొరికింది మేడం, చాలా సంతోషం.
0: చాలా
1: రోజుల తర్వాత ఫోన్ మాట్లాడడం జరుగుతున్నది.
0: ఓకే సార్,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నేను పద్మిని అండి.
2: పద్మిని మేడం గారు నమస్కారం.
0: నమస్కారం సార్, చెప్పండి. ఆకాశవాణితో మీ అనుబంధం ఏం గుర్తొస్తుంది మీకు ఆకాశవాణి అంటూ వింటున్నారు?
2: ముందుగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి వీర్ భారతికి శుభాకాంక్షలు మేడం గారు.
0: చాలా సంతోషం.
2: రేడియోలో మాకున్న అనుబంధం దాదాపు 50 సంవత్సరాలు. అప్పట్లో మా ఇంట్లో రేడియో లేకున్నా కూడా పక్క వారి ఇంట్లో రేడియో విన్నవాడిని. మా అమ్మగారు ఫిలిప్స్ బ్యాటరీతో నడిచే రేడియో ఉన్నారు అప్పట్లో. ఇక నాటి నుంచి నేటి వరకు విరామం లేకుండా జనరంజన్కి ఉత్తరాలు రాయడము, లేఖవాళ్ళకి ఉత్తరాలు రాయడము, అలోయకంలో మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మన విద్యుత్ ద్వారా విని ఆనందం పొందేవాళ్ళు.
0: చాలా సంతోషం. మీరు మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు, ఇలాగా మీ సందేశాలు మాకు అందుతూనే ఉంటాయి.
2: మేడం, ముఖ్యంగా వీజ్ భారతి ద్వారా మేము నేర్చుకున్నది సంస్కారము, ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయత, క్రమశిక్షణ.
0: ఆకాశవాణి అంటేనే సంస్కారం సార్.
2: అవును మేడం, ఒక మనిషి ఎలా నడుచుకోవాలో వీజ్ భారతి ద్వారా నేర్చుకున్నాము. ముఖ్యంగా వీజ్ భారతి వెలుగు జనరంజని, నేడు అది లేదు, ఇది శ్రోతలకు తీరని లోటు, పునఃప్రసారం చేయగలరని విన్నప్పుడు
0: తప్పకుండా మేము కూడా మా అధికారులకి మీ విషయం తెలియజేస్తాము. మీరు ఫోన్ చేశారు, మాకు మీ శుభాకాంక్షలు అందజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: ఇంకోటి మేడం
0: చెప్పండి.

0: హలో ఎఫ్ఎం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పండుగని మీ అందరితో మేము పంచుకుంటున్నాం. మరి అలాగే శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో ఎఫ్ఎం కి ఎవరు ఫోన్ చేశారు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం. ముందుగా మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారులకు, అనౌన్సర్లకు, ఉంటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు. మీకు కూడా ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, మీరు లేని మేము లేము.
1: అవును మేడం, ఆకాశవాణి లేనిది మేము లేను. చిన్ననాటి నుంచి అలవాటు మేడం. దాదాపు నాకు 62 సంవత్సరాలు. ఆకాశవాణికి అనుబంధం నాకు 54 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అయితే నిరంతరం ఆకాశవాణి శ్రోతగా కొనసాగడం వల్ల చాలా ఇప్పటికీ కానీ ఎప్పటికైనా మర్చిపోలేను. ఎక్కడ పోయినా కానీ ఆకాశవాణి అని నేను ఆకాశవాణి రేడియో అంటున్నారు నన్ను.
0: ఓ చాలా బాగుంది అంటే మీకు ఒక మంచి బిరుదు కూడా వచ్చేసింది ఆకాశవాణితో.
1: అలా గుర్తింపు రేడియో ద్వారా వచ్చింది మేడం. చాలా మంది పరిచయం, పెద్ద పెద్ద అధికారులు, లాయర్లు ఎందరో ప్రశంసలు అందుకున్నాను మేడం. ఇలా
0: చాలా ధన్యవాదాలు. మీ అనుభూతులు, అనుభవాలు మాతో పంచుకున్నందుకు నమస్కారం.

0: హలో హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు కాల్ చేస్తున్నారు?
1: నేను మేదపట్నం నుంచి సిహెచ్ వెంకటస్వామి మేడం.
0: వెంకటస్వామి గారు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం మేడం. నేను 1975 నుంచి ఎఫ్ఎం కార్యక్రమాల్లో ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నా. పాత పాటలు మీ ఆకాశవాణి అంటే ఏకాంబరం, పెద్దక్క, చిన్నయ్య ఇట్లాంటి వాళ్ళే గుర్తుకొస్తున్నారు మేడం. కార్మికుల కార్యక్రమము, బాలానందం, అప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు ఇవన్నీ చాలా శ్రద్ధగా వినటువంటి మేడం.
0: అసలు హైదరాబాద్ లో అది కాదు, ఒక మ్యాజిక్ మీరు గమనించారా? ఆల్మోస్ట్ అంటే 51 సంవత్సరాలు అయిపోతున్నా మీకు అప్పటి అనౌన్సర్ల పేర్లతో సహా అన్ని గుర్తున్నాయి, కార్యక్రమాలు కూడా గుర్తున్నాయి. అది మీ మెమరీ పవర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, లేకపోతే ఆకాశవాణిలో కార్యక్రమాలు అంత బాగున్నాయి కాబట్టి మీరు గుర్తు పెట్టుకున్నారని అనుకోవాలా చెప్పండి.
1: అవును మేడం, థ్యాంక్స్ మేడం, మీరు విధంగా మాట్లాడుతున్నందుకు నాకు కూడా మీ మీద చాలా ఆకాశం ప్రేమ ఉడుతుంది.
0: చాలా ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఎప్పుడు మీరు ఇలానే ఆకాశవాణిని అభిమానిస్తూ ఉండండి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈ పండుగ రోజు మాతో కలిసినందుకు నమస్తే, ధన్యవాదాలు.

0: ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: దొర్నాల సుదర్శన్, అంకుశాపురం ఉంది.
0: సుదర్శన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి.
0: ఏంటి ఆకాశవాణితో మీ అనుబంధం తప్పకుండా చెప్పాలి. మీలాంటి సీనియర్ శ్రోతలు ప్రతిరోజు మాతోటి వాట్సాప్ లో మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఈ రోజు ప్రత్యేకం కాబట్టి ఈ 90 వసంతాలు ఇది పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి అంటే దానికి కారణము మేమందరం మాత్రమే కాదు, మీరందరూ కూడా. సో మీకేమనిపిస్తోంది?
1: నాకు చాలా సంతోషంగా ఉందండి. 90 సంవత్సరాలు నింపు పూర్తి చేసుకుని 91 సంవత్సరాలకి అడుగు పెడుతున్న శుభ సందర్భం వేళ మాతో పాటు మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. నాకు ఒక 50 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమాలు వినడం. షాపు పోయినప్పుడు షాప్ దగ్గర ఒక రేడియో ఉంటుంది, ఇంట్లో ఒక రేడియో ఉంటుంది, కంటిన్యూగా షాప్ మెయింటైన్ చేసుకుంటూ కార్యక్రమాలు తప్పకుండా వినేవాడిని.
0: ఓకే. ఇందాక ఒక శ్రోత మీలాగే మాతో పంచుకున్నారు వాట్సాప్ లో, ఏంటంటే మాకు రేడియో అంటే అదొక మాకు అదే ఆస్తి అండి అని చెప్పి వాట్సాప్ లో సందేశం పంపించారు. సో మీరు మాట్లాడినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది, అంటే ఇంట్లో ఒక రేడియో ఉంటుంది, అలాగే నా షాప్ లో కూడా ఉంటుంది అంటే నిజంగా అలాంటి ఆస్తిని మీరు పెట్టుకోవడం కాదు, మీలాంటి శ్రోతలే మాకు ఆస్తి. ఇలాగే మీరు ఎప్పుడు ఆకాశవాణిని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు ఈ రోజు ఫోన్ చేసినందుకు. నమస్తే. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మరి చాలా మంది ఉత్సాహంగా ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా. హలో హలో హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు? నమస్కారం అండి. బాగున్నారా?
2: బాగున్నాను. మా మిస్టర్ పేరు వైదేహి గారు అండి.
0: వైదేహి గారికి కూడా నమస్కారాలు. మరి ఆకాశవాణి అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది?
2: నేను చిన్నప్పటి నుంచి వింటున్నాండి. మా ఇంట్లో పెద్ద రేడియో ఉండేది, మా వాళ్ళ పక్క ఇంట్లో. మా ఊరు వక్కలంక అగ్రహారం అండి, అమలాపురము కోనసీమ మాది.
0: వావ్, ఓకే.
2: నాకు ఇప్పుడు 65 ఏళ్ళు అండి. అప్పటి నుంచి నేను చిన్నప్పుడు 10 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నా. అన్ని ప్రోగ్రామ్స్ బాగుంటున్నాయి. మొన్న కదా ఎవరు సీత గారు, శారదు గారు, బాలకృష్ణ గారు, రామారావు గారు, వీళ్ళందరూ కూడా మాకు తెలుసండి. అన్ని బాగా బాగుంటున్నాయి. ఇంకా వాట్సాప్ చేయటలేదు నేను. అంతే.
0: చాలా ధన్యవాదాలు. వాట్సాప్ ఇదే నంబర్ కి 0402324-0852. అది కాదు, ఇది ఒక్కటే నంబర్. మరి ఈ రోజు మీరు అనుభూతులు అన్ని పంచుకున్నారు, చాలా ధన్యవాదాలండి. నమస్తే.

0: కాలం నుండి ఎన్నో ప్రసార సాధనాలున్న ఈ కాలం వరకు ఏకఛత్రాధిపత్యంగా మన ఆకాశవాణి వెలుగుతోంది.
1: అద్భుతం అండి, అద్భుతంగా చెప్పారు. ఏకఛత్రాధిపత్యం అనే మాట చాలా చాలా బాగుంది. మీరు ఇలాంటి పండుగ రోజు ఫోన్ చేశారు, చాలా చాలా ధన్యవాదాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హలో
1: హలో
0: హలో అండి, హలో ఫోన్ చేశారు. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? దేవి గారు నమస్కారం, చెప్పండి. ఆకాశవాణి అంటే వెంటనే మీకేం గుర్తొస్తుంది? ఓకే అండి, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మరి మీలాగే చాలా మంది శ్రోతలు ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రోజు మరి పండుగ రోజు ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజెప్పడానికి. మరి మరొక శ్రోతలు ఎన్నో ఉన్నారు, మాట్లాడదాం. సరే అండి, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.
2: చిన్నారికి

0: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, కాల్ కలవనట్టుంది, మరొక శ్రోతను చూద్దాం. హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఆకాశవాణి. తొంభై వసంతాలు జరుపుకుంటున్న సమయంలో ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

0: మీ పేరు?
1: నా పేరు ఎం శ్యామ్లాల్ జాన్ కంపేట్ ఎడపల్లి మండలం నిజామాబాద్.
0: శ్యామ్లాల్ గారు ఎలా ఉన్నారు?
1: అలనాటి కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమం, ఉద్యోగ వార్తలు, జానపద గేయాలు, సంక్షిప్త శుద్ధిత్రం, చలనచిత్ర గీతాలు, రేడియో నాటకాలు, ఆరోగ్య సమాచారాలు, సాంస్కృతిక పాఠాలు, మనకు ఏ పండుగ వచ్చినా దానికి సంబంధించిన పాటలు కార్యక్రమాలు వచ్చేవి. హిందీ పాఠం రేడియోలో ప్రసారం అయ్యేది. వ్యవసాయ కార్యక్రమాలు వచ్చేవి. గొబ్బిమ్మ పాటలు, లలిత సంగీతం లాంటి కార్యక్రమాలు వచ్చేవి.
0: అవును, మీరు అన్ని కార్యక్రమాల లిస్ట్ మాకు
1: జాతీయ వార్తలు
0: మాకు అన్ని గుర్తు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఈ రోజు మీతో మాట్లాడడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి వందేళ్ల వైభవానికి 90 పరుగు ఆకాశవాణి వైభవం ప్రస్థానం, 90 సంవత్సరాల ఆకాశవాణి మీ అందరితో పాటు ఈ రోజు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మేము పంచుకున్నాము. మీరు కూడా అంతే ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరొకసారి. ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి: 0402324-0852, 0402324-0853. ఇవి మా ఫోన్ నంబర్స్. మరి శ్రోతలందరూ ఇంత ఆసక్తిగా, ఇంత ఆత్మీయంగా మమ్మల్ని పలకరించుకున్నందుకు ధన్యవాదాలు, నమస్కారం, అనేకానేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి సిబ్బంది.

శ్రోతలు ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం.

5 గంటలు. అభిరుచి శ్రోతలు లేఖనం ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం.

ముందుగా వినండి దేవుని చిత్ర నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటకి కోరిన శ్రోతలు శ్రీ సాయి భక్త భజన మండలి అమీనాపూర్ మరియు శ్రీ రామచంద్రస్వామి భక్త భజన మండలి లక్కోరా, శ్రీ హనుమాన్ భక్త భజన మండలి పేర్కోట్ కోట్మహార్ ఆవుల గజేందర్ బల్లా గంగాధర్ దోండి జగదీష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి పంతులమ్మ చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం, గంగు మహేందర్ నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, హన్మండ్లు లక్ష్మి, వైష్ణవి, సాయి చరణ్, సాన్విత, అశోక్, సమత, ప్రవళిక, వెన్నెల, నిశాంత్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు, ఇప్పుడు వినండి. అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14వ నెంబర్ బస్తీ నుంచి భారత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని,

రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్వి, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారత్ తదితరులు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక సమాప్తం. ఇప్పుడు వినండి భలే తమ్ముడు చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు ఎలిగేటి సుధీర్, రజిత, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాకేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రాజేష్, రజిత, మణిదీప్, మణిచంద్ర తదితరులు.

శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సిద్దమవుతున్న నిరుద్యోగ యువజనులకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మొత్తం 7,150 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ ఏకంగా 1200 ఖాళీలను కేటాయించింది. తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 491 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 709 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోనే అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేసుకోవచ్చు. ఇక అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఇక మాతృభాషలోనూ పరీక్ష రాసుకునే వీలు ఉంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 15, 2026. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ www.sbi.bank.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, జూన్ 15. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.in.

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో త్రివిధ దళాల్లో ఆకర్షణీయమైన వేతనంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశము ఇప్పుడుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా యూపీఎస్సీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనగా ఎన్డీఏ, అలాగే నేవల్ అకాడమీ ఎన్ఏ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో కనుక అభ్యర్థులు విజయాన్ని సాధిస్తే ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే త్రివిధ దళాల్లోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీలో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది అభ్యర్థులకు. ఇక అంతేకాకుండా బీఏ, బీఎస్సీ, బీటెక్ వంటి డిగ్రీలు కూడా చదువుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 394. ఇక అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకై చివరి తేదీ జూన్ 9, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.upsc.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 9వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.upsc.gov.in.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా టీజీపీఎస్సీ రోడ్లు భవనాలు శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ విభాగంలో పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 222. విద్యార్హత సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత లేదా ఏఎంఐఈలో ఇంజనీర్స్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తుల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ www.tgpsc.gov.in. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 13, 2026. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు మరొకసారి www.tgpsc.gov.in. ఇక దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 13వ తేదీ.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
0: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: ఎనభై
5: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

కోల్కతాలోని హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ అనగా హెచ్సిఎల్ శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్ అలాగే మేనేజర్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 70. పోస్టుల వివరాలు సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా పీజీ లేదా ఎంబీబీఎస్ లేదా ఎంబీఏ లేదా సీఏ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 25, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.hindustancopper.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 25. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.hindustancopper.com.

ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు అప్రెంటిస్ ఖాళీల భర్తీకై ప్రకటనను విడుదల చేసింది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 635. ఇక కోరుకున్న రాష్ట్రంలో పోటీ పడవచ్చు అభ్యర్థులు. ఇందుకోసం ఆ రాష్ట్ర భాషలో

అవగాహనను కలిగి ఉండాలి. పరీక్షలో విజయవంతమైతే సంవత్సర కాలం పాటు అప్రెంటిస్గా కొనసాగవచ్చు. అదే సమయంలో ప్రతి నెల స్టైపెండ్ను అందుకోవచ్చు. ఇక అప్రెంటిస్ అనుభవంతో ప్రైవేటు బ్యాంకులు, బీమా, ఇతర ఆర్థిక సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందడం సులభమవుతుంది అభ్యర్థులకు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలు లక్ష్యంగా చేసుకున్న తాజా గ్రాడ్యుయేట్లు అప్రెంటిస్షిప్ కోసం ప్రయత్నించవచ్చు. మొత్తం ఖాళీల సంఖ్య 635 కాగా, విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే పీజీ చదివిన వారికి దరఖాస్తులకై అవకాశం లేదు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్మీడియట్ మార్కులు, డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ www.punjabandsind.bank.in. ఇక దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు మరొకసారి www.punjabandsind.bank.in.

0: తెలంగాణ పబ్లిక్ కమిషన్ అనగా టీజీపీఎస్సీ రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 49. విద్యార్హత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ అనగా ఏఎంఐఈ అసోసియేషన్లో మెంబర్షిప్ను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 15 జూలై 2026. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.tgpsc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 15. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.tgpsc.gov.in.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 62. విద్యార్హత ఇంటర్మీడియట్లో 60% మార్కులు కలిగి ఉండాలి అభ్యర్థులు. అలాగే స్థానిక భాష హిందీ ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 2 జూలై 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.aiicles.aero/career. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 2 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనగా సిడిఏసి సిడాక్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక ఈ ఖాళీలు హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, తిరువనంతపురం, గుహాటీ తదితర కేంద్రాల్లో ఉన్నాయి. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 951. పోస్టుల వివరాలు ప్రాజెక్టు టెక్నీషియన్, ప్రాజెక్టు సపోర్ట్ స్టాఫ్ అలాగే సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ తదితరాలు. విద్యార్హత పోస్టుల ప్రకారం సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్, ఏసీబీటీ లేదా ఐటీఐ, డిగ్రీ లేదా ఎంఈ లేదా ఎంటెక్, సీఏ లేదా ఎల్ఎల్ఎం, సిఎస్, సిఎంఏ, ఎంబీఏ, పీజీ, ఎల్ఎల్బి లేదా పీహెచ్డీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. రాత పరీక్ష అలాగే స్కిల్ టెస్ట్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 20, 2026. వెబ్సైట్ వివరాలు www.cdac.cdac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 20, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cdac.cdac.in.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనగా బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 100. ఇక వీటికి బీఈ లేదా బీటెక్ విద్యార్హతతో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్హత టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమేషన్ విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 3 జూలై 2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.bsnl.co.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 3 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bsnl.co.in.

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అనగా డిఎస్ఎస్ఎస్బి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 1979. ఇక గ్రూప్ బి అలాగే గ్రూప్ సి విభాగాల్లో 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అత్యధికంగా టీజీటీ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ టీచర్లు అలాగే డొమెస్టిక్ టీచర్, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏలో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఇదే కాకుండా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగంలోనూ 289 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక విద్యార్హత సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకైతే సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులకైతే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, స్పెషల్ డిప్లొమా లేదా బీఎడ్తో పాటుగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోర్ కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకైతే ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లిఫ్ట్ ఆపరేటర్ అలాగే ఫిట్టర్ లాంటి పోస్టులకు ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 15 జూలై 2026. వెబ్సైట్ వివరాలు www.dssb.delhi.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 15 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.dssb.delhi.gov.in.

0: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనగా ఐఏఎఫ్ జూలై 2027 సంవత్సరానికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ అనగా ఎన్ఎస్సి అలాగే ప్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీ కోసం పురుష మరియు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇక ఇందులో కోర్సుల వివరాలు ఏఎఫ్సిఏటి ఎంట్రీ, ప్లయింగ్ అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్, అలాగే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్, గేట్ స్కోరు ఎంట్రీ, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ స్కోర్లు. ఇక దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 19, 2026. వెబ్సైట్ వివరాలు www.afcat.cdac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 19, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.afcat.cdac.in.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇండియన్ ఆర్మీ జనవరి 2027 సంవత్సరానికి సంబంధించి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 56వ కోర్సులో ప్రవేశాల కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 90. విద్యార్హత 10+2 లేదా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు జేఈఈ మెయిన్స్ 2026 సంవత్సరానికి సంబంధించిన స్కోర్ను కలిగి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి అభ్యర్థులు. శిక్షణ కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక అభ్యర్థుల ఎంపిక జేఈఈ మెయిన్ స్కోరు అలాగే స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 పరీక్షల ద్వారా. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 12, 2026. వెబ్సైట్ వివరాలు www.joinindianarmy.nic.

1979. ఇక ట్రేడుల వివరాలు. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, మెకానికల్ మెషిన్ టూల్, అలాగే కేబుల్ జాయింటర్, వైర్మ్యాన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, డెంటల్ లాబొరేటరీ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ తదితరాలు. విద్యార్హత: కనీసం 50% మార్కులతో 10వ తరగతి, అలాగే సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక 10వ తరగతి మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 18, 2026. వెబ్సైట్ వివరాలు www.secr.indianrailways.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 18, 2026. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.secr.indianrailways.gov.in.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై దరఖాస్తుల్ని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 5,000 కాగా, తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 188 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 8, 2026. అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష, అలాగే స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 8, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofbaroda.bank.in.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు 300 పరుగుల భారీ గెలుపుతో సరికొత్త చరిత్ర సృష్టించింది. నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం ముఖ్య పాత్ర పోషిస్తోందని ప్రతి వారం దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణం జరిగిందని, అయితే ఎన్డీఏ వచ్చాక తెచ్చిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల నుండి దిగుమతులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్పై ఈ నెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద 110 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద 25 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్కు సంబంధించి స్థల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ రెండు భవనాలకు సంబంధించి ఆర్థిక పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ భవనాలు వేలాది మంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాలయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా పనిచేసిన రామునాయక్ హైకోర్టు గేట్ల మధ్య ఉన్న కోట విలువైన ప్రభుత్వ స్థలాన్ని సుబియా సుల్తానా అనే మహిళ పేరిట అక్రమంగా రిజిస్టేషన్ చేసినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రిజిస్టేషన్ చేసిన నాటి సబ్ రిజిస్ట్రార్ పైన సదరు భూమిని 2025లో మరొకరికి విక్రయించడంపై ప్రభుత్వ విచారణకు ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తుందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ఏడీపీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేయడం చాలా గర్వంగా భావిస్తున్నానని, వైవిధ్యమైన కార్యక్రమాలలో భాగంగా ఉండడం తన అదృష్టమని తెలిపారు. సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న మాట్లాడుతూ, గత 90 సంవత్సరాలుగా దేశ ప్రజలను విద్య, విజ్ఞానం, వినోదం ఎంతో బాధ్యతగా అందిస్తోందని, ఇక మీదట కూడా మారుతున్న తరంతో పాటు కొత్త రూపాన్ని దాల్చుతూ నిత్య నూతనంగా కార్యక్రమాలను అందించబోతుందని పేర్కొన్నారు. ఈ నెల 15న నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె నిర్వహించిన సెల్ఫ్ కాన్ఫరెన్స్లో

0: తూర్పు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. భద్రత, ఆరోగ్యంపై రాజీ పడకుండా పాఠశాలలు, వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా విద్యా సంస్థల భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచాలని, దోమల నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులకు అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో ఎరువులు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రాష్ట ఫెర్టిలైజర్ యాప్ పనితీరును పరిశీలించిన అనంతరం పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్లను రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS-2, STC-3, HEAT-FG-తో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో పైలట్ పద్ధతిలో చేపట్టిన నక్షా సర్వేను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలిపారు. ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సర్వే పురోగతిని వివరించారు. ఈ సర్వే కోసం 32 వార్డుల్లో 25,000 ఆస్తులను గుర్తించగా ఇప్పటికి వరకు 37% సర్వే పూర్తయింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 9 జిల్లాల్లో 9 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్ల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు.
1: 20 జూన్ 2026 రోజు 2వ జాతీయ లోక్ అదాలత్ ని జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ అన్ని కోర్టుల్లో పెండింగ్ ఉన్న రాజీవాడదగ్గ క్రిమినల్ కేసులు, అదే విధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు, అంటే రికవరీ ఆఫ్ మనీ లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎన్ఐక్ట్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, అన్ని కేసులని కూడా ఈ లోక్ అదాలత్ లో మీరు సెటిల్ చేసుకోగలుగుతారు.
0: ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పెరుగుతున్న ఎల్పీజీ ధరలపై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పెంచిన ఎల్పీజీ ధరలను వెంటనే తగ్గించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 146 ఫిర్యాదులు అందాయని వివరించారు. భావితరాలకు ఉపయోగపడేలా గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులను అత్యుత్తమ నాణ్యతతో అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వివిపాలెం గ్రామంలో 1 కోటి రూపాయల సూడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు బడుగు వర్గాల విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని, వారి భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహారంలో రాజీ పడమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. వానాకాలంలో ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో జనగామ జిల్లాలో సాగు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వినండి సమాచార దర్శిని. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానం. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికను రక్షించిన బాలలు, స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదానం చేయనట్టి జిల్లా సంక్షేమ మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ అధికారి శ్రీమతి డి పద్మగారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు, ఆటలు, సాహిత్యము, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్ https://awards.gov.inలో 31 జూలై 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మగారు జిల్లా సంక్షేమ అధికారి మరియు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సినీ రంజని. ముందుగా మీరు వింటున్న పాట గంగోత్రి చిత్రం నుంచి కీరవాణి కల్పన పాడిన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు సూచనలు సలహాలు తెలియజేస్తారు. ఇప్పుడు వినండి స్వాతిముత్యం చిత్రం నుంచి కమల్ హాసన్ రాధిక పాడిన పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో వివిధ కంటి సమస్యలు, క్యాట్రాక్ట్, రెటీనా సర్జరీ మొదలైన వాటి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు.
1: ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా రావడం, పోస్ట్రేట్ గ్రంథి సమస్యల గురించి ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సుమంగళి పాడిన పాట.

0: సినీ రంజని ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సినీ రంజన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:50 కావస్తోంది. వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

testimony. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు తుంపర్ల సేద్యం గురించి మన రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మానవ స్థితిగతులు, జీవనశైలి దృష్ట్యా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ఆశించిన స్థాయిలో పంటల ఉత్పత్తిని, ఉత్పాదకతను సాధించడమే కాకుండా ఉత్పాదకత వ్యయాన్ని తగ్గించి సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ముఖ్య ఉద్దేశం. అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు అధికంగా నీరు అందించాలన్నది రైతుల అపోహ. అలా కాకుండా పంటకు కావలసిన సమయంలో తగినంత మోతాదులో సరైన రీతిలో మొక్క భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడులు పొందవచ్చు. సాంప్రదాయ పద్ధతులలో నీటిని పారించడం వలన సాధారణంగా మొక్కలకు కాకుండా భూమికి నీరు ఇవ్వడం జరుగుతుంది. పంటకు అందించిన నీటిలో 35 నుండి 40% మాత్రమే పంట ఉపయోగించుకుంటుంది. మొక్కలకు కావలసిన దానికన్నా అధిక మోతాదులో నీరు ఇవ్వడం వలన మొక్కల వేర్లకు ప్రాణవాయువు సరిగా అందక మొక్కల ఎదుగుదల నిలిచిపోతుంది. కాబట్టి సాగునీటి వృధాను అరికట్టి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలంటే సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటిలో తుంపర్ల సేద్యం ఒకటి. ఈ పద్ధతి ద్వారా నీటిని పెట్టడం వలన 85 నుండి 90% వరకు నీటి వినియోగ సామర్థ్యము పెరుగుతుంది. పంట పొలంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు భూమి ఉపరితలంపై విరజిమ్మడాన్ని తుంపర్ల సేద్యము, జల్లు సేద్యము అంటారు. ఈ విధానంలో నీటిని 1 సెంటీమీటర్కు 1.5 నుండి 3 కేజీల పీడనంతో పైపులో ప్రవహింపచేసినప్పుడు ఆ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపైన పడుతుంది. స్ప్రింక్లర్ల పద్ధతిలోని అతి ముఖ్య భాగాన్ని స్ప్రింక్లర్ హెడ్ అంటారు. దీనిలో 2 రంధ్రాలు ఉంటాయి. 1 రంధ్రము సైజు 4 నుండి 5.6 మిల్లీమీటర్ల వరకు, 2వది 3.13 మిల్లీమీటర్లు ఉంటుంది. స్ప్రింక్లర్ల హెడ్ సామర్థ్యం పంపు అందజేసే పీడనాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ పీడనం కలది 2 సెంటీమీటర్ స్క్వేర్కు 2 నుండి 4 కేజీలు, తక్కువ పీడనం కలది 0.34 నుండి 2.72 కేజీల వరకు పనిచేస్తాయి. ఎక్కువ పీడనం గలది 35 మీటర్ల వ్యాసం కలిగిన నేలను తడపగలదు. తక్కువ పీడనం కలది 30 మీటర్ల వ్యాసం గల నేలను తడపగలదు. స్ప్రింక్లర్ నాజిల్ నుండి వెదజల్లబడే నీటి బిందువుల పరిమాణం పైపులోని పీడనం వల్ల మారుతుంటుంది. పీడనం తక్కువగా ఉన్నట్టయితే నీటి బిందువులు స్ప్రింక్లర్ నాజిల్ ద్వారా పెద్ద పరిమాణంలో విడుదలవుతాయి. అట్టి పరిస్థితులలో పంటకు, నేలకు హాని కలుగుతుంది. అందుచేత అవసరమైన పీడనంతో స్ప్రింక్లర్ల పద్ధతిని నడపాలి. స్ప్రింక్లర్ల పద్ధతిని అమర్చుకునే విధానాలు ఈ విధంగా ఉంటాయని మనకు నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శాశ్వతంగా ప్రధాన, ఉప ప్రధాన పైపు లైన్లను, ల్యాటరల్స్ను భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చుకోవాలి. 2వ పద్ధతి కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్ధతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. 3వ పద్ధతి తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకొని పోయి అమర్చుకోవటానికి వీలవుతుంది. స్ప్రింక్లర్ రకాలు. స్ప్రింక్లర్లలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంపాక్ట్ స్ప్రింక్లర్స్ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ పరిధి కలిగిన ఈ స్ప్రింక్లర్లు 2 సెంటీమీటర్ స్క్వేర్కు 2 నుండి 5 కేజీల పీడనంతో పనిచేస్తాయి. ఈ రకం స్ప్రింక్లర్లు వేరుశనగ, గోధుమ, ప్రొద్దుతిరుగుడు, ఆకుకూరల పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఇవి గంటకు 1200 నుండి 4000 లీటర్ల నీటిని విడుదల చేస్తాయి. మైక్రో స్ప్రింక్లర్ లేదా మైక్రో జెట్స్.

లో వాడుకోవచ్చు. పాపప్ స్ప్రింక్లర్ల గురించి, మధ్య రకం పీడనం అనగా సెంటీమీటర్ స్క్వేర్కు 2 నుండి 5 కేజీల ప్రెజర్తో పనిచేస్తాయి. ఈ రకం స్ప్రింక్లర్లు ల్యాండ్స్లలో, పచ్చికలలో, గోల్ఫ్ కోర్సులలో వాడతారు. నీటి విడుదల గంటకు 500 నుండి 5000 లీటర్లు ఉంటుంది. రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్లు, ఈ రకం స్ప్రింక్లర్లు ఎగుడు దిగుడు లేదా ఎత్తు పొలాలు ఎక్కువగా ఉన్న నేలలో వాడతారు. తర్వాత పాట్ సర్కిల్ స్ప్రింక్లర్స్, నేల అంచుల్లో ఒక పక్క మాత్రమే అర్ధవలయం తడిచే విధంగా వీటిని వాడతారు. తర్వాత పర్ఫోరేటెడ్ పైపులు, పచ్చికలలో, ల్యాండ్స్లో ఎక్కువగా వాడుతుంటారు. స్ప్రింక్లర్ల పద్ధతి వలన మనకు ఎటువంటి లాభాలు సమకూరుతాయి అని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు. స్ప్రింక్లర్ పద్ధతిలో సాంప్రదాయ నీటిపారుదల విధానములో వలె పొలంలో నీరు పారించేందుకు కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసరము లేదు. అందువలన భూమి నష్టపోకుండా పంటను పొలం మొత్తం సాగు చేయవచ్చు. సాంప్రదాయ నీటిపారుదల విధానములో నీరు కాలువల గుండా పారినప్పుడు పక్కలకు ఇంకి 35% పైగా నీరు వృధా అవుతుంది. స్ప్రింక్లర్ పారుదల పద్ధతిలో అటువంటి నష్టం ఉండదు. పంటకు తరచూ అవసరమయ్యే పరిమాణంలో నీటిని అందించడం వలన ఎదుగుదల బాగా ఉండి 5 నుండి 20% వరకు మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడి సాధించవచ్చు. స్ప్రింక్లర్ పద్ధతిలో నీటిని భూమి లోపల పొరలోకి చొచ్చుకొని పోకుండా అవసరమైనంత లోతుకు మాత్రమే ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇసుక నేలలో సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేపట్టవచ్చు. మొక్కలకు అవసరమైనంత నీటిని ఎక్కువ సార్లుగా తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు. స్ప్రింక్లర్లో ఉత్పన్నమయ్యే మృదువైన నీటి తుంపర వలన భూమిపై అధికంగా నీరు నిల్వ ఉండదు, మట్టి గడ్డకట్టదు. అవసరమైన నిష్పత్తిలో గాలి, నీరు భూమిలో ఉంటూ విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. తద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎగుడు దిగుడుగా ఉన్న నేలలను, నీటి వసతి కన్నా ఎత్తులో ఉన్న భూములను కూడా సాగు చేసుకోవచ్చు ఈ స్ప్రింక్లర్ల పద్ధతి వల్ల. నీరు తుంపర్లుగా పడుట వలన పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రత నుండి పంటలను కాపాడవచ్చు. స్ప్రింక్లర్ల వ్యవస్థ ఖర్చు వివరాలు ఈ విధంగా మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు తెలియజేస్తున్నారు. స్ప్రింక్లర్ వ్యవస్థను అమర్చేందుకు 1 ఎకరాకు సుమారు 5000 నుండి 5600, 2 ఎకరాలకు 6000 నుండి 7000, 3 ఎకరాలకు 9000 నుండి 10000, 4 ఎకరాలకు 11500 నుండి 12000 ఖర్చు అవుతుంది. స్ప్రింక్లర్ పైపుల సైజులను బట్టి ధరలలో కొద్ది మార్పులుండొచ్చు. 1 ఎకరానికి 23 మిల్లీమీటర్ల పైప్ సైజుకు 10,560 రూపాయలు, 75 మిల్లీమీటర్ల పైప్ సైజుకి 11,983 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఏ విధంగా ఈ స్ప్రింక్లర్ ద్వారా ఈ నీటిని నిర్వహించుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. స్ప్రింక్లర్లు పనిచేసేటప్పుడు కొన్ని సమయాలలో గొట్టాలలో పీడనం తగ్గిపోవడం జరగవచ్చు. కావున సక్షన్ పైపులో గాలి చొరబడ్డ, పంపు ఇంపేలర్లో ఫుట్ వాల్వ్ వద్ద చెత్త చేరడం, నీటి వనరులో నీటి మట్టం తగ్గడం వలన పీడనము సంభవించవచ్చు. పంపు లేదా మోటార్ బేరింగులు అరిగిపోయినప్పుడు, పంపింగ్ హెడ్ దాని డిజైన్ చేసిన ఎత్తు కంటే తక్కువగా ఉన్నప్పుడు మోటార్ వేడెక్కడము సంభవిస్తుంది. కనుక ఈ విషయంలో తగిన శ్రద్ధ వహించి స్ప్రింక్లర్లను మంచి సమర్థతతో పనిచేయించినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ స్ప్రింక్లర్ల వ్యవస్థ అంటే ఈ తుంపర్ల సేద్యం ద్వారా చక్కటి పంటలు, చక్కటి ఆదాయాన్ని పొందగలరని తెలియజేస్తున్నారు.

0: ప్రసార వివరాలు వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు ప్రసార వివరాలు వినండి. ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు. ముందుగా ఈనాటి మా సాయంత్ర ప్రసారంలో పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇంకుడు గుంతల నిర్మాణము మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమం, 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, 10 గంటలకు మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వారి కార్యక్రమం కిసాన్ శక్తికరణ్ వింటారు. 11:45 ప్రసార సమాప్తి ఉంటుంది. ఇక రేపటి మా కార్యక్రమ వివరాల్లో 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధలో జి దత్తాత్రేయ శర్మ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 7:15 ప్రభాత లహరి, 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8:00 డాక్టర్ సీను నాయక్ దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సిని రంజని, 9:00 హృదయ రాగాలు, 10:00 తెలుగు వివిధ భారతి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రాలు ప్రసారమవుతాయి. ఇక యథావిధిగా రాత్రి స్పాట్ లైట్, హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు ఉంటాయి. ఇది మా ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన

0: ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology oriented businesses, R&D and innovation oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్ పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: हम डट के काम करेंगे, लड़ेंगे और आगे बढ़ेंगे.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం అభివృద్ధి

0: కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్ 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, హీట్ FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వినండి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇంకుడు గుంతల నిర్మాణము మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం.

0: రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వినండి, ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్ భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు. మరి ఈ ఎండాకాలంలో వచ్చే వర్షాకాలానికి సామూహికంగా అందరూ చేపట్టవలసిన ఇంకుడు గుంతల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బాబు గారు.
1: నమస్కారం అండి శ్రోతలందరికీ.
0: శ్రీనివాస్ బాబు గారు, ప్రస్తుతానికి మనం ఎండాకాలంలో ఉన్నాము, మరి వచ్చే వర్షాకాలానికి మనం నీటిని పొదుపు చేసుకోవాలంటే ఈ వర్షపాతానికి అదేవిధంగా నేల రకాలకి ఎలాంటి సంబంధం ఉంది, మరి ఆ వివరాలు తెలియజేయండి.
1: శ్రోతలందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భూగర్భ జలాలను మనము కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి అని అంటే, దానికన్నా ముందు మనము మీరు అడిగిన ప్రశ్నలకు భాగంగా వర్షపాతమును సద్వినియోగము చేసుకోవాలంటే భూ ఉపరితలములో ఉన్న నేల యొక్క స్వభావమును చాలా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండు అనుసంధానము చేసుకుంటేనే మనము భూగర్భంలోకి భూగర్భ జలాలను పెంపొందించడానికి మనకు కొంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు. అది ఏ విధంగా అంటే, కొంచెం మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వర్షపాతము మనకు మన రాష్ట్రంలో దరిదాపుగా 940 mm ఒక సంవత్సరానికి పడుతుంది. అదే మన ఉత్తర తెలంగాణ ప్రాంతాలు మనం చూసుకుంటే 900 to 1100 mm దాకా పడుతుంది. అంటే కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర సరాసరి 940 ఉంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు కొంచెం అధిక మోతాదులో వర్షపాతము సంవత్సరానికి మనము పొందుకుంటూ ఉన్నాం. చాలా సంతోషమైనది. అంతేకాకుండా అది నార్మల్ వర్షపాతమే. కానీ గత 5, 6, 7 సంవత్సరాలలో మనకు పడిన వర్షపాతము మనం గమనిస్తే మినిమంలో 10 to 30-40% వరకు ఎక్సెస్ రెయిన్ఫాల్ మనము పొందుకున్నాం. ఇటువంటి ప్రభావము ద్వారా మనం పొందినా కానీ వర్షపాతము మనము పొందుకున్నాము. అంటే దీన్ని మనము ఏ విధంగా భద్రపరచుకోవాలి అన్న దాంట్లో, ఈ వర్షపాతము ఒక రోజుకు 20 mm పడితే ఒక రెయినీ డే అని మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ వర్షపాతము జూన్ 1 మొదలు పెట్టుకుంటే 31 వర్షపాత సంవత్సరము అని అంటున్నాం. 12 అందులో ఎక్కువగా మనము పొందేది సౌత్ వెస్ట్, మనము 80% పొందుకుంటాం. నార్త్ ఈస్ట్లో 13-15% మనం పొందుకుంటాం ఈ వర్షపాతం. ఈ సౌత్ వెస్ట్ మనకు జనరల్గా జూన్ 1 to 7 మాసాంతానికి, నార్త్ ఈస్ట్ 1 to 7 మాసాంతంలో మనము ఈ వర్షపాతము స్థిరంగా మనము అది పొందుతూ ఉన్నాం. ఈ వర్షపాతము వచ్చినప్పుడు మనము అది అధికముగా పడవచ్చు, లేకపోతే నార్మల్గా 20 mm అంటే ఆ రోజుకు అది ఇంకింపజేయడానికి సర్ఫేస్ రన్ ఆఫ్లో పోకుండా ఉండడానికైతే ఆ విధంగా పడితే బాగానే ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎప్పుడు రన్ ఆఫ్ ఎక్కువైతా ఉంది, నార్మల్గా పడ్డప్పుడు ఎంత భూగర్భం లేకపోతుంది, తక్కువగా పడ్డప్పుడు ఏం జరుగుతున్నది అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. వర్షం పడింది అని అంటేనే మనకు అది భూగర్భంలోకి వెళ్తుందా, మీరు క్షుణ్ణంగా గమనించండి. తక్కువ మోతాదులో వర్షం పడింది అంటే 10 mm పడింది ఒక రోజుకు అని అనుకుంటే అది సాయిల్ మాయిశ్చర్ అవ్వడానికి, ఎవాపరేషన్కి, ఆ చెట్లకు వాటికి మాత్రమే సరిపోతుంది. కానీ భూగర్భంలోకి వెళ్ళడానికి కొంత తక్కువ మోతాదు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే ఒకరోజు 20 mm రెయిన్ఫాల్ ఆ ప్రాంతంలో పడితే అది సాయిల్ మాయిశ్చర్ అవుతూ భూగర్భంలోనికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదే ఎక్కువగా 20 mm కన్నా అదే ఒకరోజుకు ఎక్కువగా పడితే భూగర్భంలోకి వెళ్ళడానికి సమంగా ఉండి ఎక్కువ పడిన మోతాదును ఆ యొక్క నేల స్వభావం ఆధారంగా ఉపరితలంలో నుండి రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిపోతా ఉంది. ఈ విధంగా మరి మనము దాన్ని అర్థం చేసుకోవాలి. లోపటికి అని అంటే భూగర్భంలోకి వెళ్ళడానికి మనకు ఒక మీడియా ఉంది, దాన్నే మనము ఉపరితల సాయిల్ అంటే మనము మట్టి అని అంటాం. మట్టి, ఆ మట్టి రకాలను మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుందాం. మనకు మూడు రకాలుగా అంటే దొడ్డు లెక్కలో నల్ల మట్టి, ఎర్రమట్టి, ఇసుక మట్టి, ఈ మూడు రకాలుగా మట్టిలు మనకు సర్ఫేస్లో మనకు కనపడతా ఉంటాయి. నల్ల మట్టిలో ఎక్కువ శాతముగా మనకు 8% మ్యాక్సిమం, అతి ఎక్కువగా పడిన వర్షపాతంలో ఎక్కువగా 8% మాత్రమే భూగర్భంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే 92% అది ఎవాపరేషను రన్ఆఫ్లో వెళ్ళిపోతుంది అని అర్థం. నల్ల మట్టి ప్రాంతాలలో భూగర్భ జల వినియోగదారులు అందరూ దీన్ని కొంచెం గమనిస్తే మనకు ముందు తరాలకు లేదా ముందుకు మనం ఏమి చేయాలి, ఎటువంటి ఆలోచనలు మనం సమాలోచన చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నది నా యొక్క ఉద్దేశం ఇంత విశదీకరించడానిలో. రెండవది ఎర్రమట్టి నేలలు. ఈ ఎర్రపు మట్టి నేలలలో ఇంకినడానికి మాత్రం అది 14% నుండి 15% వరకు భూగర్భంలోకి ఇంకడానికి అది అనుకూలంగా ఉన్న ప్రాంతము. మిగతాది 85% అది రన్ఆఫ్లో వెళ్ళిపోతుంది. అదే ఇసుక ప్రాంతంలో అయితే పడిన వర్షపాతంలో 20%, మిగతా 80% రన్ఆఫ్లో వెళ్ళిపోతాం. ఈ విధముగా మూడు రకాల మట్టి స్వభావాలను బట్టి 8% వరకు నల్ల మట్టి, 15% వరకు ఎరుపు మట్టి, 20% వరకు ఇసుక నేల ప్రాంతాలలో భూగర్భంలోకి పడిన వర్షము ఇంకుతుంది అన్నది శ్రోతలందరూ గమనించాలి. మిగిలిన వర్షపాతము అదంతా ఎవాపరేషను, రన్ఆఫ్ లేదా వేరే వేరే విధంగా అది డిస్ట్రిబ్యూషన్లో జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన నేల స్వభావమును వర్షపాతము ఇంటర్లింక్ అయి ఉంది. మనకు ఎక్కువగా పడే వర్షపాతమును మనము భూగర్భంలోకి వెళ్ళాలి అని అంటే ప్రత్యయన మార్గము ఏమీ లేదు. ఎందుకంటే మ్యాక్సిమంలో 20% మాత్రమే మనకు లోపలికి వెళ్తుంది, 80% ఎవాపరేషన్ అయిన 40% లాగా ఎవాపరేషన్ అయితే 40% ఎక్కువ పడినప్పుడు రన్ఆఫ్లో వెళ్ళిపోతా ఉంది. మీరు గమనించండి శ్రోతలారా, గత 4-5 సంవత్సరాలలో మనం గమనిస్తే అక్కడక్కడ ఒకటే రోజు కొంత సమయంలో అధిక మోతాదులో వర్షాన్ని మనము పొందుకుంటా ఉన్నాం. కట్టలు తెగిపోయే, చెరువులు తెగిపోయే, రోడ్లు తెగిపోయే వర్షపాతము ఒకటే రోజు అనుభవించి చాలా నష్టము పొంది ఉన్నాం. ఇటువంటి వాటికి మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలా అన్న దాంట్లోనే ఈ వర్షపాతమును, ఆ యొక్క నేల స్వభావమును మనము గమనించుకొని ఈ రెండింటినీ అనుసంధానం చేసుకొని మనము ముందుకు వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నది నా యొక్క ఆలోచన మీతో సమంగా పంచుకుంటా ఉన్నాను.
0: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు అన్నట్టుగా నీల స్వభావాన్ని బట్టి మనకు భూగర్భ జలాలు పెంపొందించే ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు కదండి, మరి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఏ సమయం అనువైనదండి? మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: ఇప్పుడు ఇంకుడు గుంతలు అని అన్నాం. ఇప్పటిదాకా మనకు న్యాచురల్గా భూగర్భంలోకి వెళ్ళే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనము చూసాము. ఇప్పుడు ఆ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఏదైతే మనకు పడింది, అది మనం 80% 40% రన్ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంది అని అనుకున్నామో, ఆ 40% మనము ఆర్టిఫిషియల్గా కొన్ని నిర్మాణాలు చేపట్టి రన్ఆఫ్ను అరికట్టి అది ఒకదా ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంలోకి వెళ్లకుండా చేయడమే మనము ఆర్టిఫిషియల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను, అంటే వర్షపు నీటిని భూగర్భంలోనికి ఇంకింపజేయడానికి అదే ప్రాంతంలో మనము కొన్ని నిర్మాణాలు చేపట్టుకున్నదానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను మనం కట్టుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని అని అంటే అన్ని ఉపయోగాలు మన ముందున్నాయి. ఆ ఉపయోగాలను మనం పొందాలి అని అంటే తప్పనిసరిగా మనము ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్కి వెళ్ళాలి. మనకు భవిష్యత్తు అంతా వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. అర్థం చేసుకోండి, వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. మనకు ఈ భవిష్యత్తుకు పునాది మెట్టులు, ఈ వర్షపు నీటి ఇంకుడు గుంతలు అంటున్నాం కాబట్టి ఈ వర్షపు నీటి యొక్క ఇంకుడు గుంతలను ఎక్సెస్ పోతున్నదని అంటున్నాము, వాటిని హార్వెస్ట్ చేసుకోవడం అంటే ఇంకింపజేయడానికి మనము సకల ప్రయత్నాలు చేయాలి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ఇంకుడు గుంతలు అనేది ఒక్కొక్క దాని గురించి మనము సవివరంగా వెళ్తే హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర.

0: ఒక వ్యక్తి తన ఇంటిలో, ఒక రైతు తన పొలంలో, ఒక కమ్యూనిటీ ఆ గ్రామంలో, లేదా ఒక పెద్ద సంస్థ ఆ ఆర్గనైజేషన్ మొత్తంలో, ఈ విధముగా ఒక్కొక్క స్టేజీకి ఒక్కొక్క ఏరియాను బట్టేసి ఒక ఇంటి యజమానికి దాదాపుగా 400, 300, 500 గజాల వరకే ఆయన తాను ఒక భూ ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక రైతు అయితే 2, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల దాకా ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక సంస్థ అయితే 50 ఎకరాలు, 100 ఎకరాలలో ఇండస్ట్రీ అయినా కానీ ఆ సంస్థ అయినా పెట్టి అట్లా ఉంటుంది. ఈ విధమై ఉన్న ప్రాంతాలలో మనము ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క నిర్మాణాలు చేపట్టాలి. మొదటగా ఒక ఇంటి యజమాని సంగతి మనము పరిగణలోకి తీసుకుంటే ఆయన ఇంకుడుగుంత రెండు రకాలుగా చేసుకోవచ్చు. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, అంటే ఇంటి పైకప్పులో పడ్డ వర్షపు నీటిని దాన్ని కిందికి మళ్లించుకొని ఒక ప్రాంతానికి మళ్లించుకొని ఇంకింపజేయడం ఒకటి. ఆయన ఇంటి వినియోగానికి ఉపయోగించిన నీటిని సోక్ పిట్టు ద్వారా భూగర్భంలోకి మళ్లించడము ఒకటి. సోక్ పిట్టు ఆ ఇంటి యజమాని నిర్మించుకుంటే మంచిది, రెండు రకాలుగా అది ఉపయోగపడుతుంది. మలినమైన నీరు బయటికి వెళ్ళి బయట డ్రైన్లో నుండి ఇదంతా మనకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఆ మలినమైన నీటిని బయటికి పంపకుండా మన ఇంటిలోనే ఒక సోక్ పిట్ లాగా ఒక చిన్న తొట్టిలోకి దాన్ని ప్రవహింపజేసేలాగా మార్చుకొని అది మలినమంతా కింద సెటిల్ అయినప్పుడు దాన్ని ఆ యొక్క తోటలోకి వేసుకోవడానికి పనికొస్తుంది. ఆ నీళ్లు భూగర్భంలోకి తేటగా అయిన తర్వాత, భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా అది భూగర్భంలో ఒక ఫిల్టర్ మీడియా ద్వారా అది భూగర్భ జలాలు పెంపొందించడానికి దోహదపడుతుంది, చాలా మంచిది అన్నది ఒకటి. అదే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే ఇంటి పైకప్పు మీద పడిన వర్షపు నీటిని మనము ఒక పైపు ద్వారా హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మించుకొని ఒక దగ్గర, ఆ నిర్మాణము కూడా హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్కి ఏదో ఎంతో ఖర్చు అవుతుంది అని ఏం లేదు. మనకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న నిర్మాణంలో మనం 3x3 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల 2 మీటర్ల వెడల్పుతోటి ఒక 2 మీటర్ల 3 మీటర్లు 2 మీటర్లు తన శక్తి కొలది లోతు తవ్వి లోపల 50% వరకు పెద్ద పెద్ద గులకరాళ్ళు, 40 mm కంకర, దాని తర్వాత 20 mm కంకర, తర్వాత బటానా శాండ్ వేసుకొని ఆ ఫిల్టర్ మీడియాను తయారు చేసుకొని వచ్చిన వర్షపు నీటిని, రూఫ్ టాప్ మీద పడిన మొత్తం నీటిని ఈ యొక్క ఇంకుడుగుంతలోకి ప్రవహింపజేయడానికి ఒక గొట్టము ద్వారా తీసుకొని వస్తే అది ఆ జాలి ద్వారా లోపలికి వెళ్ళి ఆ యొక్క బటానా శాండ్ నుండి 20 mm 40 mm కింద పేబుల్స్ ద్వారా లోపలికి వెళ్ళేసి భూగర్భంలోకి వెళ్ళి వర్షపు నీరు చాలా శుద్ధమైన జలము. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అటు మలినమైన నీరు కాకపోయినా లేకపోతే ఎక్కువగా హై డెన్సిటీ ఉన్న మినరల్స్ ఉన్న వాటర్లో కలిసి అది డైల్యూట్ అయ్యి శుద్ధ జలంగా మారడానికి ఈ ప్రక్రియ ద్వారా చాలా క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. అంటే ఒక 200 గజాలు ఉన్న ఒక ఇంటి యజమాని తను సోపిట్టు నిర్మాణం చేసుకోవచ్చు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సామూహికంగా నిర్మాణాలు చేపట్టితే ఆ ప్రాంతంలో ఎన్నటికి యొక్క నీటి యొక్క ఎద్దడి ఏర్పడదు. కొంత వర్షపాతము తగ్గినా కానీ మన ఉన్న భూగర్భ జలాలు మనము పెంపొందించిన దానిలో మనం వాడుకోవడానికి ఇటువంటి సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నది మీరు తెలుసుకోవాలని నేను ఒక విన్నవించుకుంటా. అదేవిధంగా రైతు సహోదరులైతే ఆ యొక్క పొలంలో 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం ఉన్నా కానీ కొంత భాగము రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేయడానికి మనము ఒక గుంతలాగా నిర్మాణం చేసుకోవచ్చు. దీంట్లో దాన్ని మనము ఫామ్ పాండ్ అంటాం. ఫామ్ పాండ్ 2-3 రకాలుగా మనం నిర్మాణం చేసుకోవచ్చు. 3 మీటర్ల లోతులో కూడా మనము స్టెప్ లాగా పిట్టు తయారు చేసుకోవచ్చు, స్లోప్లో ఉన్నట్టుగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా పశువులు ఏమైనా ఇబ్బంది పడతాయనుకున్నప్పుడు మనము ఒక స్లోప్, అంటే ఏటవాలుగా ఫామ్ పాండ్ నిర్మాణం చేసుకోవచ్చు. ఏటవాలు అంటే అదరెండు మాత్రము కొంచెం లోతుగా ఉండేటట్టుగా అది స్లోపుగా పైకి వచ్చి బర్రెలు ఏమైనా గేదెలు అటువంటి పశువులు బయటికి రావడానికి కూడా వీలుగా ఎక్కడానికి అటువంటి నిర్మాణం చేసుకోవచ్చు. లేదా ఎక్కువగా వాటర్ ఇక్కడ వస్తుంది అన్నప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంట, అదో ఫామ్ పాండ్ పాండ్ టైప్ ఉంటుంది, ఇదో పిట్ టైప్ ఉంటుంది, ఇదో గుంతలాగా స్టెప్ 3 మీటర్ల లోతులోగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు 3 మీటర్లు అంటున్నామని అంటే కనీసం ఒక 10 అడుగులు నింటే అడుగున మనకి ఎరుపు మట్టి వచ్చిన తర్వాత అక్కడ నుండి మనకు లోపలికి వర్షపు నీరు రేడియల్గా ప్రవహించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంత లోతులోకి మనం వెళ్తూ ఉన్నాము. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు, స్టెప్ వైజ్గా రెక్టాంగిల్ అయినా కానీ రౌండ్ కానీ నిర్మాణం చేసుకుంటే వచ్చిన వర్షపు నీరు ఈ విధమైన చిన్న చిన్న మినీ పిట్స్, ఫామ్ పాండ్స్, మినీ ట్యాంక్స్, ట్యాంకులు కూడా మనము నిర్మాణం చేసుకోవచ్చు. మనకు ఏరియా ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నింది అనుకుంటే 10% మనము హార్వెస్టింగ్ వర్షపు నీరుని ఇంకింపజేయడానికి డెడికేషన్ చేసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో ఏటవాలు ఒక మూలకు దాన్ని పర్కులేషన్ పిట్టును మనం నిర్మాణం చేసుకొని ఈ యొక్క వర్షపు నీటిని అక్కడ మన ప్రాంతంలోనే, ఇవన్నీ ఎందుకు మనము అవసరము అని అనుకుంటున్నామంటే ఎక్కువ వర్షపాతము మన ప్రాంతంలో పడి అది వేరే ప్రాంతానికి పయనమైపోతూ ఉన్నది కాబట్టి ఈ విధమైన రన్ఆఫ్ను మనం అరికట్టి నందువలన మనకు భూగర్భంలోని నీటి శాతమే కాదు ఇంకొక ఉపయోగములు కూడా ఉంటుంది. ఆ ఉపయోగాలు ఏమి అని అంటే ఈ సాయిల్ ఎరోజన్ అనేది మనకు అరికట్టవచ్చు, వాటర్ యొక్క పొల్యూషన్ కూడా మనము కొంతవరకు దాన్ని నివారించవచ్చు. ఈ రోడ్స్ అయినా కానీ లేకపోతే మన ప్రాంతంలో ఆ యొక్క చెట్లున్నా కానీ ఫ్లడ్డింగ్ వచ్చేసి కొట్టుకుపోకుండా మనము నివారించవచ్చు. అంటే ఈ రన్ఆఫ్ను ఎక్కడిదక్కడ మనము అరెస్ట్ చేసి భూగర్భంలోకి ఇంకింపజేసుకుని ఉంటే ఫ్లడ్ అనేది చాలా తక్కువైపోతుంది. ఆకస్మిక వర్షాలు వచ్చినా కానీ ఇటువంటి గుంతలు ఈ యొక్క ఎండాకాలంలోనే మనము గత సంవత్సరంలో పడిన వర్షపాతాన్ని మనము పరిగణలోకి తీసుకొని ఏ మాసంలో ఏ సమయంలో ఎక్కువ వర్షపాతము పడుతుంది అని అంటే వర్షాకాలంలోనే కాబట్టి ఈ జూలై జూన్ మాసం నుండి అక్టోబర్ వరకు దాకా ఎక్కువ వర్షపాతం పడతాయి, 80% పడుతుందని ఇందాకనే మనము తెలుసుకున్నాం. ఈ సమయ కాలంలోనే మనకు నిర్మాణాలు ఇప్పుడు చేసుకుంటే అనువైన సమయం ఇది ఎండాకాలము. మే మాసంలో ఉన్నాము, జూన్ దాకా మనకు వర్షాలు పడడానికి కొంత లేట్ అయినా కానీ మనము ఇటువంటి స్ట్రక్చర్స్ మనం నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో మనకు పడే వర్షాన్ని మనము మన యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయడానికి చాలా దోహదపడుతుంది. దానివల్ల లాభాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఈ వర్షపాతము 2 రకాలుగా మనకు ఉంటుంది. ఇందాక మనము మాట్లాడుకున్నట్టు న్యాచురల్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఆ యొక్క మట్టి స్వభావాన్ని బట్టి అవే భూగర్భంలోకి వెళ్తాయి. రెండవది ఆర్టిఫిషియల్, మనం ఇప్పుడు ఏవైతే ఇంకుడు గుంతలు అని మనం అనుకున్నామో ఇవి ఆర్టిఫిషియల్గా పడిన వర్షపాతాన్ని మనము రన్ఆఫ్లో వెళ్లకుండా మనమే మన ప్రాంతంలో అరికడితే లాభాల కూడా గురించి మనము ఎంతో నేర్చుకున్నాం. అంతేకాదు ఈ యొక్క వర్షపాతాన్ని మనము రకరకాల ప్రాంతాలుగా మనము గమనించుకున్నాం. దాంట్లో ఎక్కువగా ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ అర్బన్ ఏరియాలలో, అదే వ్యవసాయ ప్రాంతాలలో అయితే అంటే రైతు సోదరులు అయితే ఈ ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటారు. ఈ ఎక్కువ శాతంలో మనకు రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నవాళ్ళు, స్కూల్స్ కాలేజెస్ ఉన్నవాళ్ళు, అర్బన్ ఏరియాలలో అపార్ట్మెంట్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వాళ్ళు, గవర్నమెంట్ బిల్డింగ్స్, వీరికి కొంత రూఫ్లో ఎక్కువ శాతము మనకు వర్షం పడుతుంది. మన యొక్క ఇంటి మేడ మీద అంటాం కదా, అటువంటి ప్రాంతాలలో ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, మిల్స్, అంతేకాదు ఈ ఐటీ పార్క్స్, హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియము, ఇటువంటి స్ట్రక్చర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అర్బన్ ఏరియాలలో ఈ యొక్క వాటర్ వేస్టేజ్ని మనము కొంతవరకు పొదుపుగా వాడుకుంటూ ఆర్టిఫిషియల్గా నిర్మాణాలు చేపట్టవలసిన హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను కరెక్ట్గా అనువైన సమయము ఇదే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా తమ వంతు సహకారం అందిస్తూ వచ్చే వర్షపాతము ఈ భూగర్భంలోకి వెళ్ళడానికి 100% ఈ విధంగా ఇటువంటి స్ట్రక్చర్ కట్టుకొని 2-3 సంవత్సరాలు మనము ఆ యొక్క వర్షాన్ని రన్ఆఫ్లో వెళ్లకుండా సోప్ పిట్ ద్వారా మన ఇంట్లో మలినమైన వాటర్ డ్రైన్లో వెళ్లకుండా మనం ఇగిన భద్రపరచుకొని ప్రతి నీటి బొట్టును మనము హార్వెస్ట్ చేసుకుంటే ప్రస్తుతం ఉన్న నిజామాబాద్లో 12 మీటర్లు ఉన్న నీటి మట్టాలు ఎండాకాలంలో 12 మీటర్ల దాకా వచ్చింది. ఇది మనకు 6 మీటర్ల వరకు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 6 మీటర్లు వచ్చిందంటే మనము 6 మీటర్ల వాటర్ లెవెల్ని ఇంప్రూవ్ చేసిన వారు వారమైతము. భవిష్యత్తులో మనకు ఎటువంటి ఇబ్బందులు వర్షాభావ పరిస్థితులు ఉన్నా వచ్చినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతాం. ఎప్పుడు ప్రతి ఒక్కరూ ఇటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ మన ప్రాంతం నుండి మన ఇంటి నుండి పక్కింటికి వెళ్లకుండా మన ఇంట్లోనే మనము డైరెక్ట్గా కానీ అంటే డైరెక్ట్ అంటే వచ్చిన వర్షపాతంని మన ఒక స్ట్రక్చర్లో భద్రపరచుకోవడం ఉంటుంది, లేకపోతే హార్వెస్టింగ్ ఉంటుంది, లోపలికి భూమిలోకి ఇంకింపజేయడానికైనా ఉంటుంది. ఈ విధమైన చర్యలు చేపడితే భవిష్యత్తు మనకు చాలా వర్షాభావ పరిస్థితుల్లో కూడా మనము ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది అనేదని విన్నవించుకుంటూ అందరూ ఇందులో సహకరించి తమ వంతు కృషిగా ఈ ఎండాకాలంలో హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ రైతు సోదరులు అర్బన్ ఏరియాలలో అందరూ నిర్మాణం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ భూగర్భ జల శాఖ తరఫు నుండి విన్నవించుకుంటున్నాను.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు చెప్పిన అంశాలని, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతని, అదేవిధంగా నిర్మించుకోవాల్సిన సమయాన్ని రైతు సోదరులు, అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి ఎట్లాంటి సహకారం ఉందండి?
0: చాలా మంచిగా అడిగారండి. ఇది మన సామాన్యులే కాదు, ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ యొక్క ఇంకుడు గుంతల నిర్మాణానికైనా కానీ అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో కానీ మనకు చాలా సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పల్లెల్లో అంటే ఒక గ్రామంలో ఒక సామాన్య రైతైనా కానీ వారు తమ పొలంలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క భూమిని సర్వే నెంబర్ తోటి ఆ కన్సర్న్డ్ పంచాయత్ సెక్రటరీకి వెళ్తే తను టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి ఆ శాఖ డిఆర్డిఏ శాఖ ద్వారా సంబంధిత అప్రూవల్ తీసుకొని మరుసటి 2-3 రోజులలోనే ఈ ప్రక్రియ తొందరగా వాళ్ళు ఇచ్చేసుకొని ఈ ఎండాకాలంలోనే వారికి తను పొలంలో ఎటువంటి స్ట్రక్చర్ కావాలని టెక్నికల్గా వాళ్ళు అసెస్ చేసి అది ఫామ్ పాండ్ అయినా కానీ లేకపోతే మినీ పర్కులేషన్ ట్యాంక్ అయినా కానీ లేకపోతే అటువంటి కట్టడానికి అనువైన ప్రాంతాన్ని వాళ్ళు చూజ్ చేసి రైతు సోదరులు మీరు ఎంత స్థలంలో ఎక్కడ ప్రాంతంలో మీరు సర్వే నంబర్లో ఎక్కడని మీరు ఒక మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినా కానీ ఎన్ఆర్ఈజిఎస్ పథకము ద్వారా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహకంగా ఇవన్నీ హార్వెస్టింగ్కు ముందుకెళ్తా ఉన్నది కాబట్టి మీరు మీ యొక్క ప్రాంతంలో పొలంలో 2 ఎకరాలు ఉంది, దాంట్లో ఒక హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టాలని ఒక చిన్న దరఖాస్తు చేసుకుంటే మీకు కంపల్సరీగా వాళ్ళు చాలా సహాయం చేస్తారు. మీకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంది అనుకో 12x12 మీటర్ల వరకైనా చేస్తారు, 20 మీటర్ల నుండి 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, ఇటువంటి పెద్ద స్ట్రక్చర్లు అయినా కానీ చేస్తారు, మినీ పిట్స్ అయినా చేస్తారు, మినీ ఫామ్ పాండ్స్ అయినా చేస్తారు, పర్కులేషన్ ట్యాంక్స్ అయినా చేస్తారు. మీరు కొంతవరకు ముందుకు వచ్చేసి మేము మా పొలంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కు మేము ఒక కొంత స్థలం కేటాయించాము అందులో కట్టండి అని అంటే వాళ్ళే వచ్చి టెక్నికల్ అసిస్టెంట్స్ వచ్చి ఎన్ఆర్ఈఎస్ పథకం ద్వారా డిఆర్డిఏ ఆర్గనైజేషన్ అనేది ఉంది మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ద్వారా వాళ్ళు ఇటువంటి సహాయం మనకు అందిస్తారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకం వినియోగించుకొని ఈ ఎండాకాలంలోనే మీరు తమ యొక్క గ్రామంలోని పంచాయత్ సెక్రటరీని కానీ టెక్నికల్ అసిస్టెంట్ని సంప్రదిస్తే మీకు తప్పనిసరిగా వారికి 100%కి 100% మీకు సహాయం అందిస్తారు. వారే పథకము యొక్క మనుషులను కేటాయించి వారే యొక్క స్ట్రక్చర్లు నిర్మాణం చేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సర్వే నంబరు మీరు ఒక చిన్న దరఖాస్తు ద్వారా వారికి తెలియపరుస్తే పంచాయత్ సెక్రటరీలో మీకు సహాయం చేస్తారన్నది తెలియజేస్తా ఉన్నాను. ఇంకా సంతోషకరంగా చెప్పవలసింది ఏంటంటే ఇందులో రైతు సోదరులైనా కానీ ఎవరు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మేము అంగీకారము తెలుపుతున్నాము మా పొలంలో హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణం కొరకు అని మీరు ఒక చిన్న దరఖాస్తు ఆ సర్వే నంబరు పట్టా పాస్ పుస్తకం మీరు ఇస్తే ఆ పంచాయతీ సెక్రటరీ ఎటువంటి రుసుము లేకుండా తను మీ యొక్క దరఖాస్తును స్వీకరించి ఉచితంగానే తను ఆ యొక్క నిర్మాణం చేపడతారన్నది నేను ఈ పథకం ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మరి రైతు సోదరులు అందరూ వినియోగించుకుంటారని ఆశిద్దామండి. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యల గురించి రైతు సోదరులకు, అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులకు అందరికీ మంచి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: అందరికీ ధన్యవాదములు.
1: ఇంతవరకు మీరు ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు.

0: గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 4 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొని వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుంచి 43% మరియు మధ్యాహ్నం 16 నుంచి 35% మధ్య ఉండవచ్చు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన జిల్లాలో ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
1: చెట్టులో నా స్నేహం ఉంది, చెట్టులో నా ప్రేమ ఉంది, చెట్టు

వద్దు, అక్రమంగా నరికి వేస్తే అడ్డు నిలిచి ఎదురించాలి. మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతి

పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.

0: వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించం. కానీ ఇందుకలదు అందలేదన్న సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక ఊసర వెళ్ళి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే. ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్కి సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి 1986లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
1: ఏపీ కాస్ట్లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
2: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
1: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
2: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ రెండు ప్లేసెస్లో కన్సర్న్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి. ఎవరికైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ లేకపోతే సైన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ కానీ అటువంటిది ఉంటే కనుక ఈ స్టేట్ ఆఫీసెస్ని అప్రోచ్ అవ్వచ్చండి. అలాగే ఈమెయిల్ కూడా ఒకటి ఉందండి, ఏపీ కాస్ట్ అఫీషియల్ @gmail.com అనేది ఉంటుందండి. ఆ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా మాత్రం ఒక రోజులో వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ వాళ్ళకి అందేటట్టుగా ఉండేటట్టు మన ఆఫీస్ నుంచి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామండి.
1: ఏపీ కాస్ట్ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో?
2: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం చాలా యాక్టివిటీస్లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
1: స్టూడెంట్స్ వరకు మన కరికులంలో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు, కామన్ పీపుల్ సైన్స్కి ఎందుకు తెలుసుకో ఉండాలి ఏం చెప్తారు?
2: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ గురించి ఒక 6th క్లాస్ నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వేరియస్ సినారియోస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తాం, మనకు ఒక వర్షం పడడం కానీ, ఒక తుఫాన్ రావడం కానీ, లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ, వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
1: అయితే సార్, మీరు ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్. విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ ని. అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి, విద్యార్థి వైపు నుంచి చూస్తే అతను క్యూరియాసిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటిని ఎలా చూడాలి ఒక ప్రొఫెసర్ గా? ఆ స్టూడెంట్ అడిగే క్వశ్చన్ అది కొన్నిసార్లు మనకు తుంటరి క్వశ్చన్ గా అనిపించవచ్చు, అలాగే ఆ స్టూడెంట్ కి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ఎలా టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా చెప్పాలి, అలాగే స్టూడెంట్స్

0: ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
1: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈ రోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చు అండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలామంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు. దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశము ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
0: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ట్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం ఉంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
1: ఖచ్చితంగా అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డిఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీస్, నియర్ బై యూనివర్సిటీస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో, అది వర్క్షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనం అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్, వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరే ఆర్గనైజేషన్స్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్తో కూడా అసోసియేట్ అయ్యి వేరే యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో. మన ఏపీ కాస్ట్లో ఇప్పుడు ఐడెంటిఫైడ్గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 to 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ ఛార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు ద నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో, సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేస్ మండల్ స్కూల్స్తో కానీ వేరేస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 to 5 స్కూల్స్లో మన తరఫున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్కి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టంలో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని వేరే స్కూల్స్కి ప్రమోట్ చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇటువంటి వాటన్నిట్లో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
0: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
1: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ, లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ళ ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ పేటెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి
0: సార్. అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
1: రీసెంట్గా ఆవిష్కార్ అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్, థీఫ్ థెఫ్ట్ అటువంటివి జరిగేదానికి కానీ, పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్

0: ఇస్రో అవ్వచ్చు, లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజన్స్లో అవ్వచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
1: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ముందుగా వినండి. శ్రీమత్ విరాట్ ప్రోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడికల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్య, లత తదితరులు.

పది కుటుంబంలో కాపురం చేయక పేరు పడుటకు దాను వెదికే.

0: డాక్టర్ ఏ వనిత.
1: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
1: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ శీను నాయక్ డెంటల్ ఆసుపత్రి ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో ఎత్తుపళ్ళు, వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంటు, ఇంకా ఇంప్లాంటేషన్ గురించి ప్రముఖ దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శీను నాయక్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వినండి నిండు హృదయాలు చిత్రం నుంచి ఈ పాటను కోరిన శ్రోతలు కోరుట్ల రామ్నగర్ జగిత్యాల జిల్లా నుంచి బింగి గణేష్, రజని, బింగి కీర్తన, బింగి విష్ణువర్ధన్, బింగి హర్షవర్ధన్, బింగి సల్మానా, రమణ, రమ్య, త్రివేణి, రాహుల్, డాక్టర్ భాగ్యవీర్, నాగమణి, సంధ్యారాణి, బలివేణి, భూదేవి తదితరులు.

తర్వాత పాట ప్రేమ మందిరం చిత్రం నుంచి. ఈ పాటను కోరిన వారు చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత.

భూ కైలాస్ చిత్రం నుంచి కోరుతున్నవారు బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు తదితరులు.

0: అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరే కార్యక్రమం విన్నారు. మరికొన్ని పాటలు రాత్రి 10 గంటలకు వినవచ్చు. శ్రోతలు, మీరు కూడా మీ ఇష్టమైన పాటలు వినాలనుకుంటే అభిరుచి కెరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ 503-001 ఈ చిరునామాకు మీరు ఇష్టమైన పాట, సినిమా పేరు, మీ యొక్క వివరాలు రాస్తే మేము మీ పాట వినిపించగలుగుతాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తోంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఇప్పుడు వినండి జానపద గీయం.

0: మాటతోని నేను బుద్ధి మాట చెప్పబోతే,
1: పెద్ద మనసుతోటి నేను బుద్ధి మాట చెప్పబోతే,
0: పెద్ద మాటతోని నేను బుద్ధి మాట చెప్పబోతే,
1: ప్రాణమున్న నాడే నన్ను పాడిగడి తినంటవురా ఇల్లరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

కంఠమెంత మధురమే లక్ష్మమ్మ మంజయక్కి కేక పెడితే కంచ మేకలు చుట్టూ జారి ఈ అల్లరికి ఆలేక దూడ పొలలకొచ్చి ఒదిగిపోతాయి వాలిపోయిన

కంఠమెంత మధురవే లచ్చుమమ్మా, మీ కంఠమెంత మధురవే లచ్చుమమ్మా. ఆకుదంపి అలముదంపి మేకలకు నువ్వు మేపుకొస్తే దున్నిన దుక్కుల్లోన దుసర తీగల పాన్పు పైన

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.

మేము మా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళం, వాళ్ళు చెప్పినట్లు నడుచుకునేవాళ్ళం. అందుకే మేము సుఖంగా బతుకుతున్నాం. ఈ పిల్లలు ఎవరి మాట వినరు, తల్లిదండ్రులైన మా మాట కూడా వినడం లేదు. భవిష్యత్తులో ఎలా బతుకుతారో ఏంటో అని వారి బాధను ఇతరుల ముందు వ్యక్తం చేస్తూ ఉంటారు ఈనాటి యువకులైన తల్లిదండ్రులు. నిజంగానే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండానే నిర్లక్ష్యంగా పెరుగుతున్నారా? పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినడం లేదు? పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే మనం ఏం చేయాలి? ఈ విషయాలపై అవగాహన కోసం వినండి ఈ కార్యక్రమాన్ని చివరి వరకు.

పిల్లలు ఏదో విషయం చెప్పాలని ఎంతో ఆసక్తితో మనకు దగ్గరగా వస్తారు. చాలామంది పెద్దలు విసుగుతో వారిని తిరస్కరించడం వారికి మన మీద గౌరవాన్ని లేకుండా చేస్తుంది. వారు ఏది చెప్పినా ఓపికగా ప్రశాంతంగా వినడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఫలితంగా వారు కూడా మనం చెప్పింది శ్రద్ధగా వింటారు, విన్నది విధిగా ఆచరిస్తారు. మన పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో మనం వారితో అలా ప్రవర్తించాలి. వారు మరిచిపోయి చెబుతున్న విషయమే చాలాసార్లు చెప్పిన విషయమే అయినా మళ్ళీ ఎందుకు చెబుతున్నామని అనకుండా వాళ్ళ స్థాయికి దిగి వింటే నిజంగా వాళ్ళు ఆ విషయమే మళ్ళీ చెబుతున్నారా లేదంటే దానికి మరేదైనా జోడించారా అనేది వారి సమస్య ఏంటో మనకప్పుడు పూర్తిగా అర్థమవుతుంది.

పిల్లల మీద మనకు ఎంతో మక్కువ. వారికి చిన్న దెబ్బ తగిలితే మనం బాధపడతాం, వారు దారి తప్పుతారేమో అన్న భయం మనలో ఎప్పుడూ ఉంటుంది. అది వారు చిన్నవాళ్ళైనా ఎదిగిన పిల్లలైనా వారు చేసే ప్రతి పనిలో మనం తలదూరిస్తే అది వారిని అనుమానిస్తున్నట్టు అవమానిస్తున్నట్టుగా వారికి అనిపిస్తుంది. వారి స్నేహితుల ముందు వారికి చిన్నచూపుగా ఉంటుంది. పిల్లలకి వారి పనిలో స్వేచ్ఛనిస్తూ వారు సొంతంగా జీవించే విధానాన్ని వారికి నేర్పించాలి. ఎందుకంటే ఎప్పుడు మనం వారితో ఉండం కదా, వారిని గమనిస్తున్నట్లు వారికి తెలియకుండా వారి పనులను గమనించాలి. ఒకవేళ వారి పనిలో తప్పును గమనిస్తే వెంటనే బాహాటంగా పెద్ద నోరు చేసుకుని అరవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తప్పు జరిగిపోయింది, దాన్ని సరిచేయడం ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి మరో సమయం చూసుకుని వారు చేసిన పని వల్ల ఎంత కష్టమో నష్టమో జరిగిందో వివరిస్తూ ఎలా చేస్తే దానివల్ల లాభము ఆనందము కలుగుతాయో చెప్పాలి. వారి ఆలోచనలకు రూపం ఇవ్వాలి, వారిని ప్రోత్సహించాలి. వారు చెప్పింది విని వారి ఆలోచనలను గౌరవిస్తూ వాటిని ఇంకా గొప్పగా ఎలా చేయొచ్చో వారికి వివరించి చెప్పాలి. వస్తువులను పాడు చేయకుండా ఎంత చక్కగా ఆ పనిని చేయవచ్చో చేసి చూపించాలి.

चरम

పిల్లలకి బుద్ధి చెప్పేటప్పుడు విషయం ఎంత మాట్లాడాలో ముందుగానే ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి మాట్లాడడం వలన విషయాన్ని ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. లేదంటే అంతా మాట్లాడేశాక నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అని అనుకోకూడదు. మనం ఎలా మాట్లాడాలంటే మనం మాట్లాడింది విన్న తర్వాత వారికి ఇదే సరైన మార్గం, ఇంతకంటే మరో దారి లేదు అని అనిపించాలి. అది వారు ఆచరించాలి, దాని ఫలితాన్ని కూడా పొందాలి. తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారంత వారుగా వచ్చి మనల్ని సలహా అడిగేలా ఉండాలి. మనం చెబుతున్నప్పుడు వారికి బోర్ అనిపించకూడదు. అవసరం అనుకుంటే మన జీవితంలో నేర్చుకున్న విషయాలు చెప్పవచ్చు, కానీ అలా చెబుతున్నప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఏం చెప్పారో ఎంత చెప్పాలో మర్చిపోయి మరో విషయం చెప్పే ప్రమాదం ఉంది. అందుకని సహజమైన గొంతుతో వారిలో ఒక్కరిగా మాట్లాడాలి. మన వాక్కులో అధికారానికి బదులుగా అభిమానం కలిగించాలి.

మరి మా పిల్లలు పెద్దవాళ్ళండి, టీనేజ్లో ఉన్నారు, అడోలసెన్స్. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి ఈ పాట తర్వాత?

కౌమార దశ, అడోలసెన్స్, దీన్నే టీనేజ్ అంటారు. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు శారీరకంగా, మానసికంగా కన్ఫ్యూజన్లో ఉంటారు. ప్రతిదానికి విసుగు చెందడం, ఏది పూర్తిగా అర్థమవ్వక సరైన నిర్ణయాలను తీసుకోలేక, ఎవరితోనూ విషయాలను పంచుకోలేక సతమతమవుతూ ఉంటారు. వీరు బాహ్య విషయాల పట్ల తేలికగా ఆకర్షితులవుతారు. మనం చెప్పే విషయాలు వారికి కష్టంగా, చేదుగా అనిపిస్తాయి. బయట ఉన్న ప్రచార సాధనాలు, సినిమాలు జీవితంలో డబ్బు సంపాదించడం ఒక్కటే ప్రధానంగా చూపిస్తున్నాయి. మనం పిల్లల్ని చదువుకోమని, చదువుకుంటే సుఖపడతారని చెప్తాం. మనం ఎంత చెప్పినా బయట ప్రపంచం చేస్తున్న ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదే పిల్లలకి నిజమని అనిపిస్తుంది. అందుకే మనం వారికి చెప్పేప్పుడు ప్రయోగాత్మకంగా, అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అప్పుడు వారు మనల్ని నమ్ముతారు, మన మాట తప్పక వింటారు.

పిల్లలు ఎప్పుడు నాయకులుగా అంటే లీడర్లుగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే నాయకులకే అందరూ విలువనిస్తారు, వారికి చాలామంది అనుచరులు కూడా ఉంటారు. వారందరూ ఆ నాయకులు చెప్పిన విషయాలనే పాటిస్తూ ఉంటారు. అందుకే నాయకుడు సమాజంలో తెలివైన వ్యక్తిగా పిల్లలు నమ్ముతారు. నాయకత్వం వారిని ఆకర్షిస్తుంది, వారు నాయకులుగా అవ్వాలనుకుంటారు. అంతేకాకుండా వారు అందరిలో ప్రత్యేకంగా గుర్తించబడాలని కోరుకుంటారు, దానికోసం ప్రయత్నిస్తారు. మనం అది గుర్తించి వారిలోని ప్రత్యేకతను విశేషంగా ప్రోత్సహిస్తూ ప్రేరణనివ్వాలి. కానీ వారు చెడు నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా అనిపిస్తే వెంటనే అడ్డగించాలి.

పిల్లలు చెడు స్నేహాలు పడతారు. ఒక్కోసారి చెడు స్నేహాల నుంచి వాళ్ళని దూరం చేయడం చాలా కష్టమవుతుంది. అది ఎలా అంటే చూడండి, పిల్లలు తోటి పిల్లలతో స్నేహంగా ప్రేమగా ఉంటారు, కానీ కొందరు పిల్లల్లో చెడు అలవాట్లు ఉంటాయి. స్నేహం కోసం కలిసిన పిల్లలు వారికి తెలియకుండానే స్నేహంతో పాటు చెడు అలవాట్లను కూడా నేర్చుకుంటారు. మనం చాలాసార్లు విన్నాం, చాలామంది గొప్పవాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూల్లో వారి నాశనానికి కారణమైన చెడు అలవాట్లు వాళ్ళు చిన్నతనంలోనే వారికి అలవడ్డాయని చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో వారి చెడు స్నేహాన్ని పిల్లల్ని మనం మానవేయమంటే వారికి చాలా కోపం వస్తుంది. అది పెద్ద విషయంగా వారికి అనిపించదు, కానీ కొంచెం కొంచెంగా నచ్చ చెబుతూ వాళ్ళని గమనిస్తూ ఆ అలవాటును చెడు స్నేహాన్ని మాన్పించాలి. లేదంటే సహవాస దోషం వలన పిల్లలు పాడైపోయే ప్రమాదం ఉంది.

పిల్లలు తప్పు చేయడం సహజం. వారు నేర్చుకునే దశలో ఉన్నారు. వారిని వేస్ట్ ఫెలోస్ అని, యూజ్లెస్ ఫెలోస్ అని అనకూడదు. అది వారిని మానసికంగా నిత్తేజులుగా చేస్తుంది. మనం మన పిల్లల్లో సద్గుణాలు చూడాలని ఆశిస్తున్నాం కదా. వారు మనం ఒత్తిడి చేయకుండానే సమయానికి నిద్రలేవాలని, స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, చక్కగా చదువుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, మన పట్ల ఎప్పుడూ విశ్వాసంతో ఉండాలని, మనం ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించాలని కోరుకుంటాం. మనం కోరుకున్నట్లే పిల్లలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం మంచి గుణాలతో ఉంటే గౌరవిస్తారు. మనం చెడు గుణాలతో ఉండి వారిని సద్గుణాలు అలవర్చుకోమంటే వారు విక్రింపుగా చూస్తారు. కాబట్టి మనం కూడా వారు కోరిన విధంగా హుందాగా ఉండాలి. కొందరు హుషారైన పిల్లలు ఉంటారు. వారు మన ముందే మన తప్పులను ఇట్టే పట్టేస్తారు. మనం కోపం తెచ్చుకునే ప్రయోజనం లేదు. మన తప్పును ఒప్పుకుంటే వారు మనల్ని గౌరవిస్తారు, లేదంటే లైట్గా తీసుకుంటారు.

మనం పిల్లలు బాగుండాలని ఆశించే ముందు దయచేసి ముందుగా మనం అందరం మన వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవాలి. మన అలవాట్లను ప్రతిరోజు గమనించుకోవాలి. మన ప్రవర్తనే మన పిల్లలపైన పరావర్తనం చెందుతుంది. వారి ప్రవర్తనలోని పరివర్తనకు మనమే కారణమవుతాం. వారు కోరినట్లుగా మనం జీవించగలిగితే మన మాట వారు తప్పనిసరిగా వింటారు, పాటిస్తారు. భవిష్యత్ తరాలకు మంచి పౌరులుగా ఆదర్శంగా నిలుస్తారు. మనమే వారి పాలన పోషణ చూస్తున్నప్పుడు వాళ్ళు మన మాట ఎందుకు వినరు? ఇది మనం చేస్తున్న అతి గారాభమే. వారు మనల్ని తేలికగా తీసుకునేలా చేస్తుంది. కాబట్టి ఎక్కడ వారితో ఖచ్చితంగా అంటే స్ట్రిక్ట్గా ఉండాలో, ఎక్కడ వారితో ఫ్రెండ్లీగా ఉండాలో మనకు తెలియాలి.

మనం కన్న పిల్లలకు సరైన మార్గం చూపే బాధ్యత, మంచి భవిష్యత్తును ఇవ్వాల్సింది మనకే ఉంది. అందుకే నేటి వికసించిన బాలలే రేపటి పరిపూర్ణ యువకులవుతారు. దేశానికి మంచి నాయకులై సమదృష్టితో నిస్వార్థంగా పరిపాలిస్తారు, అందరికీ ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తారు. ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నాము. మరో రోజు మరో అంశంతో నమస్కారం.

ఈ పాటతో ఈ పూట మధుర గీతాల సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11:45. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:50 ఎఫ్ఎం రేడియో 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.